0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ఎవరైతే ఈ క్రింది చెప్పబడిన వాటిలో కనీసం ఒకదానినైనా సంపాదించలేదో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనుషులుగా పుడుతూ మరణించడం కోసమే పుడుతూ ఉంటారు అని చెప్పుంటాడు. ఈ నాలుగింట్లో ఒకటైనా సంపాదించని వాడు ఏమిటది? ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ నాలుగింట్లో ఏదో ఒకటైనా సాధించినటువంటి వాడు మరణించడానికి మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు మనిషిగా అని చెప్పుంటాడు. భాష్యం చూద్దాం. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా తన యొక్క గృహస్థ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపదేశిస్తూ ఉండేవారు. ఏమనంటే ఈ నియమితమైనటువంటి కామం ఏదైతే ఉందో, అంటే నియమితమైనటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది జీవితానికి సుఖాన్ని ఇస్తుందని ఆయన బోధించేవారు అనమాట. ఏ విధంగా అంటే చిటికెడు ఉప్పు ఏ విధంగా వండిన పదార్థానికి లావణ్యాన్ని తీసుకొస్తుందో, అంతే కదా, ఉప్పు ఎంత ఉండాలి, చిటికెడు ఉండాలి, గరిటేసామనుకోండి ఏమవుతుంది, రుచిపోతుంది అనమాట.

శరీర ప్రభుల ద్వారా ఏమన్నారంటే కామం అంటే ఇంద్రియ భోగం అనేది జీవితంలో ఎంత ఉండాలట, చిటికెడు ఉండాలి. చిటికెడు ఉంటేనే జీవితం అనేది రుచికరంగా ఉంటుందని చెప్పన్నారు కదా. ఏ విధంగా అయితే అతిగా ఉప్పు కలిపితే పదార్థం నాశనం అవుతుందో, అలాగే ఇంద్రియ భోగంలో అతిగా నిమగ్నం అయితే అది మానవ రూపంలోని జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి నిజాయితీ పరుడైనటువంటి భక్తుడు అతడు మేలట ఎవరికంటే కూడా, అంటే ఎవరైతే కాషాయాన్ని ధరించి ఇతరుల యొక్క ఖర్చుతో జీవించే బోటకపు వైరాగి ఎవడైతే ఉన్నాడో వాడికంటే నిజాయితీ పరుడైనటువంటి గృహస్థుడు మేలు అని చెప్పుకుంటాడు. అంటే కాషాయాన్ని ధరించి ఇతరుల యొక్క ధనంతో ఇంద్రియ భోగం కోసం జీవించే కపటి సన్యాసి కంటే కూడా నిజాయితీ పరుడైనటువంటి గృహస్థుడు మేలు అని చెప్పుకుంటాడు. కాబట్టి నీతి శాస్త్రంలో మనం చూస్తే అన్ని సకల నీతి శాస్త్రాలు కూడా జీవితపు రెండవ దశ అయినటువంటి గృహస్థాశ్రమంలో చాలా పరిమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని మాత్రమే అవి బలపరుస్తున్నాయి అన్నమాట. చాలా పరిమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని మాత్రమే అవి ప్రోత్సహిస్తున్నాయి సకల నీతి శాస్త్రాలని కూడా, ఇందులో గృహస్థాశ్రమాలు. మరి మిగిలినటువంటి మూడు ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం తపస్య కోసమే ఉన్నాయి. ఏమిటవి? బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం. గృహస్థాశ్రమాలు కూడా ఎంతగా ఉండాలి? ఇంద్రియ భోగం అంటే చిటికెడు మాత్రమే అని చెప్పండి. మరి చాణక్య పండితుడు తన యొక్క ప్రఖ్యాతమైనటువంటి ఇతర శ్లోకాల్లో చెప్పినట్టుగా ఈ కామం అనేది ఎన్నడూ కూడా సంతృప్తి చెందనిది. ఈ విధంగా అయితే ఏ మోతాదులో ఇంధనాన్ని సమకూర్చిన అగ్ని అనేది ఎన్నడూ కూడా సంతృప్తి చెందదో, అలాగే ఇంద్రియ కోరికలకు కూడా ముగింపు అనేది లేదు. భౌతికమైనటువంటి సుఖాలు వాటిని తప్పనిసరిగా నియంత్రించాలి. ఏ విధంగా అయితే ఒక విషసర్పాన్ని ఏ విధంగా నియంత్రించాలో అలాగే భౌతికమైనటువంటి సుఖాలను కూడా నియంత్రించాలి. ఎలాగట ఈ విషసర్పాన్ని ఏ విధంగా అయితే కూరలు పీకేయాలో ఆ విధంగా మన యొక్క ఇంద్రియాలను కూడా కృష్ణుని యొక్క సేవలో వినియోగించడం ద్వారా వాటిని నియంత్రించాలని చెప్పారు. ఎందుకంటే ఇంద్రియాలు సర్పాలతో పోల్చబడ్డాయి. కాబట్టి ఈ సర్పాలు ఎప్పుడైతే కూరలు పీకేస్తామో అప్పుడు ఎంత గొప్ప సర్పమైనా దానివల్ల భయం ఉండదు. దుర్ధాంతేంద్రియ కాల సర్ప పడలి ప్రోక్తాద దంష్ట్రాయతే అని చెప్పారు. దుర్ధాంతేంద్రియ కాలసర్ప అని చెప్పు, కాలసర్పం దుర్ధాంతం అంటే ఏంటి, దాని దంతాలు పీకేశామను. దుర్ధాంతేంద్రియ కాలసర్ప పటలి ప్రోక్తాద దంష్ట్రాయతే అని. కాబట్టి ఆ విధంగా ఈ ఇంద్రియాలను ఎప్పుడైతే కృష్ణుని యొక్క సేవలో వినియోగిస్తామో అవి నియంత్రించబడతాయి. అయితే చాలామంది తాము కూడా మరణిస్తామనేటువంటి విషయాన్ని ఎన్నడూ పరిగణించరట. అదే అనుకోరు అనమాట. వాడేదో టైం బాగా చచ్చేళ్ళు అనుకుంటాడు, కానీ నేను కూడా చస్తానని అనుకునేవాడు. మరి చాలామంది మరణం అనేది కూడా సాధ్యమే, తాము కూడా మరణిస్తామనే దాన్ని పరిగణించకపోయినా ఈ శ్లోకం ఏమవరిస్తుందంటే ఈ కర్మిష్ఠులు ఎవరైతే ఉన్నారో కాబట్టి వాళ్ళు కేవలం మరణించడం కోసమే జీవిస్తున్నారని చెప్పి ఉంటారు. కర్మిష్ఠి వాడి యొక్క జీవితం యొక్క ప్రయోజనం ఏమిటట, మరణించడమే వాడి జీవితం యొక్క ప్రయోజనం అని చెప్పుకుంటారు. కాబట్టి జీవించి ఉండే కొద్ది సంవత్సరాల పాటు మిథ్యాపూర్వకమైనటువంటి ఆనందాన్ని లేదా భోగాన్ని ప్రదర్శిస్తూ దురదృష్టవంతులైనటువంటి కర్మిష్ఠులు ఎవరైతే ఉంటారో వారు తాము పోగు చేసుకునేటువంటి కర్మఫల రాశిని ముగించుకుంటూ ఈ జీవితాన్ని ముగించేస్తారని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే వారి యొక్క ఆస్తులన్నీ కూడా తరిగిపోతాయో, అంటే ఏమిటి, పూర్వపుణ్యం ఎప్పుడైతే తరిగిపోతుందో వాళ్ళు మళ్ళీ ఏమవుతారు, లక్షలాది సంవత్సరాల పాటు మళ్ళీ అధమ జీవరాశుల్లో మళ్ళీ తిరిగి పుట్టాల్సి ఉంటుంది అని చెప్పుకుంటారు. లక్షలాది సంవత్సరాలు ఎప్పుడు పుణ్యరాశి తరిగిపోతుందో అప్పుడు లక్షలాది సంవత్సరాల పాటు మళ్ళీ ఏమవుతాం, యదమ జీవజాతుల్లో పుట్టాల్సి ఉంటుంది. కాబట్టి భౌతిక అస్తిత్వం యొక్క నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకంలో చర్చించబడ్డాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేవి, అవి చాలామంది వాటిని జీవిత సారంగా పరిగణిస్తారు. కానీ భక్తుడు అర్థం చేసుకుంటాడు ఏమిటంటే
అంతిమంగా ఈ ధర్మం

కావచ్చు, అర్థం కావచ్చు, కామం కావచ్చు, మోక్షం కావచ్చు, అవన్నీ కూడా కృష్ణ చైతన్యం కోసం వాటిని తప్పనిసరిగా మనం తిరస్కరించాలి. భగవద్గీతలో చెప్పబడినట్టుగా ఇవి సాధారణమైనటువంటి జనులకు ఈ నాలుగు చెప్పబడ్డాయి, కానీ భక్తుడికి ఈ నాలుగుని కూడా తిరస్కరించాలి. దేనికోసం? కృష్ణ చైతన్యం కోసం. ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు 18:66 భగవద్గీత, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనుకుంటున్నాను. ఇది దాని యొక్క సారం. ఇది 21వ శ్లోకం. మూర్ఖాయత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీహి స్వయమాగతాః. చూడండి ఏమంటున్నారు, మూర్ఖాయత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీహి స్వయమాగత అనుకుంటున్నారు. ఎక్కడైతే మూర్ఖులు ఎన్నడూ కూడా గౌరవింపబడరు, ఎక్కడైతే ధాన్యం దాచబడుతుందో, ఎక్కడైతే భార్యాభర్తలు కలహించుకోరు, అక్కడికి స్వయంగా లక్ష్మీదేవి వచ్చి నివసిస్తుందట. ఈ ప్రదేశాల్లోకి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నివసిస్తుంది. ఎక్కడెక్కడికి? ఎక్కడైతే మూర్ఖులు పూజింపబడరో, ఎక్కడైతే ధాన్యం దాయబడుతుందో, నిల్వ చేయబడుతుందో, ఎక్కడైతే భార్యాభర్తలు కలహించుకోరో, అక్కడికి స్వయముగా వస్తుందట ఎవరు? లక్ష్మీదేవి, భాగ్యదేవత అయినటువంటి లక్ష్మి అంటున్నారు. భాష్యం చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని శ్రీమద్ భాగవతం 7వ 11వ 25వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రస్తావన చేశారు. అక్కడ శ్రీ నారదుడు యుధిష్ఠిర మహారాజుకు ఉపదేశిస్తున్నాడు అనమాట. ఏమనంటే, భర్తకు సేవ చేయడం, ఎల్లప్పుడూ కూడా భర్త పట్ల అనుకూలవతి అయి ఉండడం, అలాగే భర్త యొక్క బంధువులు మరియు స్నేహితుల పట్ల ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే భర్త యొక్క వ్రతములను అనుసరించడం, ఈ నాలుగు సూత్రాలు పతివ్రతలైనటువంటి స్త్రీలు ఆచరించాల్సినవి అని చెప్పారు. ఏమిటవి? పతివ్రతలైనటువంటి స్త్రీలు ఆచరించాల్సినటువంటి నాలుగు సూత్రాలు, ఒకటి భర్తకు సేవ చేయడం, అంటే పతి సేవ మొదటిది, రెండవది పతికి అనుకూలవతి అయి ఉండడం, మూడు భర్త యొక్క బంధువులు స్నేహితుల పట్ల అనుకూల స్వభావాన్ని కలిగి ఉండడం, నాలుగు భర్త యొక్క వ్రతములను అనుసరించడం. అది ఈ నాలుగు సూత్రాలు కూడా పతివ్రతలైనటువంటి స్త్రీలు ఆచరించాలని చెప్పుకుంటున్నారు. వేరు మాటల్లో చెప్పాలంటే, మరి ఈ ఉపదేశంలో నారదుడు యుధిష్ఠిరుడికి చెప్పినటువంటి సూత్రాల్లో కనుక స్త్రీలు శిక్షణ ఇవ్వబడినట్లయితే, అప్పుడు కుటుంబం అనేది ఎన్నడూ కూడా కలహాల చేత అది ఇబ్బందికి గురి కాబడదు అని చెప్పుకుంటున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అలాగే ఈ శ్లోకాన్ని శ్రీమద్ భాగవతం 4వ స్కందం 1వ అధ్యాయం 6వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో కూడా మళ్ళీ చెప్తారు దీని గురించి. ఏమంటారంటే, ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదం అనేది ఉండదో, అప్పుడు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా ఉంటాయి, అలాగే మంచి సంతానం పుడతారని చెప్పుకుంటారు. ఎవరికట? కలహించుకోనటువంటి, అంటే అభిప్రాయ భేదం లేనటువంటి భార్యాభర్తలకి వారికి భౌతికమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది, అలాగే మంచి సంతానం కూడా కలుగుతారు. సాధారణంగా వైదిక నాగరికతను అనుసరించి భార్య అన్ని పరిస్థితులలోనూ సంతృప్తిగా ఉండేలా శిక్షణ ఇవ్వబడుతుంది, అలాగే భర్త వైదిక ఉపదేశాలను అనుసరించి అతడు తన యొక్క భార్యని ఎల్లప్పుడూ కూడా తగినంత ఆహారం ద్వారా, అలాగే ఆభరణాల ద్వారా, అలాగే వస్త్రాల ద్వారా సంతృప్తిపరచాలి. అప్పుడు మరి వారి యొక్క పరస్పర వ్యవహారాల ద్వారా వారు ఎప్పుడైతే సంతృప్తి చెంది ఉంటారో అప్పుడు మంచి సంతానం కలుగుతారు అని చెప్పారు కదా. మంచి సంతానం కలగాలంటే రెండు విషయాలు చెప్పారు ఇక్కడ, భార్య ఎలాంటి పరిస్థితులు అయినా సంతృప్తిగా ఉండేలా శిక్షణ ఇవ్వబడాలి, అలాగే భర్త భార్యను ఎల్లప్పుడూ తగినంత ఆహారం ద్వారా, ఆభరణాల ద్వారా, వస్త్రాల ద్వారా సంతృప్తిపరచాలి. ఆ విధంగా పరస్పర వ్యవహారాల్లో ఇద్దరు కూడా సంతృప్తిగా ఉంటే అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. ఈ విధంగా సమస్త ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో ఆదర్శనీయమైనటువంటి భర్తలు కానీ భార్యలు కానీ ఎవరూ లేరు. అందుచేత అవాంఛనీయమైనటువంటి సంతానం కలుగుతుంది, అంటే వర్ణ సంకరం కలుగుతుంది. మరి వర్ణ సంకరం కలిగితే

0: మరి శాంతి సమృద్ధులు అనేవి ఎలా ఉంటాయి ఈ ప్రస్తుత ప్రపంచంలో అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ శ్రీల ప్రభుపాదులు భగవద్గీత 16వ అధ్యాయం 10వ శ్లోకంపై ఫిబ్రవరి 6వ తేదీ 1975న హవాయిలో ఇచ్చినటువంటి ప్రవచనంలో కూడా శ్రీల ప్రభుపాదులు చెప్పారు. ఏమన్నారంటే, చాణక్య పండితుడు చెప్పినట్టుగా మీకు లౌకికమైనటువంటి ఆనందాన్ని కోరుకున్నట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా అవసరం. ఏమిటవి? మొదటిది, మూర్ఖులను విధవులను పూజించవద్దు. మొదటిది ఏమిటి? మూర్ఖులను విధవులను పూజించవద్దు. మూర్ఖ ఎత్రన పూజ్యంతే ధాన్యం ఎత్ర సుసంచితం. అలాగే ఆహార ధాన్యాలని సక్రమంగా నిల్వ చేయాలి. ఇది వైదిక నాగరికత అంటే. అంటే మీరు 3 నెలల పాటు పనిచేస్తారు, అంత ఏమి కష్టపడాల్సిందే ఉండదు మరీ ఎక్కువగా. కేవలం భూమిని దున్నాలి, అలాగే ధాన్యాన్ని విత్తాలి, అంటే ఏదో ఒక ఆహార ధాన్యపు విత్తనాలు నాటాలి. తర్వాత 3 నెలల్లో అది ఎదుగుతుంది, మీకు కావలసినంత ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఆహార ధాన్యాలని మీరు చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకోండి, అలాగే కొన్ని గోవులను కలిగి ఉండండి. ఇది లౌకికమైనటువంటి ఆనందానికి మూలము అని చెప్పుకుంటున్నారు.
1: కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి 3 విషయాలకి మనం 4వ పంక్తిని కూడా చేర్చవచ్చు. ఏమిటది? ఎక్కడైతే నారాయణుడు లేదా విష్ణువు పుణ్యవంతులైనటువంటి కుటుంబం చేత పూజింపబడతారో అనేది కూడా మనం చేర్చవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎన్నడూ కూడా తన భర్త యొక్క సంఘం లేకుండా ఉండదు. కాబట్టి ఎక్కడ తన భర్త పూజింపబడతారో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అని చెప్పాలి. దీనితో 3వ అధ్యాయం ముగిసింది. ఇక 4వ అధ్యాయం. మొదటి శ్లోకం చూద్దాం.
2: ఆయుష్కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః.
0: చూడండి,
2: ఆయుష్కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచేతాని హి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః.
0: చూడండి, ఈ 5 ఒక వ్యక్తి గర్భంలో ఉన్నప్పుడే వాడి నుదుటన రాయబడతాయి. ఈ 5 కూడా ఏమిటవి? ఆయుహు అంటే వాడి యొక్క ఆయువు, ఎంతకాలం జీవిస్తారనేది. కర్మ అంటే వాడు ఏ విధమైన పని చేస్తాడనేది. విత్తం, విత్తం అంటే వెల్త్. చూడండి, బహుశా ఈ వెల్త్ అనేది దాని నుంచి వచ్చిన సంస్కృత పదం విత్, విత్తం. కాబట్టి ఆయువు, వాడి యొక్క వృత్తి, వాడి యొక్క సంపద, విద్య, అలాగే నిధనం. నిధనం అంటే మరణ సమయం. చూడండి, ఇవి ఖచ్చితంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడే వాడి నుదుటను రాయబడతాయని చెప్పారు. ఈ 5 కూడా ఏమిటవి? ఆయువు, వాడి వృత్తి, వాడి యొక్క విత్తము, వాడి యొక్క విద్య, అలాగే మరణకాలం. భాష్యం. కాబట్టి ఈ పలుకులతో చాణక్యుడు మళ్ళీ ఈ అనాది కాలం నుంచి జరుగుతున్నటువంటి ఒక వాదన ఏమిటది, విధి అలాగే స్వేచ్ఛ అనే దాని మధ్య జరిగినటువంటి వాదాన్ని మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ దాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడని చెప్పారు. బృహస్పతి దానిని ఈ విధంగా తెలియజేస్తాడు. బృహస్పతి దాన్ని ఈ విధంగా చూస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి తనకు ఏదైతే విధించబడినదో దానిని మాత్రమే పొందలేడు. ఒక వ్యక్తి ఏదైతే తనకు విధించబడిందో దానిని మాత్రమే పొందగలడు. ఒకవేళ అది వాడికి లభించాలని విధించబడి ఉన్నట్లయితే దేవతలు కూడా దానిని ఆపలేరు అని చెప్పారు. ఎవరు? బృహస్పతి. విధిరాతను ఎవరు చెరపలేరు అని చెప్పారు. ఇది గరుడ పురాణంలో చెప్పబడినటువంటి మాట. మరి భృగు మహర్షి యొక్క ఉన్నతమైనటువంటి పుత్రుడైనటువంటి శుక్రాచార్యుడు, అలాగే ఈ శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం ఎవరు? శుక్రాచార్యుడు. అతడు ఈ తన యొక్క శుక్రనీతిలో మరొక దృష్టికోణాన్ని కూడా తెలియజేస్తాడు. ఏమంటాడంటే, తెలివైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో

0: ఎవరి యొక్క వ్యక్తిత్వాలు కీర్తించబడదగినవో, వాళ్ళు ఈ పౌరుషము అనే దాన్ని చాలా గొప్పగా గౌరవిస్తారట. పౌరుషము అంటే ఏమిటి అంటే శక్తివంతంగా ప్రయత్నం చేయడం అనేటువంటి. కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, పౌరుషం నృషుహు అని చెప్పంటాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పౌరుషాన్ని నేనే, పౌరుషం అంటే ఏమిటి, ప్రయత్నం సమర్థత, అది నేనే అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. కాబట్టి ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు అంటే మేధావులైనటువంటి వాళ్ళు, ఎవరి యొక్క వ్యక్తిత్వాలు అయితే కీర్తింపదగినవో వారు గొప్పగా ఈ యొక్క పౌరుషాన్ని కీర్తిస్తారట. బలహీనమైనటువంటి వారు మాత్రమే ఎవరైతే బలహీనమైనటువంటి వాళ్ళు, ఎవరైతే సామర్థ్యం అసమర్థులైన వారు ఎవరైతే ఉంటారు, బలహీనులు అసమర్థులు మాత్రమే దైవాన్ని లేకపోతే విధిని పూజిస్తారు అని చెప్పంటాడు శుక్రాచార్యుడు. పూజిస్తారు, అసమర్థులైనటువంటి వాళ్ళు మాత్రమే విధిని పూజిస్తారు అని చెప్పంటాడు. ఏదైతే ఈ ప్రపంచంలో మనం పొందగలమో అవన్నీ కూడా విధి పైన అలాగే మన యొక్క కృషి పైన ఆధారపడి ఉంటాయని చెప్పంటాడు. అంటే కేవలం విధి మాత్రమే కాదు కృషి పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఏదైతే మనం ఈ జీవితంలో పొందుతామో అది విధి పైన అలాగే కృషి పైన రెండింటిపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పంటాడు.
1: ఆ ఉత్సాహం ఉన్నవాడు పొందలేనిదన్నది లేదు, తప్ప ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని పుంజుకుని మళ్ళీ నువ్వు సాధించవలసిన దాని వైపుకి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్సాహమంత పురుష నవసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లాభేమహి. కాబట్టి అన్నయ్య నువ్వు ఈ ఉత్సాహాన్ని పొందు, మనం సీతమ్మ తల్లిని తప్పకుండా చూడగలుగుతాం, కనిపెట్టగలుగుతాం. అంటే ఇద్దరు లేచి ఆ పంపా సరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి అడుగులు వేస్తున్నారు. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖా మృగ సేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయో భీజిగ్మహు మహౌజసౌ రాఘవ లక్ష్మణౌతౌ. మహాతేజోమూర్తులైనటువంటి ఆ రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు మృగములు సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయట. అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యపోక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చునున్నాడు. ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే మంత్రులు కూర్చునున్నారు. అంటే అమాత్యులు కూర్చునున్నారు అంటే ఆయనకి అధికారం ఏది, రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడుగా. అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు, అది వాళ్ళ మర్యాద. ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు. ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు. అది ఎప్పటికీ ఉండిపోయే పదం. ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కాని వారు కారు. ఎప్పుడు మంత్రాంగములు నేర్పుతూ ఉంటారు, అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు సచివులే, మంత్రులే. తప్ప ఆయనకి పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఈయనకి ఈయన మంత్రి కాడండి అనడానికి ఏమి ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రి పదవి అంటే ఉంటే ఒక్కటే, భార్యదే. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఎప్పుడు మంత్రాంగం భార్య చెప్తుంది. మంత్రాంగం చెప్పడం అంటే ఆలోచన చెప్తుంది, భర్త వినాలి అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి. భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు, అది మర్యాద. చెప్పాలి భార్యకి, నేను ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు, ఈయన ఈయనకి ఏదో కొంచెం బాగుండదని అలా అంటుంటాడేమో అనుకోకండి. నేను మీకు ఒక రుజువు చూపించనా, మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే చెప్తాడు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, మీరు నేను అడగం, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకనొక వ్రతంబు కలదు, దానిని తొల్లి చారుమతి చేశాను, ఆ విధానములు నీకు చెప్తాను, వినును, ఇలా చెయ్యాలి లోకంలో అని. ఇప్పుడు మనందరం అలా చేస్తాం, అలా చెయ్యం, ఇంకోలా చేస్తాం, అలా చేశామని చెప్తాం, అది వేరు మాట. ఎందుకంటే చారుమతి ఎలా చేసిందో, మీరు ఎలా చేశారో చూసుకోండి ఒకసారి. ఏమీ చెయ్యం, బ్రాహ్మణుణ్ణి పిలిచి దానం ఇమ్మని ఉంటుంది, ఎవ్వరు ఇవ్వరు. అలా చేశామని చెప్తాం, వ్రతము కాదు, వ్రతభంగం చేస్తుంటాం మనం. కాబట్టి పరమశివుడు చెప్తాడు, కేనోపాయేన లఘునా అని ఆవిడ అడుగుతుంది. నాథ, ఏ ఉపాయం చేత మనుష్యులు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటారు. కాబట్టి రామాయణం చెప్ప

చెప్పాలనుకున్నా అసలు యథార్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ వినడానికి ఆవిడకి ఖాళీ ఏదంటే అనకూడదు. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకుని ఆవిడ వంట చేసుకుంటుంటే వెళ్ళి ఏమో విన్నావా, మయూరస్యవనేనూరం రక్షసానుహృతాప్రియ, ఎంత గొప్పగా వర్ణించారో చూసావు వాల్మీకి అని. రామాయణం ముందు ఓ శ్లోకమో రెండు శ్లోకాలు అందమో ఆనందమో, ఆ అన్నం తింటున్నప్పుడు ఎప్పుడో భార్యతో పంచుకుని నువ్వు చెప్తే తప్పేం లేదు, అది ధర్మం. ఆవిడ మంత్రి, ఆవిడికి తెలియాలి, ఆవిడితో అన్నీ తెలిసి ఉండాలి జీవితంలో. తప్ప లోకంలో ఒక పోకడ ఉంటుంది, దానికి ఎందుకండి ఇవన్నీ అంటాడు, చాలా తప్పది, అలా ఉండకూడదు. ఆవిడ మంత్రిని నీకు, అది పోయే పదవి కాదు, అది ఎప్పటికీ ఉండే. ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే శరీరం పడిపోయేంతవరకు ఉండిపోయే మంత్రి పదవిలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒక్క ఆడవాళ్ళే, మిగిలిన వాళ్ళవి పోయే మంత్రి పదవులు, ఇది ఒక్కటే పోని మంత్రి పదవి. కాబట్టి ఆవిడకి ఆయన, ఆయనకు ఆవిడ, ఇద్దరు. లేదా భర్త రాజు, ఎందుకంటే పెద్దవాడయి ఉంటాడు కదా అందుకని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్. ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు, మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు. రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు. వాళ్ళ తేజస్సు వంక చూశాడు. శంకితో, వెంటనే ఆయనకి శంక వచ్చింది. శంక వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ముప్పా వంతు చచ్చిపోయాడు అని గుర్తు. శంక కానీ అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, నేను చెప్పింది యథార్థమో కాదో, భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు, అది ఏమిటి అలా కదులుతోంది అనడం వేరు, అది పామేమో అనడం వేరు. భయంతో కూడిన అనుమానం శంక. ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడంతే. అదే ముప్పావు అంతే చచ్చిపోతాడు, పావు అంతే బతుకుంటాడు, ఇంకా ఊపిరి వలన బతుకుంటాడంతే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది. శంక అంటే ఏమిటి అనుమానం? వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది. అది మహర్షి యొక్క హృదయం. ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయ ఉద్విగ్నత కలిగింది హృదయంలో, అంటే తత్తరపాటు కలిగింది, ఒక్కసారి భయం వేసేసింది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు, కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళకంట పడకూడదు, పారిపోవాలి. కాబట్టి ఏం చేశారంటే ఉద్విగ్న హృదయ సర్వాదిశ సమవలోకయం నవ్యతిష్ఠత కశ్చిన్శ్చిద్దేశే వనర పుంగవ. అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో, రాజుగారే ఎగిరిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన వానరులు నలుగురు ఎగిరిపోయారు, అందరూ తలకొదిక్కు ఎగిరిపోయారు. ఎగిరిపోయి వీళ్ళు, ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటాడేంటి, అమ్మో వాళ్ళ నలుగురు దూరంగా కూడా వెళ్ళిపోయారా ఈ బాబోయ్ వీళ్ళు, కానీ ఇటు వచ్చేస్తారేమో అని మళ్ళీ ఇటు నుంచి ఇంకో చుడుకు దూకేశాడు. వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కారు సుగ్రీవాదులు. వీళ్ళు ఇలా గింతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద. ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాకుతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచాడు, పిలిచి కూర్చున్నాడు. కూర్చుని ఏ తౌవనమిదం దుర్గం వాలి ప్రణహితౌ ధ్రువం ఛద్మనా చీర వసనౌ ప్రచరంతా విహాగతౌ. సుగ్రీవుడు చాలా కపటి, అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి. సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి, వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలి, వాలికి సుగ్రీవుడి మీద పగ, కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు, పరమ కాపట్యం ఉన్నవాడు. నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు, మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు మిత్రత్వంతో, ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్ళే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు, అది ఆయన అనుమానం. కాబట్టి ప్రచరంతా నిహాగతౌ, ప్రచరంతా విహాగతౌ, వాళ్ళు వస్తున్నారు. అటువంటి సుగ్రీవుడు, అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో. వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు,
సుగ్రీవుడు.

0: రాజు హనుమ, జాంబవంతుడు, మైందుడు, దివిదుడు, ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివులు. ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు. హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది.
1: బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాద్యం వాక్పటుత్వం చ అని కదా.
0: ఆయన్ని నమ్మిన వాడికి, ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పటుత్వం కూడా వస్తుంది. కాబట్టి ఆయన అన్నారు వెంటనే, సంభ్రమస్త్వజ్జతామేష సర్వైర్ వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి నేహాస్తి వాలినః. నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతుంటావు, ఈ మలయ పర్వత శిఖరం మీదకి, ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీదకి అసలు వాలి కానీ వాలి అనుచరులు కానీ రాలేరు. రాలేరని తెలిసి కూడా నువ్వు ఇందుకు ఇంత భయపడిపోతుంటావు? ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారనుకుంటావేంటి అనుకుని అలా భయపడుతుంటావేంటి? ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే, భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తారనుకోండి, ఇంకెందుకు ఆ మంత్రి? ఆయన ఆలోచించారు, ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు, నువ్వు ఇక్కడికి రాడు, వాలి వాలి రాడు, వాలి అనుచరులు రారు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాళ్ళే పంపాడని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తయాత్మానం నస్థాపయసి యో మతౌ. ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపు పొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపు పొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? లఘుచిత్తయాత్మానం, నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్యం నహ్య బుద్ధింగతో రాజా సర్వభూతాని శాస్తి. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడుతూ. రాజు అనేటటువంటి వాడు చేష్టితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడై ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటనము, శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు. అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక? వాళ్ళు ఒకచోట నిలబడి ధనస్సు ఎక్కుపెట్టి చూడటం లేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే. అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు? ఏమి మాట్లాడి, నిజంగా హనుమంటే మహానుభావుడు. అందుకే ఇది ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే అసలు శ్రీరామాయణం చెప్పిన నాళ్ళు నేను ప్రస్తావన చేయడం కుదరదు. హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకనొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతదాంగన ఫలాన్యాహర్తుకామయమై నిష్క్రాంత గహనేవని. కిష్కింధకాండ కాదు, నేను ఉత్తరకాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు. శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మిరిసిపోతుందో అలా మిరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, కరిగించి పోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదాంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనీవని ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనబడ్డాడు. వాడికి పళ్ళు పెట్టారు.

అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలేసింది. ఆయన రిల్లు పొదల్లో పడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి. అమ్మ కనపడలేదు. ఆయన లేచి బయటికి వచ్చాడు. గుహలో అంటే పుట్టగానే నడిచాడు. ఆయన నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది. అంటే పుట్టుకతో శాకాహారి కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పండు ఏమైనా ఉంటే బాగుండే అని ఇలా చూశాడు. సూర్యబింబం కనపడింది. అబ్బాయి ఎంత బాగుందో ఈ పండు, చక్కగా మెరుస్తోంది, దీన్ని తిందాం అనుకున్నారు. కాబట్టి బాలార్కాభిముఖో బాలో బాలార్క యువమూర్తిమాన్ గ్రహీతుకామో బాలార్కం ప్లవతేం వరమధ్యగా. ఈ పండు బాగుంది, పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సూర్యుడు చూశాడు, అరే ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు, నా తేజస్సుకి కాలిపోతాడు. ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును గుంజేసుకుంటారు సూర్యభగవానుడు. ఆయన అనుకున్నారట, రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశారు. ఈ పిల్లవాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇది పండు తిందామని చేత్తో పట్టుకుంటున్నాడు. ఆయన సూర్యబింబాన్ని పట్టుకుంటుంటే ఆ సూర్యుడు చూశాడు, శిశురేష తదోషజ్ఞ ఇది మత్వా దివాకర కార్యంచ అస్మిన్ సమాయత్త ఇచ్చేవం నదదాహ సహ. కాల్చలేదు పిల్లాన్ని, ఊరుకున్నాడు. సూర్యబింబాన్ని ముట్టుకుని బతకడం అంటే మాట్లాడి ఆయన పట్టుకుని ఎట్నించి కురుకుదామని చూస్తున్నాడు. అది పర్వకాలం అంటే గ్రహణకాలం కాబట్టి రాహు వచ్చాడు తన వాహనం మీద, వచ్చి సూర్యబింబాన్ని గ్రసించాలి. ఆయన వస్తే పిల్లాడు ఎట్నించి కొరకాలి దీన్ని అని చూస్తుంటే రాహువు కనపడ్డాడు. ఈ పండు కన్నా వీడేదో బాగున్నాడని ఇటు ఎగిరి ఆయన మీదకి వెళ్ళాడు. ఆ రాహువు హడిలిపోయాడు ఈ పిల్లాన్ని చూసి, హడిలిపోయిన ఇంద్రలోకానికి పారిపోయాడు. వీడెవడో పారిపోయాడు, ఇదేటి ఈ పండు ఇలా వెళ్ళిపోతుంది, ఈ పండే పట్టుకుందాం ఇక్కడే ఉందని ఆయన సూర్యుడి దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆయన తొందరగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాట తప్పావు, పర్వదినంలో అంటే గ్రహణ దినంలో నేను సూర్యుడిని గ్రసించవచ్చు. ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు అప్పటికే గ్రసిస్తున్నాడు. నువ్వు ఇద్దరికి ఎలా ఇచ్చావు అవకాశం అన్నాడు. నేను ఇవ్వలేదే అన్నాడు ఇంద్రుడు. లేదు ఇంకొకడు పట్టుకుని ఉన్నాడు సూర్యబింబాన్ని అన్నాడు. చూస్తాను పదన్నాడు. ముందు రాహువు పెడుతున్నాడు, వెనక ఇంద్రుడు వస్తున్నాడు. దారి చూపించమన్నప్పుడు చూపించవలసిన వాడే కదండి వెళ్ళాలి, రాహువు వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సూర్యబింబాన్ని ఎటు కొరుకుదామనుకునే లోపల వీళ్ళిద్దరు వచ్చారు.

దవడ అప్పుడే పుట్టాడు ఆయన ఇంకాను. ఆ ఎడమ దవడ సొట్టపడిపోయి అక్కడి నుంచి పర్వత గుహ దగ్గరికి కింద పడిపోయారు. కింద పడిపోవడంలో దవడ విరిగిపోయింది. ఈలోగా వాయువు చూశాడు, ఆయన వాయుపుత్రుడు కాబట్టి ఇప్పుడు ఆ వాయువుకి కోపం వచ్చింది. చిన్న పిల్లాడు, ఇంతటి తేజోమూర్తి, సూర్యభగవానుడంతటి వాడు, తన తేజస్సుని వెనక్కి తీశాడు, ఈ ఇంద్రుడు వచ్చి వజ్రం పెట్టి కొట్టేశాడు, ఎవరు పిల్లాడా అని కూడా కనీసం అడగలేదు. కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ప్రసరణాన్ని ఆపుచేసేశాడు. ప్రసరణము అంటే మీరు బయట అని అనుకోకండి, లోపల కూడా వాయువు తిరుగుతుంది, గాలి తిరుగుతుంటుంది, లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదండి. అలాగే శరీరం అంతా తిరుగుతుంది, లోపల గాలి తిరగడం ఆగిపోయింది అనుకోండి, కాష్టం అయిపోతుంది శరీరం, అంటే కర్రలా అయిపోతుంది, బిగిసిపోతుంది, కాలట్టుకు లేపితే శరీరం అంతా లేచిపోతుంది, ఓ ఇనప ఊచ లేచిపోయినట్టు, అది బిగిసిపోయింది శవం అంటాం కదా. అంటే లోపల వాయు ప్రసరణం ఆగిపోయిందని గుర్తు, పూర్తిగా ఆగిపోతే బిర్ర బిగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణులన్నీ ఏమైపోయాయంటే బిర్ర బిగిసిపోయాయి, ఎక్కడివక్కడే, ఇక ఎవ్వరూ కదలిక లేదు, అన్ని ప్రాణులు ఆగిపోయాయి. అన్ని ప్రాణులు ఆగిపోతే సంధ్యావందనాలు అయిపోయాయి, సంధ్యావందనాలు అయిపోతే యజ్ఞాలు అయిపోయాయి, యజ్ఞాలు అయిపోతే యాగాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు హవిస్సులు లేవు. హవిస్సులు ఎవరు తినాలి? దేవతలు తినాలి. వాళ్ళకి హవిస్సు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, అసలు ఎవ్వరూ ఏ హోమం చేయడం మానేశారని చూశారు అంతే. ఎక్కడి వాళ్ళు అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫ్ అంటారే, అలా ఉంది లోకం. అసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా చిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, స్తంభీభూతమైంది. అసలు ఓ కుక్క, నక్క, పిల్లి, పంది, చీమ, దోమ ఏవి, అన్ని స్తంభీభూతం అయిపోయాయి. ఎందుకంటే వాయువే అన్నిటికీ ఆధారం. ఇప్పుడు దేవతల మనుషులు కదిలే పరిస్థితి లేదుగా, స్తంభీభూతం అయ్యారు. కాబట్టి దేవతలు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. అయ్యా, నువ్వు వాయువు వల్లే ప్రాణములు ఉంటాయి, వాయువు వల్లే భూతములు మిగులుతాయన్నావు, ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది ప్రాణుల్ని, కదలటం లేదు లోపల, ఏం చేయమంటావు, ఎందుకు ఆగిపోయింది అన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని చూశారు, చూసి అన్నారు, ఏమి లేదురా అబ్బాయి. అకస్మాత్తుగా లైట్నింగ్ స్ట్రైక్లోకి వెళ్ళాడు. ఎందుచేత అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి రండి మనం అందరం వెడదాం, ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయం లేదు, ఎందుకంటే అవతల స్తంభీభూతములు అయిపోయే ప్రాణులు, మనమే వెళ్ళిపోదాం అని ఆయన ఒక కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు. వెనక దేవతలందరూ బయలుదేరి ఎక్కడ హనుమని ఒళ్ళో పెట్టుకుని వాయువు కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి బ్రహ్మగారు వంగి ఆ పిల్లవాడి బుగ్గలు రెండు ఇలా పుణికి కమండలంలో నీళ్లు చేసి ఇలా అన్నాడు. ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కిపడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. చాలా సంతోషించాడు వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ వాయువు గొప్పతనం ఏమిటో తెలుసా, అశరీరం శరీరేషు వాయుశ్చరతిపాలయం. ఈ వాయువుకి శరీరం లేదు, కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్ళి శరీరాల్ని నిలబెడుతుంటాడు. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయువే సుఖం, అందుకే కదండి ఇది పెట్టారు. వాయువే సుఖం, వాయువే ప్రాణం, వాయువే సర్వమిదం జగత్, వాయువే ఈ లోకం. లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు. అందుకని ఆయన అంత గొప్పవాడయా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకర. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ల పాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ల పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీ మీ తేజస్సులు ధారపోయిండి అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నా బ్రహ్మాస్త్రము ఈయన్ని కట్టదు అన్నారు. వెంటనే వరుణుడు లేచి అన్నాడు, ఈయనకి రోగం అన్నది రాదు, ఈయన ఎంత యుద్ధం చేసినా బడలిపోడు, నీటి ఎందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువు రాదు. ఈ పిల్ల యముడు అన్నాడు, యమదండం ఈ పిల్లవాని ఎందు పనిచేయదు, కాబట్టి నేను ఇతని ప్రాణములను ఒగ్గడించలేను. విశ్వకర్మ అన్నాడు, నేను ఈ లోకంలో అస్త్రములను శస్త్రములను నేనే రూపకల్పన చేశాను, ఈయన మీద ఎన్ని బాణాలు ఎన్ని అస్త్రాలు ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు, నేను చేసినవేవి ఈయన మీద పనిచేయవు. కుబేరుడు ఆయన ఒంటికంటివాడు, పార్వతీదేవి యొక్క అధరం వంక చూడకూడని చూపు చూసినందుకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటివాడు, ఆయన కూడా ఆయనకి వరం ఇచ్చాడు, నా యొక్క ఆయుధం నీ మీద పనిచెయ్యదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు ఏవి కూడా ఆయన మీద పనిచేయవు. దేవతల ఆయుధాలే పనిచేయవంటే ఇంకా మనుష్యుల ఆయుధాలు అసలు పనిచేయవు.
అసలు పుట్టిన రోజునే

పుట్టిన ఒక 2 గంటలకి ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ కూడా నిగ్రహించలేనంతటి శక్తి సంపన్నుడైపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనని కట్టగలిగిన వాడు, ఆయన్ని పట్టగలిగిన వాడు లోకంలో లేడు. అంతటి బలపరాక్రమములు, అంతటి బుద్ధి వైభవము ఉన్నవాడు. సూర్య భగవానుడు అన్నాడు, నాలో కొంత తేజస్సు ఈయనకి ఇచ్చేస్తున్నాను, అంతటి తేజోమూర్తి.

0: FM 90.4. పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనిక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని, 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట

0: వెలిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్ అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గానీ ముస్లిన్ గుడ్డతో గానీ దోమతెరతో గానీ పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు, కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజు కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, వావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గానీ మరేదైనా మూత్రంలో గానీ కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోన సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గానీ దశకావ్యలో గానీ 1/2 గంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో 1/2 గంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో 1/2 గంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండడంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేము 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్నే లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను 7 ఏళ్ల పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు

0: వరకు పాడవదు.
1: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8665585773.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి

0: ఆధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ న్యూ రాజే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవలో వరలక్ష్మి వ్రతాల్లో ముత్తైదువులకు వాయనంలో పసుపు కుంకుమలతో పాటు నానబెట్టిన శనగల్ని తప్పక ఇస్తుంటారు. గుడుల్లోనూ ఉడికించిన శనగల్ని ప్రసాదంగా పంచుతుంటారు. రోగాలు చుట్టుముట్టే ఈ కాలంలో శనగల్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నదే ఈ ఆహారం వెనుక ఆంతర్యం. అయితే గ్యాస్ వస్తుందనో తింటే పడదనో ఈ మధ్య చాలా మంది వీటి పేరు చెబితేనే భయపడుతున్నారు. కానీ పోషకాలు పుష్కలంగా ఉండే శనగల్ని దేశీ సూపర్ ఫుడ్ గా పేర్కొంటున్నారు ఆహార నిపుణులు. మరి ఆ శనగలతో వచ్చే ఉపయోగాల గురించి ఇవాళ ఆయుష్మాన్ బావలో తెలుసుకుందాం. శ్రావణం మొదలుకొని దేవి నవరాత్రుల వరకు దాదాపుగా అందరి ఇళ్లలోనూ తప్పక కనిపించే చిరుతిండి శనగ గుగ్గిళ్ళు లేదా తాలింపు శనగలు. శనగల్ని వాయనంగా ఇచ్చినా ప్రసాదంగా పెట్టినా దాని వెనుక పరమార్థం ఒకటే. పూజలు పునస్కారాల పేరుతో చేసే ఉపవాసాలతో నీరసించిపోకుండాను త్వరగా ఆకలి వేయకుండాను ఉండేందుకేనట. అందుకే ఈ కాలంలో శనగల వాడకం ఎక్కువ. ఆ తర్వాత వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. సీజన్ లో దొరికే పచ్చి శనగకాయల్ని ఒలుచుకుని తినడంతో పాటు వేయించిన శనగల్ని మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు. నిజానికి ఒకప్పటి పిల్లలకి గుప్పెడు వేయించిన శనగలు లేదా ఆ శనగపప్పు బెల్లాలే చిరుతిండి. ఉత్తరాదిన పూరి, రోటీల్లో చోలే చనా మసాలా వంటి కూరలు తప్పనిసరి. ఇక చాట్ మసాలాలు, సలాడ్లలోనూ వీటి వాడకం ఎక్కువే. ఇప్పుడు శనగల్ని కార్న్ఫ్లెక్స్ లానూ చేస్తున్నారు. డోక్లాలు చేసినట్లే శనగలతో ఇడ్లీలు, దోశలు కూడా వేస్తున్నారు. ఇక పిండి వంటల్లోనూ శనగపిండిదే పై చేయి. బూందీ లడ్డు చుట్టాలన్నా, బేసన్ లడ్డు చేయాలన్నా, కారపూసో కారబూందీనో వత్తాలన్నా, మైసూర్పాక్ లేదా బర్ఫీ హల్వా వంటి వాటికైనా శనగపిండి ఉండాల్సిందే. వానాకాలం సాయంకాలలో వేడివేడిగా వండుకునే బజ్జీలు, పకోడీల్లో వాడేది ఈ పిండే మరి. అయితే శనగపిండితో చేసే స్నాక్స్ కి ఉప్పు, కారాలు, నూనె కాస్త ఎక్కువే పడతాయి. కాబట్టి పిండి వాడకాన్ని తగ్గించి వారానికోసారైనా శనగల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. మరి లిజనర్స్, శనగలతో వచ్చే ఉపయోగాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ బావలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీ.

ప్రస్తుతం వీటిని అత్యధికంగా పండిస్తోంది మన దేశమే. పండించే ప్రాంతాన్ని బట్టి శనగల రంగు రుచిలో కాస్త తేడాలున్నప్పటికీ ఇవి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి దేశవాళీ లేదా నల్ల శనగలు, రెండు కాబూలి శనగలుగా పిలిచే తెల్లని వీను. తెల్ల శనగల్ని ఎక్కువగా కూరల్లో వాడితే దేశవాళీ శనగల్ని స్నాక్స్ రూపంలోను పప్పు పిండి కోసము వాడుతుంటారు. అయితే మధుమేహం ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తెల్లవాటితో పోలిస్తే దేశవాళీవే మేలు. పీచు ఎక్కువగా ఉండటంతో పాటు వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఇవి వాత కఫ పిత్త దోషాల్ని తగ్గిస్తాయని ఆయుర్వేదము చెబుతోంది. భావ ప్రకాశిక గ్రంథం ప్రకారం ఏ శనగలైనా నానబెట్టి ఉడికించుకుని లేదా మొలకెత్తించి తినడమే మంచిదట. మరి శనగల్లోని పోషకాలు లాభాలు గురించి తెలుసుకుందాం. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు అన్ని పుష్కలంగా ఉండటంతో శాకాహారులకు శనగలు బలవర్ధకమైన ఆహారం. పెద్దవాళ్లకు ఒక రోజుకి అవసరమయ్యే ప్రోటీన్లో మూడో వంతు అంటే 28 గ్రాములు శనగల్లో ఉంటుంది. ఇది ఒక గుడ్డులోని ప్రోటీన్ తో సమానం. దేశవాళీ శనగల్లో ఏ, సి, బి6, ఫోలేట్, నియాసిన్, థైమిన్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు, మాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. శనగల్లోని ప్రోటీను, పీచు కలిసి నెమ్మదిగా జీర్ణం కావడంతో పాటు ఆకలికి సంబంధించిన హార్మోన్ శాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా క్యాలరీల శాతం తగ్గడంతో శనగల్ని తినే వాళ్లలో బరువుతో పాటు నడుం చుట్టుకొలత కూడా తగ్గిందంట. శనగల్లోని పీచు వల్ల మలబద్ధకం ఉండదు. ఈ పీచు పొట్టలోని బ్యాక్టీరియాను ఆరోగ్యంగాను ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాబట్టి శనగలు గుండె జబ్బుల్ని, బీపీని అడ్డుకుంటాయి. వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలన్నీ ఎముకలు, కండరాల వృద్ధికి తోడ్పడతాయి. అందుకే గుప్పెడు శనగలు కప్పు పాలతో సమానం అంటారు. శనగల్లోని ఫాస్ఫరస్ మూత్రపిండాల్లోని వ్యర్థాలు పోయేలానూ చేస్తుంది. శనగల్ని తినే వాళ్లలో డ్యూటిరేట్ అనే ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా విడుదలై మృత కణాలను తొలగించడానికి సాయపడతాయి. లైకోపీన్, సాపోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నిరోధిస్తాయి. శనగల్లోని కోలిన్ అనే పదార్థం మెదడు, నాడుల పనితీరును పెంచుతుంది. వీటిల్లోని అమైనో ఆమ్లాలు డిప్రెషన్, ఆందోళనలకి మందుల్లా పనిచేస్తాయి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఇవి మంచి పౌష్టికాహారం. నిద్రలేమిని తగ్గిస్తాయి. నల్ల శనగలతో చేసుకున్న రోటీని 1-2 నెలలు తింటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పెడతాయి. జాండీస్ తో బాధపడే వాళ్ళు రాత్రిపూట నల్ల శనగల్ని బెల్లంతో కలిపి నానబెట్టి తినడంతో ఆ నీళ్లను తాగితే దాహం తగ్గుతుంది. మొలకలు వచ్చిన నల్ల శనగల్ని టీ స్పూన్ త్రిఫల చూర్ణంతో కలిపి తినడం వల్ల చర్మం మీద వచ్చే తెల్ల మచ్చలు తగ్గుతాయట. మరి లిజనర్స్, శనగల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద ప్రతి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఏఎంఎస్ ఎఫ్ఐఏఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్న శనగలు తింటే గ్యాస్ ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తున్నారా? దాని గురించి కూడా తెలుసుకుందాం. సుదీర్ఘకాలంగా ఆహారంలో భాగమైన శనగలకి గ్యాస్ కారణంగా ఈ మధ్య కొందరు దూరంగా ఉంటున్నారనేది నిజం. అయితే దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే చిక్కిళ్ళు, బీన్స్ లో మాదిరిగానే శనగల్లో ఒలిగోసాకరైడ్లు అనే చక్కెరలు, పీచు ఎక్కువగా ఉండటం వల్లే గ్యాస్ ఏర్పడుతుంది. అదెలా అంటారా? సాధారణంగా మనం తీసుకున్న ఆహారం

శరీరంలోని తేలికపాటి కార్బోహైడ్రేట్లు చిన్న పేగులోకి వెళ్ళగానే జీర్ణమైపోతాయి. కానీ ఒలిగోసాకరైడ్లు వంటి సంక్లిష్ట పిండి పదార్థాలు జీర్ణం కాకుండా పెద్ద పేగులోకి వెళ్ళి అక్కడ అవి పులిసి బ్యాక్టీరియాకి ఆహారంగా మారడంతో గ్యాస్ విడుదలవుతుంది. ఇది పేరుకొని తేనుపులు లేదా అపాన వాయువుగా బయటకు వస్తుంది. శనగల్లోని సొల్యుబుల్ ఫైబర్ కూడా ఈ గ్యాస్ కి కారణమే. కానీ అరకప్పు తెల్ల శనగల్లో ఈ పీచు కేవలం 1.2 గ్రాములు మాత్రమే. ఇది బీన్స్, రాజ్మా, పప్పు ధాన్యాలతో పోలిస్తే తక్కువే అంటున్నారు నిపుణులు. కాబట్టి మొలకెత్తించి వాడుకోవడం లేదా 18 గంటల పాటు బేకింగ్ సోడా వేసి నానబెట్టడం ద్వారా గ్యాస్ కు కారణమైన ఒలిగోసాకరైడ్ల శాతాన్ని 40% వరకు తగ్గించుకోవచ్చట. తగు మోతాదులో తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదా శనగల్లోని పీచును, చక్కెరల్ని జీర్ణం చేసే ఆల్ఫా గాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు అంటున్నారు. జీర్ణశక్తి అసలే లేని వాళ్ళు, ఇరిటబుల్ బవెల్ సిండ్రమ్ ఉన్నవాళ్ళు మాత్రం కాస్త దూరంగా ఉండటమే మంచిది. పాతకాలంలో శనగపిండితో నలుగు పెట్టుకుంటే ఇప్పుడు ఫేస్ ప్యాక్ల రూపంలో వేసుకుంటున్నారు. శనగపిండిలో గంధం కలిపి రాస్తే మొటిమల మచ్చలన్నీ తగ్గుతాయి అంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకే అచ్చంగా శనగపిండి సబ్బుల్ని తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. నల్ల శనగల్లోని B6, జింక్, శిరోజాల పెరుగుదలకి తోడ్పడే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తినే వాళ్ళకి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శనగపిండిలో నీళ్లు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు కూడా తగ్గుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర నట్స్తో పోలిస్తే శనగల ధర తక్కువ కావడంతో పేదవాడి బాదం అని అంటుంటారు. అందుకే ఇటీవల ప్రభుత్వాలు పిల్లల కోసం తయారు చేసే బాలమృతాల్లోనూ పుట్లాన పొడినే వాడుతున్నాయి. అయితే ఏదైనా మితిమీరితే కష్టమే. ఇది శనగలకి వర్తిస్తుంది. కాబట్టి తగు మోతాదులో తింటే శనగలు నిజంగానే సూపర్ ఫుడ్. మరి లిజనర్స్, శనగల వల్ల కలిగే ఉపయోగాల గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇలాగే మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో మరికొన్ని విశేషాలతో కలుద్దాం. అండ్ లెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: పేపర్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంతో మంచి మంచి విషయాలను మీకు అందించడానికి మీ ముందుకు వచ్చింది మన రేడియో విష్ణు 90.4. లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

యాతృక్సౌజన్యభూషణం. ఈ శ్లోకం యొక్క అర్థం, అలంకారములు, రాజ్యము, పౌరుషము, విద్య, సంపదలు ఇవేవీ కూడా మనుజులకు సౌజన్యము వంటి ఉత్తమ భూషణములు కాజాలవు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఎవడెట్లు వర్తించుచున్నాడో వానితో అట్లు వర్తించుట అధర్మం కానేరదు, తన్మూలమున అకల్యాణమును ఘటించదు అని ఈ శ్లోకం యొక్క అర్థం మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భూతదయను పోలిన ధర్మం ఇంకొకటి ఈ లోకంలో లేదు. అందుచేత మానవులు సర్వదా యత్నించి సర్వజీవ కారుణ్య భావముతో ప్రవర్తించవలను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
0: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.
3: కురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం.
0: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, కర్తవ్య కర్తవ్యాలను లెక్క చేయక గర్వముతో అపమార్గమున సంచరించిన వానిని గురువైనను శాసింపనగును, అది ఏ న్యాయం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సర్వదా క్షమగాని సర్వదా తైక్షణ్యముగాని శ్రేయస్కరములు కావునాయనా. అందుచేతనే పండితులు క్షమకు అపవాదమును అనగా మినహాయింపులు చెప్పి ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ಸ್ನಾನೇನ ಚ ಸೇತು ಸ್ನಾನ ಸತೈರ್ಯಶ್ಚ ತತ್ಫಲಂ ಮಾತೃವಂದನೇ.
1: ಈ ಶ್ಲೋಕಂ యొక్క అర్థం, ఆరు సార్లు భూ ప్రదక్షిణం చేసిన ఫలం, 1000 సార్లు కాశీయాత్రకు పోయిన పుణ్యం, 100 సార్లు సేతుస్నానము గావించిన ఫలమును తల్లికి నమస్కారం చేస్తేనే లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఆంధ్ర ప్రేక్షక మహాశయులకు నా నమస్తుమాంజలి. నేనెవరో తెలుసు కదూ, మీ సోమయాజుల్ని, అదే మీ శంకరాభరణం శంకర శాస్త్రిని. సాయి చక్ర ప్రొడక్షన్స్ వారు సవినయంగా సమర్పించిన భక్తిరస చిత్రం శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం మానవత, సమత, మమతానురాగాలను పలికించి మనిషిని మనిషిని చేయ ఉద్భవించిన సకల మతస్వరూపుడు శ్రీ షిరిడీ సాయిబాబా. ఈ చిత్రానికి సంబంధించిన సంగీత గీతాలను, మధ్య మధ్య నా వచన వ్యాఖ్యానాలను మీరిప్పుడు వింటారు. అజ్ఞానుల హృదయ చీకట్లను తొలగించడానికి బాబా నూనెకు బదులు నీళ్లు పోసి ద్వారకామయ్యలో దీపాలు వెలిగించగా, ఆ చర్యకు ఆశ్చర్యచకితులైన ప్రజలు బాబాను, అతని సచ్చర్యలను, దినచర్యలను స్తుతించారు. ఆ స్తుతి గీతాన్ని యేసుదాసు కమనీయ కంఠంలోంచి అమృత ఝరి అయి సాగింది. ఆ గానామృతాన్ని ఆలకించండి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు.

0: డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-11117.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకున్నాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, గోవుకు ఒక్కొక్కటి, సింహానికి మూడు, పులికి ఐదున్ను పిల్లలు కలుగుతాయి. కాని లోకమున గోసంతతియే అధిక వృద్ధి కలదిగా ఉంది. అధర్మం వంశనాశనానికి, ధర్మము వంశవృద్ధికిని కారణము కావచ్చును అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ఈ శ్లోకం యొక్క అర్థం, ప్రాణాలు ఇచ్చేయినా మానాన్ని రక్షించుకోవాలి, ఎందుకంటే ప్రాణం ఎప్పుడోకప్పుడు పోయేదే, కానీ మానము ఆచంద్ర తారార్కమైనది కదా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: విరక్త పరదారేషు నిస్పృహ పరవస్తుషు

ఈ శ్లోకం యొక్క అర్థం, పరస్త్రీ పరధన విముఖుడై దంభమాచర్యాలు లేనివానినే సాధు పురుషుడంటుంది ఈ లోకం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, ఏడీసీసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: మాలిజినస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఏ మహాత్ముడు మనోవాకాయ కర్మములలో దేనిచేతను ఏ ప్రాణి అందునూ పాపచింత సెయ్యడో అతనినే సాధ పురుషుడని లోకం పూజిస్తుంది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఎవరికి సత్యం పలుకుటే వ్రతము, దీనుల పట్ల దయ చూపటయే నియమము, కామక్రోధము లెవ్వనికి వశవర్తులే ఉంటాయో అతనినే సాధువని జనులు పిలుస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం

0: తీసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవారం. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నీతి పద్యాలు వాటి భావాల గురించి తెలుసుకుందాం.
2: మన తెలుగు భాషలోని సాహిత్య ప్రక్రియలో పద్యరచన ముఖ్యమైంది. ప్రాచీన సాహిత్యమంతా పద్యరచనలోనే జరిగింది. పద్యం శ్రవణానందం కలిగించే ప్రక్రియ. ఎంతో హృద్యమైనది పద్యం. పద్యంలో ఉండే నాలుగు పాదాల్లో గొప్ప భావం ఇమిడి ఉంటుంది. పద్యంలో రమణీయంగా ఎంతో అద్భుతంగా వర్ణనలుంటాయి. పద్యాలలో ఎన్నో రకాలున్నాయి. అవి ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభము, శార్దూలము, సీసము, కందము, ఆటవెలది, తేటగీతి మొదలైనవి. శతకరచన అంతా పద్యరూపంలోనే ఉంటాయి. నీతి శతకాల్లో పేరు పొందిన వేమన శతకము, బద్దెన రాసిన సుమతి శతకము చిన్న చిన్న పదాలతో సరళంగా ఉండి ఎంతో చక్కగా అటు పండితులను ఇటు పామరులను ఆకట్టుకునేలా ఆటవెలదిలో రాశారు. ఇంకా దృష్టాంతాలంకారంతో వృత్త పద్యాలలో రాసిన భాస్కర శతకము పద్యాలు కూడా చక్కని శైలిలో ఉన్నాయి. తెలుగు భాషకు మాత్రమే సొంతమైన ఈ పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా, లయబద్ధంగా, అర్థవంతమైన పదాల విరుపులతో చదివితే ఎంతో వినసొంపుగా ఉంటాయి.
3: బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కితావదే సుమతి.
4: ఈ పద్యానికి పదవిభాగం చూద్దాం. బలవంతుడను నాకు ఏమి అని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతము అయిన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. బలవంతుడను అని నాకు ఎలాంటి ఆపద కలగదు అని పలువురతో

0: అందరితోటి గర్వంతో పలకడం మేలా మంచిదేనా? బలవంతమైన సర్పము చాలా ఎంత బలం కలిగినటువంటి పాము అయినప్పటికీ చలిచీమల చేతిలో చిక్కి చనిపోతోంది కదా అని బద్దెన ఇక్కడ మనకి చెప్తున్నాడు. బలమైన పాము చలిచీమల చేతిలో చిక్కి ఎలాగైతే నశిస్తోందో అలాగే బలవంతుడు గర్వం వలన నశిస్తాడు అని బద్దెన దీనిలో చెప్తున్నాడు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి.
1: అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి. మరొక్క మారు చూడండి. అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరము ఈని వేల్పు, మోహరమున తాను ఎక్కిన పారని గుర్రము, గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. ఇందులో మోహరమున, వేల్పు, వరమీని, పారని అనే కొత్త మాటలు వచ్చాయి. మోహరము అంటే యుద్ధము, అవసరము అని రెండర్థాలున్నాయి. అట్లాగే పారని అంటే వేగంగా నడవలేని లేదా పరుగెత్తలేని అని అర్థం. వరమీని, వరము ఈని, ఈని అంటే ఇవ్వని, వేల్పు అంటే దైవం, గ్రక్కున అంటే వెంటనే. ఇప్పుడు చూడండి, అక్కరకురాని చుట్టము అవసరానికి ఉపయోగపడినటువంటి బంధువు లేదా చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మ్రొక్కినప్పటికీ ప్రార్థించినప్పటికీ కూడా వరాలు ఇయ్యలేనటువంటి దైవము, మోహరమున తానెక్కిన పారని గుర్రము అంటే అవసరానికి ఎక్కినప్పటికీ అది వేగంగా నడవలేనటువంటి గుర్రము లేదా పరిగెత్తలేనటువంటి గుర్రము, వీటన్నిటినీ కూడా గ్రక్కున విడువంగవలయు వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శతకారుడైనటువంటి బద్దెన చెబుతున్నాడు. అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి.
0: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. పదవిభాగం చూద్దాం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు అది ఎట్లు అన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. దీనిలో కఠినమైన పదాలు చూద్దాం. సంపద అంటే ధనము అని అర్థం, అలాగే బంధువులు చుట్టాలు అని అర్థం. తెప్పలుగా చెరువులో అలలు అలలుగా నీరు వచ్చేటట్టు నిండటం అంటే సమృద్ధిగా చెరువు నిండినప్పుడు అనే అర్థం. 10,000 అనేది ఇక్కడ బాహుళ్యాన్ని సూచిస్తుంది అంటే చాలా ఎక్కువ అని అర్థం. ఇప్పుడు ఈ పద్యం తాత్పర్యం చూద్దాం. సమృద్ధిగా చెరువు నిండా నీరు వచ్చి చేరినప్పుడు కప్పలు ఎలాగైతే వచ్చి చేరుతాయో, మన దగ్గర సంపద కలిగినప్పుడు బంధువులు కూడా అలాగే వచ్చి చేరతారు అని బద్దెన చెప్తున్నారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి.
1: వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి.

పరుడు మహిలో సుమతి. వినదగును ఎవ్వరు చెప్పినన్, వినినంతనే వేగపడక వివరింపతగున్. కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతి. మహిలో అంటే ఈ ప్రపంచంలో అని అర్థం.

0: పదగున్. వినగానే తొందరపడకుండా దాని గురించి వివరింపదగున్ అంటే ఆలోచించాలి అని అర్థం. కని కళ్ళ నిజము తెలిసినా అంటే ఆలోచించి చూసి నిజమేదో అబద్ధమేదో తెలుసుకున్నట్లయితే అట్లాంటి మనుజుడేపో నీతిపరుడు. అటువంటి మనుష్యుడే నీతి కలిగినటువంటి వాడు, వివేకవంతుడు అని అర్థం. ఎవరు చెప్పినా వినాలి, కానీ తొందరపడకుండా ఆలోచించి చూసి నిజమేదో అబద్ధమేదో తెలుసుకొని ప్రవర్తించేటటువంటి మనుషుడే వివేకవంతుడు అని బద్దెన చెబుతున్నాడు.
1: వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్, కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు.

నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. దీని పదవిభాగం చూద్దాం. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలోని కఠిన పదాలు చూద్దాం. నిగిడి అంటే గట్టిగా అని అర్థం. భంగపడును అంటే అవమానించబడుతుంది అని అర్థం. స్థానబలిమి తానున్న చోట తనకి ఉన్నటువంటి బలం, తన బలిమి తనకి ఉన్నటువంటి బలం. ఇప్పుడు దీని తాత్పర్యం చూద్దాం. నీళ్లలో ఉన్న మొసలి ఏనుగుని చాలా గట్టిగా పట్టుకోగలుగుతుంది. అదే నేల మీద కుక్కతోటి కూడా అవమానింపబడుతుంది. ఈ శక్తి మొసలికి ఎక్కడ్నుంచి వచ్చింది? నేల మీదకి వచ్చేసరికి ఎక్కడ్నుంచి పోయింది? అంటే స్థానబలం తప్ప తనకి ఉన్న బలం కాదు అని వేమన ఈ పద్యంలో చెప్తున్నాడు. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును.

నుండు తినగ తినగ వేముతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అనగననగా రాగము అతిశయుల్లుచును ఉండు, తినగ తినగా వేము తీయన ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వద అభిరామ వినుర వేమ. వేమన చెబుతున్నటువంటి పద్యం ఇది. ఇందులో అతిశయుల్లుచునుండు అంటే పెరుగుతూ ఉంటుంది, సాధనమున అంటే అభ్యాసం చేయడం వల్ల, పనులు సమకూరు పనులు సమకూరుతాయి అంటే బాగా వస్తాయి అని అర్థం. ధర అంటే భూమి లేదా లోకంలో అనేది దీని అర్థం. అనగననగ రాగం అతిశయుల్లుచునుండు, పాడుతూ పాడుతూ ఉంటే రాగం చాలా గొప్పగా వస్తుంది. తినగ తినగ వేము తీయనుండు, వేము అంటే వేపాకు, వేపాకు కూడా తింటూ ఉంటే తీయగా అనిపిస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఈ ప్రపంచంలో ఏ పనులైనా కూడా సాధిస్తూ ఉంటే, అభ్యాసం చేస్తూ ఉంటే తప్పకుండా సాధించడానికి అవకాశం ఉంటుంది అని వేమన ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో.

0: రంగవులకు జగమే కుటుంబము లలిత సుగుణ జాల తెలుగు బాల. దీనిలో కఠిన పదాలు చూద్దాం. వీడు పరులవాడు అంటే ఇతరులకు సంబంధించినటువంటి వ్యక్తి. వీడు నావాడు, నా కులస్థుడు, నా బంధువు అనేటటువంటి అభిమానం. అల్పబుద్ధి, చాలా తక్కువ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఆత్మయందు అంటే మనసులో అని అర్థం. సాధుపుంగవులు అంటే ఉన్నత సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు. జగమే కుటుంబము, జగమే అంటే ప్రపంచము అని అర్థం. దీని తాత్పర్యం చూద్దాం. అల్పబుద్ధి కలవారు, వీరు నావారు, వీరు పరాయివారు అని మనసులో భావిస్తారు. ఉత్తములు ప్రపంచమంతా తన కుటుంబంగానే భావిస్తారు అని తెలుగు బాల శతకకారుడైన జంచాల పాపయ్య శాస్త్రి గారు చెప్తున్నారు. వీడు పరులవాడు, వాడు నావాడని అల్పబుద్ధి తలచు ఆత్మయందు, సాధు పుంగవులకు జగమే కుటుంబము లలిత సుగుణ జాల తెలుగు బాల.
1: విద్యార్థులు ఈ పద్యాలను పదే పదే చదవడం వల్ల వారిలో ధారణ శక్తిని, భాషా నైపుణ్యాలను పెంపొందించే అవకాశము ఉంది. రసవత్తరమైన ఈ పద్యాలను వినండి, ఆనందించండి, నేర్చుకోండి.
2: మరొక విద్యా కార్యక్రమం చిలక పలుకులు నీతి కథ పాఠాలు విందాం.
3: అనంతమైన ఈ విశ్వంలో గ్రహాలన్నీ కూడా నియమానుసారంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. పరిభ్రమణం జరుగుతూ ఉంటే దానితో పాటు జీవిత చక్రం కూడా ఒకే దిశలో పరిభ్రమిస్తూ ఉంటుంది. కాలదూరాల చైతన్యంలో జీవకోటి పుట్టి, పెరిగి, వికసించి, క్షీణించి కాలంలో కలిసిపోతూ ఉంటుంది. ఇది జీవిత చక్రభ్రమణం. పుట్టిన ప్రతి జీవి పెరిగే పద్ధతుల్లో, వికసించే వేగాలలో కొన్ని తేడాలున్నప్పటికీ ఆ ప్రక్రియల్లో ఒక నమూనాను గమనించవచ్చు. ఆ వికాస నమూనాను నిర్ణయించే నిర్ణాయకాలు రెండు. ఒకటి అనువంశికత, హెరిడిటరీ. రెండవది పరిసరం, ఎన్వైరన్మెంట్. జీవి రూపురేఖలు, పెరుగుదల, వికాస వేగాలు, ప్రజ్ఞామూర్తిమత్వాల మీద అనువంశికత ప్రభావం ఉంటుంది. అయితే పరిసర ప్రభావం జీవి వికాసం మీద ఎంతో ఉంటుంది. పరిసరాలు జీవి పెరిగే వాతావరణాన్ని సూచిస్తాయి. జీవులకు పరిసరాలతో నిత్య ప్రతిస్పందన ఉంటుంది. జన్మించిన ప్రతి జీవికి ఈ విశ్వమంతా ఒక పరిసరమే. అయితే శరీరాకారం, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ గ్రంథులు, కండరాలు, మెదడు ఇవన్నీ అనువంశకాలు. అయితే అవి పెరిగి వికాసం పొందడానికి పరిసరాల ప్రభావం అవసరం. పరిసరాల ప్రభావం ఎంతమేరకు జీవిని ప్రభావితం చేస్తే అంతమేరకు జీవి పెరుగుదల, వికాసం పొందడానికి అవకాశం ఉంటుంది. జీవికి మంచి నడవడిక, చెడు నడవడిక అనేది పుట్టుకతో మాత్రమే కాదు, ఆ జీవి పెరిగే వాతావరణం, పరిసరాలు కూడా ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అది తెలియచేయడమే మా ఈ ప్రయత్నం.
4: అక్బర్ పాదుషా వారికి
5: జయము జయము.
4: అక్బర్ పాదుషా వారికి
5: జయము జయము.
4: అక్బర్ పాదుషా వారికి
5: జయము జయము.
6: ఈనాటి దర్బార్ నిండుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. బీర్బల్, ఈనాటి నిండు సభలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
7: అక్బర్ పాదుషా వారు హాస్యప్రియులు, చమత్కారంగా మాట్లాడటం మీకు వెన్నతో పెట్టిన విద్య.
6: మేమెంత హాస్యప్రియులమైనా, ఎంత చమత్కారంగా మాట్లాడినా మీరు నేను వేయబోయే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పి తీరాలి.
8: అలాగే మహారాజా, పాదుషా వారి ఆజ్ఞ.
6: జీవికి మంచి నడవడిక, చెడు నడవడిక పుట్టుకతో వస్తాయా లేక పుట్టిన తర్వాత వస్తాయా?
8: గొప్ప ప్రశ్నే అడిగారు. బీర్బల్ గారు ఎలా చెప్తారు?
6: ఏం బీర్బల్, ఆలోచనలో పడ్డావు. ప్రశ్న చాలా క్లిష్టంగా ఉందా?
8: మహారాజా, ఇదేమీ క్లిష్ట

0: కష్టమైన ప్రశ్న కాదు, చాలా సులువైనదే.
1: సులువైనదా? మరి చెప్పవే.
0: జీవికి మంచి నడవడిక, చెడు నడవడిక అనేవి పుట్టుకుతో రావు. ఆ నడవడికలన్నీ వారు పెరిగే వాతావరణాన్ని బట్టి వస్తాయి మహారాజా.
1: మేమలా అనుకోవడం లేదు, కేవలం పుట్టుకతోనే వస్తాయనుకుంటున్నాం. నువ్వు కాదంటున్నావు కాబట్టి రుజువు చేయగలవా?
0: తమరు కొంతకాలం గడివిస్తే రుజువు చేస్తాను మహాప్రభు.
1: అలాగే, ఎంతకాలమైనా తీసుకో, నాకు రుజువుతో చూపించు. ప్రశ్న గుర్తుందిగా, జీవికి మంచి నడవడిక, చెడు నడవడిక పుట్టుకతో వస్తాయా లేక పుట్టిన తర్వాత వస్తాయా? రుజువు చేస్తావు కదూ.
0: చిత్తం మహారాజా, తప్పక రుజువు చేస్తాను. ఎవరక్కడా?
2: చిత్తం మహామంత్రి.
0: వెంటనే ఇద్దరు భటులను అడవికి పంపించి రెండు చిలకలను పట్టుకురమ్మని చెప్పు.
2: చిత్తం.

0: ఏ చిరుకులక్కున్నాయి, నెమ్మదిగా వెళ్ళి పట్టుకున్నాం పదా.
1: రోయ్ అక్కడ ఉన్నాయి పదా.
0: నువ్వు అది పట్టుకో.
2: నువ్వు అది పట్టుకోరా, నేను ఇది పట్టుకుంటాను.
0: వెళ్దాం పదా, వెళ్దాం పదా.
2: పద పద
3: మహామంత్రులకు జయము. మీ ఆజ్ఞ ప్రకారం ఇద్దరు భటులను అడవికి పంపించి రెండు చిలకలను తెప్పించాను మంత్రివర్యా.
4: సంతోషం. ఈ రెండు చిలకలను పట్టుకుని నాతో రా.
3: చిత్తం.
4: రాజగురువులకు ప్రణామములు.
5: ఆయుష్మాన్ భవ. బీర్బల్, ఏమిటి ఇలా వచ్చారు? పాదుషావారు ఏదైనా రాజకార్యం అప్పచెప్పారా?
4: లేదు గురువర్యా, నా పని మీదే వచ్చాను. ఈ రెండు చిలకలలో ఒకటి మీ ఇంటిలో ఉంచి పెంచాలనుకుంటున్నాను. తమరు అనుమతిస్తే.
5: మహాభాగ్యం. చిలుకలు ప్రకృతి ప్రసాదించిన సాత్విక జీవులు, మాకు ఆహ్లాదకరంగానే ఉంటుంది.
4: గురువర్యా, ఈ చిలుకలకు పలుకులు కూడా నేర్పించాలి. మనం మాట్లాడుతున్నట్లే మాట్లాడాలి.
5: తప్పకుండా. చిలుకలకు పలుకులు నేర్పడం కష్టం కాదు. నాకు ఒక్క వారం రోజులు గడువిస్తే ఈ చిలకలకు చక్కగా పలకడం నేర్పించేస్తా.
4: అలాగే. గురువర్యా, ఈసారి వచ్చినప్పుడు చిలుక పలుకులు వింటాను. వస్తాను.
5: ఆయుష్మాన్ భవ.
6: ఎవరు? బీర్బల్ మంత్రి. ఈయన మా ఇంటికి రావటం ఏంటబ్బా? ఏదో ఉండుంటుంది.
7: ఓహో, బీర్బల్ మంత్రివర్యులు మా ఇంటికి ఏం చేస్తున్నారేంటో?
4: కొత్వాల్ గారు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని ఇలా వచ్చాను.
7: మహాభాగ్యం, మహాభాగ్యం. మీ రాక మమ్మల్ని ఎంతో సంతోషపెడుతుంది. ఎవడరాకడా, బీర్బల్ మంత్రి గారు వచ్చారు. అతిథి మర్యాదలు చేయడం తెలియదా? అడ్డగాడిదల్లా పెరిగారు. రండి మహామంత్రి గారు, రండి రండి, ఇలా కూర్చోండి.
4: చూడండి కొత్వాల్ గారు, మీతో చిన్న పనుండి ఇలా వచ్చాను.
7: మహాభాగ్యం, మహాభాగ్యం. చెప్పండి, చిన్న పనైనా పెద్ద పనైనా ఇట్టే చేసేస్తాం. నేను కొత్వాలను మహామంత్రి, నాకేం ఎదురులేదు మంత్రి గారు.
4: కొత్వాల స్థాయిలో సాయం అక్కర్లేదు. నేను ముద్దుగా పెంచుకునే ఈ చిలుకను మీ ఇంటిలో ఉంచి పెంచాలనుకుంటున్నా.
7: అదెంత పని మహామంత్రి గారు, మా పనుడు పెంచేస్తాడు.
4: కేవలం పెంచటం మాత్రమే కాదు, ఈ చిలుకకు మాటలు కూడా నేర్పించాలి.
7: బ్రహ్మాండంగా నేర్పించేస్తాం. అందుకు తర్ఫీదు పొందిన వాళ్ళుంటారు కదా, వాళ్లే పిలిపిస్తాను.
4: నేను ఈసారి వచ్చినప్పుడు నా చిలుక మాట్లాడాలి సుమా.
7: ఎంత భాగ్యం మహామంత్రి గారు, తప్పకుండా మాట్లాడుతుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు ఆ చిలుకునే అడగండి, చెబుతుంది.
4: అలాగే కొత్వాల్ గారు, వస్తాను, దర్బార్కి వెళ్ళాలి.
7: నమస్కారం మహామంత్రి గారు. చిలక పలుకులు వినడానికి తప్పకుండా రావాలి మంత్రి గారు.
4: అలాగే కొత్వాల్ గారు.
8: ఏమిటి బీర్బల్ మంత్రి గారు, ఆలోచనలో పడ్డారు? అంటే రుజువుతో మా ప్రశ్నకు జవాబు చెప్పడం సాధ్యం కాదన్నమాట.
4: రుజువులతోనే మీ ప్రశ్నకు జవాబు చెప్పాలి. కానీ
8: ఏమిటి మంత్రి, వీలైతే చూపించు, లేదా నా వల్ల కాలేదు అని ఒప్పేసుకో.
4: చిత్తం మహారాజా, చూపించటానికి రుజువులున్న చోటికి మనం వెళ్తే బాగుంటుందా, లేక రుజువులను మన వద్దకే తీసుకువస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను.
8: రుజువు చేయగలిగితే చాలు, అవి ఎక్కడున్నా మనం అక్కడికే వెడదాం.
4: వెళ్దామంటారా మహారాజా?
8: అవును.

0: బల్ మనమే అక్కడికి వెడదాం.
1: అయితే పదండి మహారాజా, జీవికి మంచి నడవడిక చెడు నడవడిక పుట్టుకతో రావు, అవి పెరిగే వాతావరణాన్ని బట్టి వస్తాయని మీకు రుజువులతోనే చూపిస్తాను మహారాజా.
0: అయితే ఆలస్యం ఎందుకు, పదండి వెడదాం.
1: పాదుషా వారు అనుమతిస్తే ముందు మనం కొత్వాల గారింటికి వెడదాం.
0: మనం ఎవరింటికి వెళ్ళినా మన పంజంలో భాగంగానే కదా.
1: అవును మహాప్రభు.
0: అయితే పద.
1: పదండి మహాప్రభు.
0: బీర్బల్.
1: మహాప్రభు.
0: అదేమిటి చిలుక అంతలా మాట్లాడుతోంది, చిలకేమిటి ఆ మాటలేమిటి, నాకు ఆశ్చర్యం వేస్తోంది.
1: ప్రభు మరో చోటికి వెళ్ళాలి.
0: ఇలాంటి మాటలు వినడానికైతే మేము రాం.
1: ప్రభువుల వారికి రుజువులు కావాలి కదా, మరో చోటికి వస్తే మీకే రుజువు అవుతుంది. ఆ వస్తానని మాటిచ్చారు ప్రభువులు.
0: సరే పద.
1: పదండి ప్రభు.

0: బీర్బల్
1: ప్రభు,
0: ఇక్కడ ఎవరూ కనిపించటం లేదు. మరి ఈ ఓంకారనాదం ఎక్కడి నుంచి వినిపిస్తుంది?
1: అదిగో ఆ చిలుక పలుకుతోంది మహాప్రభు.
0: ఆ చిలుక? ఆ అవును, నిజమే. ఆహా, ఎంత విచిత్రం!
1: ఎవరండి ఇంట్లో?
2: అతిథులకు సుస్వాగతం. రాజకురువుల వారు పూజలో ఉన్నారు. మీరు కాసేపు అక్కడ కూర్చోండి, మీ రాకను గురువుల వారికి తెలియజేస్తాను.
0: గురువుల వారి పూజకు ఆటంకం కలిగించవద్దు, మేము మరొకసారి వచ్చి దర్శనం చేసుకుంటాం, వెళ్ళి వస్తాం.
2: అలాగే, మీ అభిష్టం.

0: బీర్బల్.
1: ప్రభు.
0: ఎంత చిత్రమో చూశావా? ఒకే జాతికి చెందిన రెండు చిలుకలు, ఒకటి క్రూరంగా మరొకటి సాత్వికంగా ఎలా ఎదిగి మాట్లాడుతున్నాయో.
1: అవును ప్రభు, అడవిలో హాయిగా ఆనందంగా జీవనం గడిపే రెండు చిలకలను తీసుకొచ్చి ఒకటి కొత్వాలుగారింట్లో పెట్టి మాటలు నేర్పించండి అన్నాను. మరొకటి రాజగురువు గారింట్లో పెట్టి దానికి కూడా మాటలు నేర్పించమన్నాను. మీరే చూశారుగా ప్రభు, ఎవరింట్లో ఎలాంటి వాతావరణం ఉందో ఆ చిలుకల పలుకులను విని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభువులవారు రుజువులతో చూసినట్టేనా?
0: చూశాము, విన్నాము. నువ్వే గెలిచావు బీర్బల్, నువ్వే గెలిచావు. జీవికి మంచి నడవడిక చెడు నడవడిక అనేవి పుట్టుకతో కాదు, అవి పెరిగే వాతావరణాన్ని బట్టి అలవడతాయని రుజువులతో సహా చూపించావు. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
1: ధన్యుణ్ణి మహారాజా, ధన్యుణ్ణి.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా నీతి పద్యాలు, వాటి భావాల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా చిలక పలుకులు నీతి కథ గురించి తెలుసుకున్నాం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిస్నర్స్, మరి రోజు జూన్ 4వ తేదీ కదండి. మరి నిన్నటి ముచ్చట్లలో జూన్ 3 యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు చరిత్ర పుటల్లో ఎలాంటి ఆసక్తికరమైన సంఘటనలు దాగున్నాయో మరి శ్రోతలకి వినిపిద్దామన్నయ్య.
0: తప్పకుండానమ్మా. జూన్ 4 అనగానే ప్రపంచ విమానయాన చరిత్రలో ఒక అద్భుతమైన రోజు గుర్తొస్తూ ఉంటుంది. 1783 జూన్ 4 ఫ్రాన్స్కి చెందిన మాంట్ గోల్పియర్ బ్రదర్స్ ఇద్దరు కూడా వాళ్ళు కనుగొన్న హాట్ ఎయిర్ బెలూన్, అంటే ఉష్ణవాయు బెలూన్ను మొట్టమొదటిసారిగా బహిరంగంగా ప్రదర్శించారు. మనుషులు ఆకాశంలో ఎగరవచ్చనే ఆధునిక విమానయాన ఆలోచనలకి ఈరోజే తొలి పునాది పడింది.
1: ఇక ఆకాశంలో ఎగిరే టెక్నాలజీకి ఈరోజు అంత పెద్ద కనెక్ట్ ఉందన్నమాట. అయితే ఇదే రోజుకు మరి ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్ అవార్డులతో కూడా ఒక బలమైన సంబంధం ఉందనయ్య. మరి 1917 జూన్ 4వ తేదీన జర్నలిజం సాహిత్యం రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి పులిట్జర్ అవార్డులను అధికారికంగా ప్రకటించారు. మరి నాటి నుండి నేటి వరకు ఈ అవార్డుల ప్రాముఖ్యత ఎంతటిదో మనందరికీ తెలిసిందే కదా.
0: అవునమ్మా, జర్నలిజం రంగంలో అదొక మైలురాయి. ఇక ప్రపంచ రాజకీయ చరిత్రలోకి వెళితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ పార్లమెంట్లో తన చారిత్రాత్మకమైన వి షల్ ఫైట్ ఆన్ ద బీచెస్ అనే సుప్రసిద్ధ ప్రసంగాన్ని ఇచ్చింది కూడా 1940 జూన్ 4వ తేదీనే. ఆ ప్రసంగం నాటి సైనికుల్లో ప్రజల్లో ఎనలేని ధైర్యాన్ని ఉత్తేజాన్ని నింపిందనుకో.
1: నిజంగా మరి ఆ ప్రసంగం చరిత్రని మార్చుతుంది. ఇక అలాని మహిళల హక్కుల పోరాటంలో కూడా ఈ రోజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి 1919 జూన్ 4 అమెరికా కాంగ్రెస్ మహిళలకు ఓటు హక్కు కల్పించే 19వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. మహిళా సాధికారతకు సమానత్వానికి అంతర్జాతీయ స్థాయిలో ఇదొక పెద్ద విజయంగా నిలిచిపోయిందనుకో.
0: అవునమ్మా, అంతేకాదు సాంకేతిక ప్రపంచంలో మన ఇళ్లల్లో ఒకప్పుడు సందడి చేసిన VHS వీడియో టేపులు JVC సంస్థ 1977 ఇదే జూన్ 4 మొట్టమొదటిసారిగా చికాగోలో ప్రదర్శించింది. ఇలా చూసుకుంటూ పోతే అటు విజ్ఞాన శాస్త్రం, ఇటు హక్కుల పోరాటాలు, చారిత్రక ప్రసంగాలతో జూన్ 4వ తేదీ కాలగమనంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది.
1: మరి రోజు జూన్ 4వ తేదీ మరి ప్రపంచ ఆర్థిక శాస్త్ర చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. మరి ఎందుకంటే 1694 ఇదే రోజున ఫ్రాన్స్కు చెందిన ప్రసిద్ధ ఆర్థికవేత్త ఫ్రాంకోయిస్ కేనీ జన్మించాడు. ఇక ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాల్లో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడిగా ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపుంది.
0: అవునమ్మా, ఫ్రాంకోయిస్ కేనే కేవలం ఆర్థికవేత్త మాత్రమే కాదు, ఫ్రెంచ్ రాజుకు వ్యక్తిగత వైద్యుడిగా కూడా పనిచేశాడు. దేశ సంపద అంతా కేవలం వ్యాపారం ద్వారానే రాదని, వ్యవసాయం మరియు భూమి ద్వారానే నిజమైన సంపద సృష్టించబడుతుందని ఈయన బలంగా నమ్మాడు. ఇతను రూపొందించిన ఎకనామిక్ టేబుల్ అనే సిద్ధాంతం ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది ఆధునిక ఆర్థికవేత్తలకి పునాదిగా నిలిచింది.
1: ఇక అంతర్జాతీయ విషయాల నుండి మన దేశ స్వాతంత్ర్య పోరాటం వైపు వస్తే, మరి 1897 జూన్ 4 నెల్లూరు జిల్లాలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వెన్నెలకట్టి రాఘవయ్య జన్మించారు. మరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈయన స్వరాజ్య సంఘం అనే సంస్థను స్థాపించి ఎంతో మంది యువకులను దేశ సేవ వైపు నడిపించాడు.
0: నిజమేనమ్మా, వెన్నెలకంటి రాఘవయ్య గారు కేవలం దేశ స్వాతంత్ర్యం కోసమే కాదమ్మా, సమాజంలో అణగారిన గిరిజనులు, చెంచులు, యానాదుల హక్కుల కోసం తన జీవితాంతం కృషి చేశారు.

0: వారి జీవన విధానంపై ఎన్నో పరిశోధనాత్మక గ్రంథాలు రాసి వారిని సమాజంలో ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈయన చేసిన సామాజిక సేవకి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
1: ఇక మనం సినిమా ప్రపంచంలో కడుగు పెడితే మరి బాలీవుడ్ చరిత్రలో తన నటనతో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన నటి నూతన్ జన్మించింది కూడా 1936 జూన్ 4వ తేదీని. మరి దాదాపు 4 దశాబ్దాల పాటు సాగిన తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సామాజిక ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
0: కరెక్ట్ అమ్మా, నూతన్ తన అద్భుతమైన హావభావాలతో గంభీరమైన నటనతో అప్పట్లో ఎన్నో అవార్డులని సొంతం చేసుకుంది. ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుని అత్యధిక సార్లు అందుకున్న నటిగా ఆవిడ గుర్తింపు, ఆవిడ రికార్డు సృష్టించారు. భారత చలనచిత్ర రంగానికి ఆవిడ చేసిన సేవల్ని గుర్తిస్తూ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది.
1: ఇక సైన్స్ మరియు జర్నలిజం రంగాల కలయికగా నిలిచిన ప్రముఖ శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు కిడాంబి రఘునాథ్ గారు జన్మించింది కూడా 1944 జూన్ 4వ తేదీనే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేయడమే కాకుండా ఆ విషయాలను సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా పత్రికల ద్వారా అందించడంలో ఈయన ఎంతో కృషి చేశారు.
0: అవునమ్మా, కిడాంబి రఘునాథ్ గారు సైన్స్ విషయాలని తెలుగులో సులభంగా అందించడానికి ఎన్నో వ్యాసాలు రాశారు. పత్రికా సంపాదకుడుగా విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపారు. సమాజంలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి, మూఢనమ్మకాలు తొలగించడానికి ఈయన కలం ఎంతో ఉపయోగపడింది. ఈ రోజున ఈయన్ని స్మరించుకోవడం ఎంతో అవసరం కూడా.
1: ఇప్పుడు మనం చెప్పుకోబోయే పేరు వినగానే మరి ప్రతి తెలుగువాడి గుండె గర్వంతో ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇక భారతీయ సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో శాసించిన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జన్మించింది కూడా 1946 జూన్ 4వ తేదీని. కేవలం తెలుగులోనే కాదు, దేశంలోని 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి ఈయన ప్రపంచ రికార్డు సృష్టించాడు.
0: నిజంగానమ్మా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం నేపథ్య గాయకుడు మాత్రమే కాదు, అద్భుతమైన సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎంతో మంది నటులకి వారి హావభావాలకి తగ్గట్టుగా గొంతు మార్చి పాడడం ఈయనకే సాధ్యమైంది. ఈయన స్వర మాధుర్యానికి 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు కూడా దక్కాయి.
1: ఇక వ్యాపార మరియు రాజకీయ రంగాల వైపు వస్తే మరి రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన ఎస్పివై రెడ్డి గారు జన్మించింది కూడా 1950 జూన్ 4వ తేదీని. ఒక సాధారణ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నంది గ్రూప్ ఇండస్ట్రీస్ సంస్థను స్థాపించి ప్లాస్టిక్ పైపుల రంగంలో తిరుగులేని ముద్ర వేశారు.
0: అవునమ్మా, ఎస్పివై రెడ్డి గారు కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా లోక్సభ సభ్యుడిగా రాజకీయాల్లో కూడా రాణించారు. నంది ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకి అండగా నిలిచారు. ముఖ్యంగా రూపాయికే రొట్టె, పప్పు అందించే పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది మంది ఆకలి తీర్చిన మానవతావాది ఆయన.
1: ఇక మన అవధాన విద్యకు మరి సంస్కృతాంధ్ర సాహిత్యానికి అపారమైన సేవ చేసిన త్రిగుళ్ల శ్రీహరి శర్మగారు జన్మించింది కూడా 1951 జూన్ 4వ తేదీని. సంస్కృతం, తెలుగు భాషలపై సమానమైన పట్టున్న ఈయన అష్టావధానిగా ఎన్నో వేదికలపై తన పాండిత్యాన్ని ప్రదర్శించి పండితుల, పామరుల ప్రశంసలను అందుకున్నారు.
0: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. తిగుళ్ల శ్రీహరి శర్మగారు కవిగా ఎన్నో అద్భుతమైన పద్యకావ్యాలు, సంస్కృత స్తోత్రాలు రాశారు. అవధానంలో పృచ్ఛకులు అడిగే కఠినమైన ప్రశ్నలకి సమయస్ఫూర్తితో, చమత్కారంతో పద్యాలు అల్లుతూ సాహిత్య ప్రియులని అలరించారు. మన ప్రాచీన అవధాన కళలను కాపాడుతూ ముందటి తరాలకు అందించడంలో ఈయన పాత్ర ఎంతో గొప్పది.
1: ఇక అలానే మన తెలుగు సినిమా కీర్తిని నాటు నాటు అనే పాటతో ఆస్కార్ వేదికపై నిలిపి ప్రపంచాన్ని ఊగించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎంఎం కీరవాణి జన్మించింది కూడా 1961 జూన్ 4వ తేదీని. మరి 3 దశాబ్దాలుగా తన వైవిధ్యమైన బాణీలతో తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారాయన.
0: అవునమ్మా, కీరవాణి గారి సంగీతంలో మెలోడీ పాటలు ఎంత మధురంగా ఉంటాయో, పౌరాణిక జానపద చిత్రాలకిచ్చే నేపథ్య సంగీతం కూడా అంత గంభీరంగానూ ఉంటుంది. ఒకే రోజున అటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇటు కీరవాణి లాంటి ఇద్దరు సంగీత దిగ్గజాలు జన్మించడం మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. కీరవాణి గారికి జాతీయ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో కూడా గౌరవించింది.
1: అవునన్నయ్య, మరి ఇప్పటి వరకు మనం జూన్ 4న జన్మించిన ప్రముఖుల గురించి ఎంతో సంతోషంగా మాట్లాడుకున్నాం. కానీ ఇదే రోజున తెలుగు సాహిత్యలోకం ఒక గొప్ప ధృవతారను కోల్పోయింది. మరి కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలా రచయిత, విమర్శకుడు

0: పరిశోధకుడు, అనువాదకుడు, ఇలా ఎన్ని రకాల పేర్లు చెప్పినా సరిపోని మహామేధావి ఆరుత్రి గారు మరి 1998 జూన్ 4 స్వర్గస్థులయ్యారు.
1: అవునమ్మా, తెలుగు సాహిత్యంలో ఆరుద్ర గారి పేరు ఒక సంచలనం. ఆయన రాసిన త్వమేవహం కావ్యం తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పరిస్థితులకి అద్దం పడుతుంది. అలాగే తెలుగు విజ్ఞాన సర్వస్వంగా భావించే సమగ్ర ఆంధ్ర సాహిత్యం అనే బృహత్తర గ్రంథాన్ని పరిశోధించి రాసిన ఘనత కూడా ఆయనదే. సాహిత్యంలో ఆయన చేసిన అత్యున్నత కృషికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కింది ఆయనకి.
0: ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి 4 జూన్ కి ఉన్న ప్రత్యేకతల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చక్కని పాట మీకోసం ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడగబోయే టాపిక్ దేని గురించో మన శ్రోతలందరికీ చెప్తామమ్మా.
2: తప్పకుండానయ్య, ఈ రోజు మన రేడియో ప్రోగ్రామ్ లో మరి ముగ్గురు అసాధారణమైన దిగ్గజాల గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట.
1: ఒక్కళ్ళు ఇద్దరు కాదన్నమాట, ముగ్గురు ఏకంగా.
2: మరి ఒకరు గళంతో లోకాన్ని ఊపేస్తే మరొకరు స్వరాలతో మంత్రముగ్ధుల్ని చేస్తారు, ఇంకొకరు కళంతో అద్భుతాలు సృష్టించారు. మరి వారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కీరవాణి గారు, అలానే ఆరుద్రి గారు. ఇక సుబ్రహ్మణ్యం గారు, మరి బాలసుబ్రహ్మణ్యం గారు, కీరవాణి గారిల పుట్టినరోజులు, అలానే ఆరుద్ర గారి వర్ధంతి ఒకే రోజు కావడం చాలా విశేషం. మరి వీరి కాంబినేషన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది కదా.
1: అవునమ్మా, అసలు ఈ ముగ్గురు పేర్లు వింటేనే చెవుల్లో ఏదో తెలియని మధురమైన సంగీతం వినిపిస్తున్నట్టుంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడితే ఆ నటుడే స్వయంగా పాడుతున్నాడా అన్నట్టుండేది. ఇక కీరవాణి గారి ట్యూన్ కడితే క్లాసికల్ అయినా మాస్ అయినా థియేటర్లు దద్దరిల్లాల్సిందే. వీరికి తోడు ఆరుద్ర సాహిత్యం తోడైతే ఆ పాటలు చరిత్రలో నిలిచిపోయే కాలాతీత అద్భుతాలుగా మారిపోయాయి.
2: నిజమన్నయ్య, ఇక బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ఏదో మాయుండేది. ఆయన నవ్వినా ఏడ్చినా కోపగించుకున్నా అది పాటలు ఒక భాగమైపోయేది. ఇక కీరవాణి గారి సంగీతంలో మరి క్షణక్షణం సినిమాలోని పాటలు గుర్తున్నాయా? జామురాతెరి, జాబిలమ్మ అనే పాటలు మరి ఎస్పి గారు ఆయుసు, కీరవాణి గారి కంపోజిషన్ వింటే మరి ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తుంది అనుకు. అసలు ఆ మెలోడీని మర్చిపోవడం ఎవరికైనా సాధ్యమా చెప్పు.
1: అవునమ్మా, ఆ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ కీరవాణి గారు అసలు సిసలైన బాహుబలి రేంజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఆయన క్లాసిక్ ట్యూన్స్ మాత్రమే కాకుండా వెండి తెర మీద విజువల్స్కి ప్రాణం పోసేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో కూడా కింగ్ అనే చెప్పుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారి ఎనర్జీని, కీరవాణి గారి మాస్ పల్స్ని కలిపి చూస్తే వచ్చే మజానే వేరు. అది ప్రతి ఒక్కరిని స్టెప్లేయించింది.
2: ఇక వీరిద్దరి హడావుడి ఇలా ఉంటే మాటల వెనుక దాగున్న భావాన్ని తన కళంతో పలికించిన ఆరుద్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మరి కోనలమ్మ పదాలు అంటూ ఆయన రాసిన లైన్లు సమాజంపై ఎంతటి ప్రభావం చూపాయో మనకు తెలుసు కదా. ఇక సినిమాలో కథకు తగ్గట్టుగా వినేవాడి గుండెకు హత్తుకునేలా పదాలను అమర్చడంలో ఆయన సిద్ధాస్తుడు. మరి పాటలు

0: ప్రతి అక్షరానికి ఒక బరువు బాధ్యత ఉంటాయని నిరూపించిన మహానుభావుడు ఆయన.
1: అవునమ్మా, ఆరుద్ర గారి సాహిత్యంలో ఒక రకమైన చమత్కారం, సామాజిక స్పృహ రెండూ కనిపిస్తాయి. సినిమా పాటలైనా విడిగా రాసిన కావ్యాలైనా ఆయన శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ ముగ్గురి సృష్టి మన తెలుగు సినిమా రంగానికి దొరికిన పెద్ద వరం. ఈ రోజు వారిని తలుచుకుంటూ వారి పాటల ప్రయాణంలో కాసేపు విహరించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతే కదా.
0: అవునన్నయ్య, అసలు ఈ ముగ్గురు లేని తెలుగు సినిమా పాటల ప్రపంచాన్ని మనం ఊహించుకోగలమా? మరి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడో ఒక చోట ఎస్పీబీ గారి గొంతు వినాల్సిందే, కీరవాణి గారి స్వరాలు పలకాల్సిందే, ఇక ఆరుద్ర గారి పదాలు గుండెను తాకాల్సిందే. మరి వీరు కేవలం కళాకారులు మాత్రమే కాదు, మన తెలుగు వారి రోజువారీ జీవితాల్లో ప్రతి ఇంట్లో ఒక భాగమైపోయారు. మరి పెళ్లిళ్లలో సందడి పాటలైనా బాధలు ఓదార్పు గీతాలైనా వీరి సృష్టే కదా మనకు తోడుగా నిలిచేది.
1: 100% నిజమమ్మా. అసలు వీరి పాటలు వినకుండా మనకి రోజే గడవదంటే అతిశయోక్తి కాదు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్లోని వైవిధ్యం ఎలా ఉండేదంటే, ఒకే రోజున ఆయన భక్తి పాటలతో మనని మురిపించగలరు, అలాగే ఓరమాస్ పాటలతో లుంగి కట్టించి డ్యాన్స్ చేయించగలరు. కీరవాణి గారు కూడా అంతే. అన్నమయ్య లాంటి ఆధ్యాత్మిక అద్భుతానికి సంగీతం ఇచ్చి జనాల్లో భక్తి రసాన్ని ఎలా పండించారో, అదే చేత్తో కమర్షియల్ సినిమాలకి ఓరమాస బీట్లిచ్చి థియేటర్లన్నీ షేక్ చేశారు. అందుకే జనాలు వీరిని తమ సొంత మనుషులుగా గుండెల్లో పెట్టుకున్నారు.
0: అవునన్నయ్య, ఆ ప్రజాదరణ అంత తేలిక రాలేదు, శ్రోతల పల్స్ పట్టుకోవడం వల్లే సాధ్యమైంది. ఇక ఆరుద్ర గారి విషయానికి వస్తే, ఆయన కేవలం పాటలు రాయడమే కాదు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం లాంటి పరిశోధనా గ్రంథాలు రాసి తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. మరి సినిమాలో కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది లాంటి ఎవర్ గ్రీన్ మెలోడీస్ రాసినా అందులో సామాన్యుడికి సైతం అర్థమయ్యే తేలికపాటి పదాలని వాడారు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన పాటలను ఓన్ చేసుకున్నారంటే కారణం ఆ సరళత్వమే.
1: అవునమ్మా, జనాలు అసలు వీళ్ళని ఎందుకు అంతగా ఆరాధిస్తారంటే వీరి సృజనలో ఒక సహజత్వం ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు వేల పాటలు పాడినా ప్రతి పాటకు ఒక కొత్త ఫీల్ ఇచ్చేవారు. అందుకే ఆయన పాటల కలెక్షన్ లేని ఇల్లు ఆ రోజుల్లో ఉండేది కాదు, ఈ రోజుల్లోనూ లేదు. ఈ రోజుల్లో ఫోన్ ప్లేలిస్ట్ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదమ్మా. ఇక కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు వస్తున్నాయంటే ఆడియో క్యాసెట్లు, సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయేవి. తరాలు మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, వీరి పాటలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా పెరుగుతూనే ఉంది.
0: నిజమే అన్నయ్య, మరి అందుకే అంటున్నా ఈ ముగ్గురు దిగ్గజాలు మన తెలుగు సంస్కృతికి దొరికిన కోహినూర్ వజ్రాలన్నమాట. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు మూగపోయినా, ఆరుద్ర గారు భౌతికంగా లేకపోయినా, కీరవాణి గారు కొత్త స్వరాలు అందిస్తున్నా, వీరి పాత కొత్త పాటల ప్రయాణం మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది.
1: కరెక్ట్గా చెప్పావమ్మా. మనం ఆరుద్ర గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఆయన కలం గురించిన ముచ్చట్లయితే మాత్రం పూర్తి కావు. ఆయన చేతిలో పెన్ను ఉందంటే అది కేవలం పాటలు రాసే సాధనం కాదు, సందర్భాన్ని బట్టి రూపాన్ని మార్చుకునే ఒక ఆయుధం. సినిమాలో సన్నివేశం ఎలాంటిదైనా సరే దానికి 100% న్యాయం చేస్తూ దర్శకుడు అనుకున్న భావాన్ని అక్షరాల్లో బంధించడంలో ఆయన శైలి చాలా పదునైంది. సమాజంలోని రుగ్మతలపై అభ్యుదయ భావాలతో చురకలు వేయాలన్నా, ప్రేమలో ముంచాలన్నా అది ఆయనకే చెల్లింది.
0: నిజమే అన్నయ్య, ఆయన రాసిన పాటల్లో ఎక్కడా అనవసరమైన అలంకారాలు, అర్థం కాని గ్రాంథిక పదాలు కనిపించవు. ఎంతటి గంభీరమైన విషయాన్నైనా సాదాసీదా మాటలతోనే గుండెలకు తగిలేలా రాయడం వల్లే ఆ పాటలకు అంతటి ఆదరణ దక్కింది. మరి సమయానికి సందర్భానికి తగినట్లుగా తన రచనలు మలచడంలో ఆయన చూపించిన ప్రతిభ వల్లే ఇప్పటికీ మన సినీ రచయితలకు ఆయన ఒక పెద్ద నిఘంటువులా మార్గదర్శిగా నిలిచారు.
1: అవునమ్మా, ఆరుద్ర గారి అక్షరాల పదును ఎలా ఉంటుందో చూసాం కదా. మరి ఆ అక్షరాలకి తన గొంతుతో ప్రాణం పోసి జనం నర నరాల్లోకి ఎక్కించిన బాలసుబ్రహ్మణ్యం గారి పాడే విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన కేవలం పాట పాడలేదు, ఆ పాటలోని భావాన్ని శ్వాసగా మార్చుకుని శ్రోతలకి అందించేవారు. శోకం అయినా, సంతోషం అయినా, రొమాన్స్ అయినా, ముసలి పాత్ర అయినా, కుర్రాడి పాత్ర అయినా మైకు ముందుకు వస్తే చాలు, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత.
0: నిజమన్నయ్య, ఇక ఆయన పాడే విధానంలో ఒక పెద్ద మ్యాజిక్ అనేది ఉంటుంది, దాన్ని మనం వాయిస్ యాక్టింగ్ అని కూడా అనొచ్చు. ఇక శంకరాభరణం చిత్రంలో మరి క్లాసికల్ రాగాలను ఆయన పలికించిన తీరు చూసి శాస్త్రీయ సంగీత విద్వాంసులే బుక్కును వేలేసుకున్నారట. అందులో శంకర నాద శరీరాపర లేదా సామజ వరగమన అనే పాటలు వింటుంటే అసలు ఆయన శాస్త్రీయ సంగీతం అధికారిక

0: ఖచ్చితంగా నేర్చుకోలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఆ రాగాల ఆలాపన, ఆ గమకాలు వింటుంటే అప్రయత్నంగానే మన చేతులు దండం పెడతాయి.
1: అబ్బా, ఆ క్లాసిక్స్ ఒకెత్తైతే కమర్షియల్ సినిమాల్లో ఆయన తీసే రాగాలు, విసిరే గమ్మత్తైన సంగతులు ఇంకొకెత్తు. సాగర సంగమంలో తకిట తదిమి తందాన పాటలో క్లాసికల్ టచ్ ఇస్తూనే ఎంత ఎనర్జీ కుమ్మరించారు కదా. అలాగే జనం నోళ్లల్లోనే మాస్ పాటల విషయానికొస్తే ఘరాన మొగుళ్ళో బంగారు కోడిపెట్ట, లేదంటే జగదేక వీరుడు, అతిలోక సుందరులు, అబ్బని తీయని దెబ్బ లాంటి పాటల్లో ఆయన గొంతులోని ఆ కిక్, ఆ చమత్కారం థియేటర్లో జనాలతో ఈలలు వేయించాయి, డాన్సులు కూడా చేయించాయి.
0: కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఇక ఆయన గొంతులో ఉన్న మరో అద్భుతం ఏంటంటే శృతిలయలు తప్పకుండా ఎంతటి కష్టమైన రాగానైనా చాలా అలవోకగా తేలికగా పాడడం. ఇక ప్రేమ కథల విషయానికి వస్తే మరి గీతాంజలిలో ఓ ప్రియా ప్రియా అనే పాటలు ఆ విరహ వేదనను, బాధను కేవలం తన గొంతులోని ఆలాపనతోనే పండించి జనాల గుండెలను పిండేశారు. ఇక క్లాస్ అయినా మాస్ అయినా ట్రాజడీ అయినా ఆయన పాడితే అది జన హృదయ విజేత కావాల్సింది. ఇక బాలసుబ్రహ్మణ్యం గారి పాటల గురించి ఎంత చెప్పుకున్నా ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడకపోతే ఆ ముచ్చట అనేది అస్సలు పూర్తి కాదు. అంత పెద్ద స్టార్ సింగర్ అయి ఉండి కూడా ఆయనలో రవ్వంతైనా గర్వం కనిపించేది కాదు. తోటి కళాకారులు, ముఖ్యంగా కొత్త వారిని ఆయన ఆదరించిన తీరు అద్భుతం అనుకో.
1: అవునమ్మా, తనకంటే వయసులో అనుభవంలో చిన్నవారైనా సరే ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన మనసు కూడా ఆయన గొంతులాగే ఎంతో తీనైంది. అందుకేనేమో బుల్లితెర మీద ఆయన నడిపించిన పాడుతా తీగ కార్యక్రమం ఒక హిస్టరీ క్రియేట్ చేసిందనుకో. కేవలం పాటలు పాడించుకుని మార్కులు వేసి పంపేయడమే కాకుండా పిల్లల తప్పుల్ని ఒక తండ్రిలా సరిదిద్దుతూ సంగీతంలోని మెళకువలు నేర్పిస్తూ ఆ ప్రోగ్రాంని ఒక విశ్వవిద్యాలయంలా మార్చేశారు. సంగీతం నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం ఒక పెద్ద గైడ్లా పనిచేసింది.
0: నిజమే అన్నయ్య, ఆ వేదిక ద్వారా ఆయన తెలుగు సినీ రంగానికి ఎందరో అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్స్ ని బహుమతిగా ఇచ్చారు. ఈరోజు మనం స్క్రీన్ పై వింటున్న మల్లికార్జున్, కౌసల్య, ఉష, గోపిక, పూర్ణిమ, కారుణ్య, హేమచంద్ర, గీతామాధురి, వేణు, శ్రీకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. మరి వీరంతా కూడా పాడుతా తీయగా అనే స్కూల్ నుండి వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ గా రాణిస్తున్న వారి.
1: సో లిజనర్స్, మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ముగ్గురు దిగ్గజాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వినిపించాలని మాకైతే ఉంది. మరి బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దామా?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలిస్తే మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ఇండియన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
1: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డిబిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ముగ్గురు దిగ్జాల్లో మనం ఇందాక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటూ ఆపాం కదమ్మా. నిజంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చూపించిన ఉదారత మామూలుది కాదు. తానే ఒక ఎవరెస్ట్ అంత ఎత్తు ఉన్న కింద ఉన్నవారికి చేతనైన సహాయం చేస్తూ పైకి లాగారు. అందుకే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా

0: ఆయన పరిచయం చేసిన ఎందరో సింగర్స్ గొంతుల్లో ఆయన రూపం నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఒక గొప్ప గాయకుడుగానే కాకుండా అంతకంటే గొప్ప మనిషిగా ఆయన మన గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతారు.
1: నిజమే అన్నయ్య. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు, ఆరుద్రి గారి కలం గురించి భలే ముచ్చరించుకున్నాం. ఇక ఇప్పుడు మన ఆస్కార్ విజేత సంగీత ప్రపంచపు బాహుబలి కీరవాణి గారి స్వరాల వెనుక ఉన్న మాయాజలం గురించి మాట్లాడుకుందాం. ఆయన సంగీతంలో ఒక విలక్షణమైన శైలి ఉంటుంది. మరి కేవలం ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ తో హడావిడి చేయడం కాకుండా పాటలోని సాహిత్యానికి భావానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ట్యూన్ కట్టడం కీరవాణి గారి ప్రత్యేకత.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా. కీరవాణి గారి స్వరాల్లో ఒక రకమైన గాంభీర్యం, అదే సమయంలో గుండెను కరిగించే సున్నితత్వం రెండూ ఉంటాయి. క్షణక్షణ సినిమాలో జాముదాత్రి జాదులమ్మ లాంటి జోల పాటలతో మనల్ని నిద్రపుచ్చగలరు. అదే కటోట్ తిప్పితే ఘరానా మొగుళ్ళో అటు క్లాస్ మెలోడీని, పండు పండు అంటూ ఓరమాస్ బీట్ని ఒకే సినిమాలో బ్యాలెన్స్ చేయగలరు. ఆయన సృష్టించే మెలోడీలు దశాబ్దాలు దాటినా పాతబడవు సరికదా, విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్త అనుభూతినిస్తూ ఉంటాయి.
1: మరి మెలోడీలు మాత్రమే కాదు, ఆయన భక్తి రసాన్ని పండించడంలో ఒక ట్రెండే సెట్ చేస్తారనుకో. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్లోని పాటలు వింటుంటే సాధారణ నాస్తికుడికి కూడా భక్తిభావం వచ్చేస్తుంది. ఎంతెంత దూరాన శబరిమలై, కలగంటి కలగంటి లాంటి పాటల్లో ఆయన వాడిన రాగాలు లయలు వింటే శ్రోతలు పరవశించిపోవలసిందే. మరి ఆ సినిమాలకు ఆయన ఇచ్చిన సంగీతం కేవలం పాటలు కావు, అవి వినేవారి గుండెల్లో భక్తి గుడులు కట్టించాయనుకో.
0: కరెక్ట్ అమ్మా. అయితే కీరవాణి గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయన అద్భుతమైన గాయకుడు కూడా. ఆయన గొంతులో ఒక రకమైన బేస్ ఇంటెన్సిటీ రెండూ ఉంటాయి. క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాటలో బ్యాక్గ్రౌండ్లో ఆయన పాడే బీట్లు గుర్తున్నాయా? అలాగే పెళ్లి సందళ్ళలో నవమాసాలు మోసి అంటూ అమ్మ సెంటిమెంట్ని తన గొంతుతో పలికించి అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించారు. ఆయన గొంతులో ఒక నిజాయితీ, పెయిన్ కనిపిస్తూ ఉంటాయి.
1: బాలే చెప్పావనయ్య. ఇక రీసెంట్ టైమ్స్ లో మరి బాహుబలిలో శివుని ఆనా పాట కానీ లేదా త్రిబులార్లో జనని పాట కానీ వింటే ఆయన గొంతులో ఎంతటి గంభీరమైన వేదన దేశభక్తి పలకవచ్చో అర్థమవుతుంది. అందుకే కీరవాణి గారు ట్యూన్ కట్టినా తాని మైక్ పట్టి పాడినా అది నేరుగా శ్రోతల గుండెల్లోకి దూసుకుపోతుంది అనుకో.
0: అవునమ్మా, కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకో. ఆయన ఏ సినిమాకి సంగీతం అందించినా కేవలం పాటల కోసమే కాకుండా ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కథా నేపథ్యాన్ని బట్టి ఆయన ఎంచుకునే వాయిద్యాలు ఆయా సన్నివేశాలు ఎక్కడికో తీసుకెళ్తాయి. పీరియాడిక్ లేదంటే మైథాలజీ సినిమాలైతే భారతీయ సాంప్రదాయ వాయిద్యాలను, మోడర్న్ థ్రిల్లర్స్ అయితే వెస్టర్న్ సింఫనీని వాడడంలో ఆయన రూటే వేరు.
1: నిజమన్నయ్య. మరి ఆయనకి వీణ, ఫ్లూట్, వయోలిన్ వంటి క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను రీ రికార్డింగ్ లో ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలుసు. మరి మగధీర సినిమాలో ధీర ధీర అనే పాటలో గాని, యుద్ధ సన్నివేశాల్లో గాని ఆయన వాడిన డ్రమ్స్, పర్క్యూషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయనుకో. అలానే మరి బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్య గంభీరత్వాన్ని చూపించడానికి మరి పెద్ద పెద్ద కొమ్ములు, ట్రంపెట్స్, బ్రాస్ సెక్షన్ ఉపయోగించి ఆ విజువల్స్ కు హాలీవుడ్ రేంజ్ గ్రాండియర్ తీసుకొచ్చారు.
0: కేవలం భారీ వాయిద్యాలే కాదమ్మా, మనసుకి హత్తుకునే సెంటిమెంట్ సీన్స్ వస్తే చాలు, ఆయన కీబోర్డ్ లేదంటే ఫ్లూట్తో సింపుల్ గా సింగిల్ నోట్ పలికించినా చాలు, థియేటర్లో జనాల కళ్లల్లో నీళ్లు చెమర్చుతాయి. ఛత్రపతి సినిమాలో అమ్మ సెంటిమెంట్ సీన్స్ వెనుక వచ్చే ఆ చిన్న మ్యూజిక్ బిట్ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. సీన్ లోని ఎమోషన్ ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా పీక్స్ కి తీసుకెళ్లడం కీరవాణి గారికి మాత్రమే సాధ్యమైన విద్య.
1: మరి అందుకే రాజమౌళి గారు తన ప్రతి సినిమాకు కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటారు. ఇక కథ వినగానే ఏ సీన్ కి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడాలి, ఏ రాగమైతే జనాలు కనెక్ట్ అవుతారు అనేది ఆయన బ్రెయిన్ లో ముందే ప్రింట్ అయిపోతుందట. మరి సాదా సీదా సీన్ తన రీ రికార్డింగ్ తో వాయిద్యాల హంగులతో ఒక అద్భుతమైన కావ్యంగా మార్చేయగలరు. కాబట్టి ఆయన సంగీతం ప్రతి సినిమాకు ఒక పెద్ద పిల్లర్లా నిలుస్తుందన్నమాట.
0: కరెక్ట్ అమ్మా. కీరవాణి గారి సెంటిమెంట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ మనం మాతృదేవోభవ సినిమాని అస్సలు మర్చిపోలేం. అసలు ఆ సినిమా పేరు వినగానే ఎప్పటికీ గుండెల్లో ఏదో తెలియని బరువు, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక తల్లి పడే ఆరాటాన్ని, వేదన్ని కీరవాణి గారు తన స్వరాలతో ప్రతి ఒక్కరి గుండెకు హత్తుకునేలా చేశారు. ఆ సినిమాలో పాటలు కేవలం వినడానికే కాదు, థియేటర్లలో జనాలు కర్చీఫ్లు తడుపుకుంటూ ఏడ్చేలా చేశాయంటే కారణం ఆయన ఇచ్చిన ప్రాణవాయువు లాంటి సంగీతమే.
1: అవునయ్య. ముఖ్యంగా మరి రాలిపోయి పువ్వానీయకు రాగాలెందుకే అనే పాట గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

కావాలి. మరి తోటపల్లి సాయినాథ్ గారి అద్భుతమైన సాహిత్యాన్ని కీరవాణి గారు పాడుతుంటే దానికి కూర్చిన ట్యూన్, వాడిన వాయిద్యాలు ఆ పాటను ఒక అమర కావ్యంగా మార్చేశాయి. మరి క్యాన్సర్ తో చనిపోతున్న తల్లి తన పిల్లల భవిష్యత్తు గురించి పడే వాదను ఆ పాటలో ప్రతి వయోలిన్ బిట్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ పాట విన్న ఏ కొడుకైనా ఏ తెల్లైనా కన్నీరు పెట్టకుండా ఉండటం అసాధ్యమే కదా.

0: సినిమాలో కన్నీటి కలువలు పాట కూడా అంతే. ఒక పక్క పిల్లల్ని వేరే వాళ్లకు దత్తత ఇచ్చేయాల్సిన పరిస్థితి, ఇంకో పక్క చావు ఎదురు చూస్తున్న సమయం. ఈ రెండింటికి మధ్య నలిగిపోయే తల్లి హృదయాన్ని ఆ పాటలో కీరవాణి గారు సంగీతం ద్వారా జీవం పోశారు.
1: ఇక సినిమా రన్ అవుతున్నంతసేపు కూడా మరి బ్యాక్గ్రౌండ్ లో కీరవాణి గారు వాయించిన ఆ సెంటిమెంట్ బిట్స్ థియేటర్లో ఒక రకమైన శ్మశాన వైరాగ్యాన్ని, తీవ్రమైన వేదనను సృష్టిస్తాయి. ఇక సాధారణంగా మరి కమర్షియల్ సినిమాలకు మాస్ బీట్లు ఇవ్వడం వేరు, కానీ ఇలాంటి ఒక ప్యూర్ ఎమోషనల్ సబ్జెక్ట్ను తీసుకుని సంగీతంతో ప్రేక్షకుల మనసులను అంతగా పిండేయడం కేవలం కీరవాణి గారి మెలోడీ పవర్కు దక్కిన అతిపెద్ద విజయం.
0: అవునమ్మా, మాతృ దేవోభవాలంటి అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తనివి తెరదు. కానీ సమయం అయితే అయిపోతున్న కొద్దీ ఈ ముగ్గురు దిగ్గజాల ప్రయాణాన్ని చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆరుద్ర గారి కలం, ఎస్పీబి గారి గళం, కీరవాణి గారి స్వరం, ఇవన్నీ కేవలం మనకి వినోదాన్ని పంచడానికే పరిమితం కాలేదు. మన సంస్కృతిని, మన భాషని, మన భావోద్వేగాల్ని రాబోయే తరాలకి భద్రంగా అందించే అమూల్యమైన వారసత్వ సంపదగా మారాయి.
1: నిజమే అన్నయ్య, మరి వీరి జీవితాలు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని, అంతకంటే పెద్ద స్ఫూర్తిని ఇస్తాయి. శూన్యం నుండి మొదలై కష్టాన్ని నమ్ముకుని తమ రంగాల్లో ఎవరిష్టంత ఎత్తుకు ఎదిగిన మహానుభావులు వీరు. ఆరుత్రి గారి రచనల్లోని సామాజిక స్పృహ, బాలసుబ్రహ్మణ్యం గారి నిరంతర సాధన, నమ్రత, కీరవాణి గారి పట్టుదల, అంకితభావం, ఇవన్నీ చూసి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తమ ప్రతిభతో తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన వీరు మనకి గర్వకారణం.
2: నిజమమ్మా, శరీరం శాశ్వతం కాకపోవచ్చు, కానీ వారు సృష్టించిన కళ మాత్రం అమరమైంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు మోగబోయినా, ఆరుద్ర గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, కీరవాణి గారు కొత్త స్వరాలు అందిస్తూనే ఉన్నా, వారి పాటల ప్రయాణం మాత్రం తరాలు మారినా నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ ధృవతారల పుట్టినరోజులు, వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం అంటే కేవలం పాటలు వినడం కాదు, వారిలోని స్ఫూర్తిని మన గుండెల్లో నింపుకోవడం.
1: బాలే చెప్పావు, అందుకే అంటున్నా ఈ ముగ్గురు దిగ్గజాలు మన తెలుగు నేలపైన పుట్టడం మన అదృష్టం. వారు వెలిగించిన ఈ సంగీత సాహిత్య జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది, మనల్ని అలరిస్తూనే ఉంటుంది, మనకు మార్గదర్శిగా నిలుస్తూనే ఉంటుంది. వారి జ్ఞాపకాలకు, వారి సృజనకు మనసారా ప్రణామం అర్పిస్తూ తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాడు మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు కలిసే, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, JEE మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, JP రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9193.
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
5: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
4: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
5: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
4: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
5: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును.
4: మా అడ్రస్
5: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
4: సెల్ 8500136630.
6: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి చెయ్యాలి. అది బంధం అంటే. అంటే బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం కలగాలి, తప్పు చేస్తే కసిరి సరిచేయాలి. అది బంధం అంటే. ఏమంటారు ఓకే లిస్నర్స్, మరలని ఈ నడమని కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు. హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే విజయ గారు అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమం చాలా బాగుంది.

ఉంది, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. అలానే ఈరోజు మా కోసం గాలివాన చిత్రం నుండి గలగలమని నవ్వకే అనే చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక అలా ఈ నటమని కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి ఈరోజు థర్స్డే కదా, గురువారం కాబట్టి మరి గురు శిష్యులకు సంబంధించి తెలుసుకుందాం. మరి శ్రీకృష్ణుడు బలరాముడు సాందీప మహాముని వద్ద విద్యను అభ్యసించడం మరియు ఆయనకు గురుదక్షిణ సమర్పించిన వృత్తాంతం భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం అండి. మరి ఆ కథను తెలుసుకుందాం. మరి శ్రీకృష్ణ బలరాములు మధురలో కంసుణ్ణి వధించిన తరువాత వారి తల్లిదండ్రులైన వసుదేవ దేవకిలు వారికి ఉపనయనం జరిపించారు. ఇక ఆ తర్వాత లోక గురువైన ఆ పరమాత్ముడే ఒక సామాన్య మానవుడిలా విద్యాభ్యాసం చేయడం కోసం కాశీ నగరంలో ఉన్న సాందీప మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. సాందీపుడు పరమ నిష్ఠ గరిష్ఠుడు, గొప్ప విద్వాంసుడు. మరి కృష్ణ బలరాములు ఎంతో వినయ విధేయతలతో ఆశ్రమ నియమాలను పాటిస్తూ గురువుకు సేవ చేశారు. సాధారణంగా మానవులకు ఒక్కొక్క విద్య నేర్చుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది, కానీ జగన్నాటక సూత్రధారులైన కృష్ణ బలరాములు కేవలం 64 రోజుల్లోనే చతుష్టష్టి కళలను అంటే 64 కళలను విద్యలను నేర్చుకున్నారు. ఇందులో వేదాలు, వేదాంగాలు, ధనుర్విద్య,

గజశిక్ష, అశ్వశిక్ష, రాజనీతి వంటి ఎన్నో విద్యలున్నాయి. ఒకే ఒక్కసారి గురువుగారు చెప్తే దాన్ని పూర్తిగా గ్రహించేవారు. ఇక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కృష్ణ బలరాములు గురుదేవుని పాదాలకు నమస్కరించి, మరి గురువర్యా, మీకు మేము ఏం గురుదక్షిణ సమర్పించుకోవాలి అని అడిగారు. ఇక సాందీప మహామునికి శ్రీకృష్ణుడి దైవిక శక్తులపై ఒక అవగాహన ఉంది. ఆయన తన భార్యతో అంటే గురుపత్నితో ఆలోచించి ఒక అసాధ్యమైన కోరికను కోరాడు. మరి కొన్నేళ్ల క్రితం ప్రభాస తీర్థంలో అంటే సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా వారి ఏకైక కుమారుడు సముద్రంలో మునిగి చనిపోయాడు. ఆ పుత్ర శోకంతో ఆ దంపతులు అలమటిస్తున్నారు. కాబట్టి చనిపోయిన మా కుమారుణ్ణి తిరిగి బతికించి మాకు అప్పగించడమే మీరు మాకిచ్చి గురుదక్షిణ అంటారు. గురువుగారి కోరిక విన్న వెంటనే కృష్ణ బలరాములు రథం ఎక్కి ప్రభాస తీర్థానికి అనగా సముద్ర తీరానికి వెళ్లారు. ఇక శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి పిలిచి మరి గురువు యొక్క కుమారుణ్ణి తిరిగి ఇవ్వమని అడిగాడు. దానికి సముద్రుడు వినయంగా, స్వామి, నేనా బాలుడిని తీసుకోలేదు. నా గర్భంలో పంచజనుడు అనే రాక్షసుడు శంఖం రూపంలో నివసిస్తున్నాడు. ఆ క్రూరుడే బాలుడిని మింగేసి ఉంటాడు అని చెప్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు సముద్రంలోకి ప్రవేశించి ఆ పంచజనుడిని, రాక్షసుణ్ణి వధించాడు. కాని ఆ రాక్షసుడి కడుపులో గురుకుమారుడు లేడు. అయితే ఆ రాక్షసుడి శరీరం నుండి వచ్చిన అద్భుతమైన శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. అది శ్రీకృష్ణుడి ప్రసిద్ధ శంఖమైన పాంచజన్యం. ఇక బాలుడు అక్కడ లేకపోవడంతో కృష్ణ బలరాములు నేరుగా యమపురికి వెళ్లారు. శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని గంభీరంగా పూరించాడు. ఆ శంఖనాదానికి యమలోకం మొత్తం దత్తరిల్లిపోయింది. యమధర్మరాజు వెంటనే పరుగు పరుగున వచ్చి ఆ జగన్నాథునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి, స్వామి, మీ రాకకు గల కారణం ఏంటి? నేను మీకేం సేవ చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యముడితో, మా గురుకుమారుడు తన కర్మవశాత్తు నీ దగ్గరకు వచ్చాడు. మరి నా ఆజ్ఞగా ఆ బాలుడిని ఇప్పుడు నాకప్పగించు అని చెప్తాడు. యమధర్మరాజు అత్యంత గౌరవంతో ఆ బాలుడిని కృష్ణ బలరాములకు అప్పగిస్తాడు. ఆ తర్వాత బలరామకృష్ణులు ఆ బాలుణ్ణి తీసుకుని తిరిగి సాందీప మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక చనిపోయాడు అనుకున్న తమ కుమారుడు ప్రాణాలతో ఆరోగ్యంగా తిరిగి రావడం చూసి సాందీపుడు, ఆయన భార్య ఆనంద బాష్పాలు రాల్చారు. మరి మీ వంటి ఉత్తమ శిష్యులను పొందడం నా భాగ్యం. మీ కీర్తి లోకమంతటా శాశ్వతంగా నిలిచిపోతుంది అని గురువుగారు ఆశీర్వదిస్తారు. ఈ విధంగా కృష్ణ బలరాములు లోకానికి గురుభక్తి యొక్క గొప్పదనాన్ని చాటుతూ అసాధ్యమైన గురుదక్షిణను చెల్లించారు. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకు పంపించారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ మల్లె పువ్వు చిత్ర నుండి ఓ ప్రియ మరి మల్లియ్య కన్నా తెల్లనిది అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజనెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలాని ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఏంటంటే, మరి కొబ్బరికాయ అంటే టెంకాయ, మరి ఆ కొబ్బరికాయ టెంకాయ పుట్టుక వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథ మన పురాణాల్లో ఉంది. మరి దానికి రాజర్షి విశ్వామిత్రుడు త్రిశంకు మహారాజు కథలో ప్రత్యక్ష సంబంధం ఉంది. అంటే ఈ టెంకాయ పుట్టుక వెనుక ఉన్న ఒక కథ పురాణాల్లో ఉందన్నమాట. ఒక అద్భుతమైన కథ కింద ఉంది, అది రాజర్షి విశ్వామిత్రుడు త్రిశంకు మహారాజు కథతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉందన్నమాట. అంటే ఈ సృష్టి ఎలా జరిగిందో, దీనిని అమృత ఫలం అని ఎందుకు అంటారో వివరంగా తెలుసుకుందాం. మరి త్రిశంకు స్వర్గం, కొబ్బరికాయ పుట్టుక కథ. ఇక సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడు, మరి ఇతనికి తర్వాత త్రిశంకు అనే పేరు వచ్చిందనమాట. మరి సూర్యవంశానికి చెందిన సత్యవ్రతుడు అనే రాజుకు ఒక వింత కోరిక కలిగిందట. సశరీరంగా అంటే మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి ఆశపడతాడు. అందుకోసం మరి వశిష్ఠ మహర్షిని, ఆయన కుమారులను ఆశ్రయించగా వారిది ప్రకృతి నియమాలకు విరుద్ధం అని చెప్పి నిరాకరిస్తారు. మనం వశిష్ఠ మహర్షి కథలో తెలుసుకున్నాం కదండి, అదనమాట. ఇక తర్వాత సత్యవ్రతుడు విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయిస్తాడు. మరి వశిష్ఠుడిపై ఉన్న పంతంతో విశ్వామిత్రుడు తన తపోబలాన్ని ఉపయోగించి మరి సత్యవ్రతుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అయితే ఇంద్రుడు మరియు ఇతర దేవతలు సశరీరంగా మానవుణ్ణి స్వర్గలోకంలోనికి రానివ్వక అతడిని తల క్రిందులుగా అంటే భూమిపైకి నెట్టేస్తారు. మరి పైనుంచి పడిపోతున్న సత్యవ్రతుడు, మరి విశ్వామిత్ర నన్ను రక్షించు అని అరవగా విశ్వామిత్రుడు తన తపోశక్తితో అతడిని అంతరిక్షంలోని తిష్ట అని ఆపేస్తాడు, అంటే ఆగిపో అని ఆపేస్తాడు. అలా అతడు ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు. మరి ఇంద్రుడి స్వర్గానికి పోటీగా విశ్వామిత్రుడు అంతరిక్షంలోని ఒక కొత్త స్వర్గాన్ని అంటే త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం ప్రారంభించాడు. ఆ కొత్త సృష్టిలో భాగంగా తలక్రిందులుగా ఉన్న త్రిశంకువు తలభాగం ఆధారంగా విశ్వామిత్రుడు ఒక వింత చెట్టును సృష్టించాడు. మరి త్రిశంకువు తలక్రిందులుగా ఉన్నప్పుడు అతని జుట్టు కిందకు వేలాడుతూ ఉంది. మరి విశ్వామిత్రుడు సృష్టించిన ఆ చెట్టు పైభాగమే కొబ్బరి బొండం, అంటే కొబ్బరికాయపై ఉండే పీచు త్రిశంకువు యొక్క జుట్టుకు సంకేతం అనమాట. మరి అందులో ఉండే మూడు కళ్ళు త్రిశంకువు యొక్క రెండు కళ్ళు, నోరు లేదా నుదుటి భాగంలో కనిపిస్తాయన్నమాట. ఇక తర్వాత దేవతలు విశ్వామిత్రుడు ఒక ఒప్పందానికి వచ్చారు. మరి త్రిశంకువును అలానే అంతరిక్షంలో ఉంచేలా విశ్వామిత్రుడు కొత్త సృష్టిని ఆపేలా అంగీకారం కుదిరింది. అలా విశ్వామిత్రుడు సృష్టించిన ఆ వింత చెట్టే భూమిపై నారికేళ వృక్షం అనగా కొబ్బరి చెట్టుగా నిలిచిపోయింది.

టెంకాయగా మన పేరెల వచ్చింది. అంటే సంస్కృతంలో దీనిని నారికేళం అంటారు. అయితే తెలుగులో దీనికి టెంకాయ అనే పదం నుంచి రూపాంతరం చెందిందనమాట. టెంక అంటే గట్టి భాగం, షెల్ అనమాట. అంటే గట్టి టెంక కలిగిన కాయ కాబట్టి ఇది కాలక్రమేణా టెంకాయ అయ్యింది. ఇక త్రిశంకువు అంటే తల భాగం నుండి, అంటే శిరస్సు భాగం నుండి ఉద్భవించిన రూపం కావడం వల్ల తల అనే అర్థం వచ్చేలా కూడా జానపదాల్లో దీన్ని పిలిచేవారనమాట. ఇక దీనికి అమృత ఫలం అని ఎందుకంటారు అంటే, మరి కొబ్బరికాయను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మరి దీన్ని అమృత ఫలం అని పిలవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయండి. మరి భూమి పైన ఉన్న ఏ ఇతర పండునైనా పక్షును జంతువును కొరకడానికి లేదా ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. అంటే భూమిపై ఉన్న ఏ ఇతర పండునైనా పక్షులు జంతువులు మరి కొరకడానికి లేదా ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరికాయ లోపల ఉండే నీరు కొబ్బరిని ప్రకృతి చాలా గట్టి పెంకుతో రక్షిస్తుంది. మనిషి కొట్టే వరకు లోపల ఉన్న నీటిని ఏ జీవి తాకలేదు. అంతటి పవిత్రమైనది కాబట్టి అది అమృతంతో సమానం అనమాట. ఇక కొబ్బరి నీరు కేవలం దాహం తీర్చేదే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచి ప్రాణాలను కాపాడే ఎన్నో ఖనిజ లవణాలు ఇందులో ఉన్నాయన్నమాట. మరి అమృతం తాగితే ఎలాగైతే రోగాలు దరిచేరవో కొబ్బరి నీరు కూడా శరీరానికి అంతటి శక్తినిస్తుందన్నమాట. మరి కొబ్బరికాయపై ఉండే మూడు కళ్ళు శివుని బుక్కంటి రూపానికి, లోపల ఉండే తెల్లని కొబ్బరి సరస్వతీదేవి జ్ఞానానికి, అమృతం లాంటి నీరు లక్ష్మీదేవి సమృద్ధికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. మరి విశ్వామిత్రుడి పట్టుదలకు ఒక వింత సృష్టికి నిదర్శనంగా నిలిచిన ఈ కొబ్బరికాయ మరి కాలక్రమేణా మానవాళికి ప్రకృతి ప్రసాదించిన అమృత ఫలంగా మారి ప్రతి పూజలోనూ ముఖ్య భాగమైందన్నమాట. ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నా కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, అనకాపల్లి దగ్గర కసింకోట నుండి మరి పాలూరి త్రినాథరావు గారు, కృష్ణారావు గారు, కామేశ్వరరావు గారు, అట్టా నూకరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు అనకాపల్లి దగ్గర కసింకోట ఎస్ఎస్సి బ్యాచ్ 1975-76 మరి కేఎస్ వెంకటేశ్వరరావు పుట్టినరోజు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. శుభాకాంక్షలు తెలియచేస్తున్న వారు మరి ఓం రామ్ గారు, మల్లా సత్యనారాయణ గారు, గోపాల్, రాజ్మోహన్, భాస్కర్ రావు, రమణ, సుభద్రాదేవి, కళ్యాణి, అంతేకాకుండా మరి ఎస్ఎస్సి బ్యాచ్ 75-76 అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ స్నేహితులు వెంకటేశ్వరరావు గారికి మీ అందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి వెంకటేశ్వరరావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కటి పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నటుపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి బౌద్ధ సాహిత్యంలో కనిపించే అత్యంత ఆలోచనాత్మకమైన కథల్లో సినిమా కథ ఒకటి. మరి ఈ కథ ప్రధానంగా ధమ్మపద అట్ట కథలో ప్రస్తావించబడింది. అలానే పాళీ బౌద్ధ సాహిత్యంలో సినిమా గురించి ఇతర సూచనలు కూడా కనిపిస్తాయి. మరి సినిమా రాజగృహ నగరంలో నివసించిన ప్రసిద్ధ మహిళగా బౌద్ధ సంప్రదాయం వివరిస్తుంది. ఆమె తల్లి సాలవతి అనే ప్రసిద్ధ గణిక, ఆమె సోదరుడు జీవక కొమరబచ్చుడు. జీవకుడు మగధ సామ్రాజ్య రాజవైద్యుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇక బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఆయన బుద్ధునికి మరియు మగధరాజు బింబిసారునికి వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యుడు. సిరిమ కేవలం అందమైన మహిళ మాత్రమే కాదు, ఆమె దాతృత్వ గుణం కలిగిన వ్యక్తిగా కూడా వర్ణించబడింది. భిక్షువులకు ఆహారం అందించడం, దాన ధర్మాలు చేయడం వంటి కార్యాల్లో పాల్గొనేదని బౌద్ధ సాహిత్యం చెప్తుంది. అయితే ఆమె అసాధారణ సౌందర్యం వల్ల రాజగృహంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. మరొకసారి కొంతమంది భిక్షువులు సిరిమ అందం గురించి, ఆమె ఇచ్చే భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు విన్న ఒక యువ భిక్షువు ఆమెను చూడకుండానే మనసులో ఆసక్తి పెంచుకున్నాడు. మరుసటి రోజు ఇతర భిక్షువులతో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు సిరిమ అనారోగ్యంతో ఉన్నప్పటికీ బయటకు వచ్చి భిక్ష ఇచ్చింది. ఆమెను చూసిన ఆ యువ భిక్షువు ఆమె అందానికి మరింత ఆకర్షితుడయ్యాడు. అయితే అదే రాత్రి సిరిమ మరణించింది. రాజు బింబి

కుమారుడు ఈ విషయాన్ని బుద్ధునికి తెలియజేశాడు. అప్పుడు బుద్ధుడు ఆమె శరీరాన్ని కొన్ని రోజుల పాటు దహనం చేయకుండా కాపాడాలని సూచించినట్లు బౌద్ధ సంప్రదాయం చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్రజలందరినీ భిక్షువులందరినీ శ్మశానానికి తీసుకువెళ్లాడు. అప్పటికి ఒకప్పటి అందానికి ప్రతీకగా భావింపబడిన సిరిమ శరీరం పూర్తిగా మారిపోయింది. శరీరం ఉప్పిపోయింది, అందం అంతరించిపోయింది, దుర్వాసన వ్యాపించింది. అప్పుడు బింబిసారుడు ప్రజల ముందు ప్రకటించాడు, ఒకప్పుడు అందరి ఆకర్షణకు కేంద్రంగా నిలిచిన ఈ సిరిమాను 1000 నాణాలు ఇచ్చి ఎవరైనా తీసుకువెళ్ళవచ్చు అని. ఎవ్వరూ ముందుకు రాలేదు. ధరను తగ్గించారు, అయినా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరకు ఉచితంగా తీసుకువెళ్ళవన్నా ఎవ్వరూ కూడా సిద్ధపడలేదు. అప్పుడు బుద్ధుడు ప్రజలకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేశాడు. నిన్నటి వరకు ఈ శరీరం కోసం ప్రజలు ధనం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అదే శరీరం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఇదే శరీర స్వభావం, ఇదే అనిత్యత. నేడు మన సమాజంలో చాలామంది వ్యక్తిని అతని గుణగణాల ఆధారంగా కాకుండా రూపం ఆధారంగా అంచనా వేస్తూ ఉంటారు. అందం, రంగు, శరీర ఆకృతి, యవ్వనం వంటి అంశాలని జీవితంలోని గొప్ప విజయాలుగా భావిస్తూ ఉంటారు. కానీ కాలం ముందు అందం నిలవదు, యవ్వనం నిలవదు, శరీరం నిలవదు. శాశ్వతంగా నిలిచేది మంచి మనసు, జ్ఞానం, కరుణ, మానవత్వం, సద్గుణాలు మాత్రమే. అందుకే ఈ కథ మనకి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనిషిని గొప్పవాడిని చేసేది అతని రూపం కాదు, అతని గుణాలు. మనిషిని గుర్తించుకునేలా చేసేది అతని అందం కాదు, అతని మానవత్వం. బాహ్య సౌందర్యం తాత్కాలికం, ఆంతరంగిక సౌందర్యమే నిజమైన సంపద. ఇదే సిరిమా కథ మనకు అందించే శాశ్వత సందేశం. ఏమంటారు? ఒక లిజినెస్ మనకు చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, శుభ గురువారం అంటున్నారు. కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మన ఫేవరెట్ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ మరి హలో బ్రదర్ మూవీ నుండి ప్రియ రాగాలి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారికి నివాళి తెలుపుతూ నాలుగు మాటలు మేడం అంటున్నారు. ఆయన గాత్రం గాలితో కలిసిన గాన తరంగ, ఆయన పలికిన స్వరం హృదయాలకు హారతి దీపం, పాటను మంత్రంగా భాషను దైవంగా భావించి రాగాలకు ఊపిరి పోసి పలు భాషల్లో భావాలకు రూపం ఇచ్చిన గానయోగి. తెలుగు తీయదనాన్ని, తమిళ మాధుర్యాన్ని, కన్నడ గాంభీర్యాన్ని, హిందీ హృదయత్వాన్ని ఒకే గొంతులో వదికించిన సంగీత సారథి. నిద్రకు జోలపాటై, బాధను ఓదార్చే ఆటై, ప్రేమకు పరిమళ గీతమై, భక్తికి భజనామృతమై నిలిచిన స్వర సుధాకరుడు. గాయకుడిగా గెలిచాడు, నిర్మాతగా నిలిచాడు, నటుడిగా నవ్వించాడు, సంగీత దర్శకుడిగా సృజనని పంచాడు, డబ్బింగ్ కళాకారుడిగా పాత్రలకు ప్రాణం పోశాడు. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసుల నుంచి మౌనమేలనోయి వరకు ఆయన గాత్రం పలికిన ప్రతి అక్షరం మన హృదయాల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ తూర్పు నుంచి ఆ పడమర వరకు ఆయన స్వరం మయూరి నాట్యమైతే మన జ్ఞాపకాలన్నీ ఆయన పాటలకు తాళమయ్యాయి. కాలం ఆయన్ను తీసుకువెళ్ళిన గానంతో ఆయన మనల్ని

నుంచి వెళ్లలేదు. మరిప్పటికీ ఎప్పటికీ ఎస్పీ బాలుగారి పాట చిరునవ్వుతో జీవిస్తూనే ఉంటుంది. మరి ఈ సందర్భంగా చిరునవ్వుతో ముచ్చిత్ర నుండి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరి ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా మన రేడియో విష్ణు 90.4 ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే ప్రసారం చేస్తుందండి. ఆయన పాటలతో సాగిన ప్రత్యేక కార్యక్రమం. మరి ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు మరి ఈ గంట సేపు కూడా ఎస్పి బాలు గారి పాటలు విని ఆదరిస్తారని కోరుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. ఈరోజు వారి అబ్బాయి పులిపాటి లక్ష్మీకాంత్ మరి 25వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక చక్కని పాటని అయితే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లక్ష్మీకాంత్ గారికి మరి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి లక్ష్మీకాంత్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక అలానే మరి ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఎవరు పంపించారు అంటే, హైదరాబాద్ మధురా నగర్ నుండి కమల్ కుమార్ గారు, ఉషా, పావని, కామేశ్వరరావు గారు, రమాదేవి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయమామికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి ఈరోజు కొనగళ్ళ కమల్ కుమార్, ఉషల ముద్దుల కూతురు రేష్మ మరి హైదరాబాద్ మధురా నగర్ ఏరియాలో పుట్టినరోజు జరుపుకుంటోంది, మరి శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి అమ్మమ్మ పొట్టుమూతి అన్నపూర్ణ గారు, వర్ధన్, వినయ్, పాలూరి కామేశ్వరరావు గారు, మాలతి గారు, శ్రీ సాయి వారిజ, అంతేకాకుండా మరి కొనగళ్ళ వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి, దుగ్గిరాల వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి, అలానే పాలూరు వారి కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా రేష్మాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రేష్మాకి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి రేష్మాని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు పంపించారు హైదరాబాద్ ప్రగతి నగర్ మధురా నగర్ నుండి కమల్ కుమార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు మా అమ్మాయి రేష్మశ్రీ పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు నాన్నగారు కమల్ కుమార్, అమ్మ ఉషా, అన్నయ్య వర్ధన్, అమ్మమ్మ పుట్టుమత్తు అన్నపూర్ణ గారు, మావయ్య రాజేష్ మరి అమెరికాలో ఉంటారు, మరి అత్త భవాని, కోమలి మరియు అన్నయ్య వినయ్ కుమార్, బాబాయ్ గుప్తా, పిన్ని, పావని, చెల్లెలు మోక్షిత, ఆరాధ్య మరియు పెదనాన్నగారు కొనగల కామేశ్వరరావు గారు, కొనగల రమాదేవి గారు, అలానే అన్నయ్య కొనగల వెంకటేష్, మరి చిన్నాన్న కొనగల శ్రీనివాసరావు గారు, మరియు కొనగలు లక్ష్మీదేవి గారు, అలానే కేబీసీ గ్రూప్ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటని ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి వీరందరి తరపు నుండి రేష్మాకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనెస్. మరి చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం కదండి. మరి అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చౌటప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీ నారాయణ్, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు, మా కోసం ఏదైనా ఒక చక్కని పాటని అయితే ప్రసారం చేయండి అని చెప్పేసి అంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లిజినెస్ కి, టెక్నీషియన్స్ కి, అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. మరి ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వాటర్, బటర్ మిల్క్ అందరూ తాగుతూ ఉండండి అని చెప్పి అంటున్నారు. సమ్మర్ టిప్స్ అన్ని పాటిస్తూ ఉండండి అని చెప్పి అంటున్నారు. అలానే స్వయంవరం చిత్రం నుండి గాలివానలు అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి జూన్ 4 ఫ్యాక్షన్ చిత్రాల దర్శకులకు బి గోపాల్ గారి మేనలుడైనటువంటి హీరో వేణుగారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మరి మధుర గాయకులు, సరస్వతి పుత్రులు, సంగీత దర్శకులు, ఉత్తమ నటులు, నిర్మాత, స్టూడియో అధినేత, డబ్బింగ్ కళాకారులకు శ్రీపతి పండితారాతిల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి, వారికి నివాళి తెలియజేస్తూ మరి జూన్ 4 స్వతహాగా వారు నాస్తికులైనా ఎన్నో చక్కని భక్తి గీతాలను సైతం అత్యద్భుతంగా రాసిన మరో సరస్వతి పుత్రులు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారికి స్వయాన మేనలుడకు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు అనగా ప్రఖ్యాత రచయితకు ఆరుద్ర గారి వర్తంతి, వారికి కూడా నివాళి అని చెప్పంటున్నారు. మరి వీరందరి కాంబినేషన్లో వచ్చిన పాట మరి కృష్ణ విజయ నిర్మల కలిసి నటించిన దేవదాస్ చిత్రం నుండి బాలుగారి గానం, రచన ఆరుద్ర గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, కళ చెదిరింది కథ మారింది అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. అలానే మంచి మాట అయితే చాలా చక్కని మాట అయితే తెలియజేశారు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి

సరదాగా కాసేపు కార్యక్రమం. మరి టైం అయితే అయిపోతుంది, 1 అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మీరు అందరూ చక్కగా లంచ్ చేసేసి 1:30 కల్లా మళ్ళీ రేడియో ముందు ఉంటే కనుక మనం బాలసుబ్రహ్మణ్యం గారి పాటలతో 1 అవర్ చక్కగా ఆయన పాడిన పాటల గురించి, ఆయన గురించి మాట్లాడుకుంటే పాటలన్నీ విందాం. ఏమంటారు? ఓకేనండి. మరి తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో వాంటెడ్ బామ్మ లాలిపాట .com కథ వింటారు. కావలను 50 సంవత్సరములకు పైబడిన బామ్మలు బామ్మ లాలిపాట .com పనిచేయుటకు కావలను. అర్హతలు: పిల్లలకు కథలు చెప్పగలగడం, లాలిపాటలు పాడగలగడం. జీతం 10,000 రూపాయలతో మొదలు. ఆసక్తి, అర్హత కలిగిన బామ్మలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వాంటెడ్ బామ్మ లాలిపాట .com. నోట్: జీతంతో పాటు ఇతర ఆకర్షణీయమైన అలవెన్స్లు కూడా ఉంటాయి. వసతి కలిగించి భోజన సదుపాయాలు కూడా చూస్తాం. ముసుగు తన్ని బద్ధకంగా నిద్రపోతున్న భర్తను దుప్పటిలాగి నిద్రలేపింది కిరణ్మై. అబ్బా, ఈవేళ ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకోనివ్వు అంటూ భార్య చేతిలోని దుప్పటి లాక్కున్నాడు భార్గవ. వేదవరిద్ర, ఎప్పుడైనా పడుకుందిరి గాని, ముందు లేవండి, లేచి స్నానం చేయండి. స్నానమా? ఇప్పుడే? ఎంత పొద్దున్నే స్నానమేంటి? ఈవేళ ఆఫీస్ కూడా లేదు. భార్గవ ఆవేళ ఆదివారం అన్న విషయం మరోసారి గుర్తు చేశాడు భార్యకు. తెలుసు, ఈవేళ ఆదివారం అని తెలుసు. అయినా సరే, మీరు వెళ్ళి స్నానం చేసిరండి. మనం ఓల్డేజ్ హోమ్కు వెళ్తున్నాం. బాబీని కూడా లేపి స్నానం చేయించండి. ఈలోగా నేను అత్తగారి రూమ్ సర్దుతాను. కిరణ్మై చెప్పుకపోతుంటే భార్గవ వెదడు ఆలోచిస్తోంది. 5 ఏళ్ల క్రితం తన భార్యే తన తల్లితో కావాలని గొడవ పెట్టుకుని తన చేతని తప్పనిసరి పరిస్థితుల్లో ఓల్డేజ్ హోంలో చేర్పించేలా చేసింది. ఈ 5 ఏళ్ల కాలంలో తను భార్యకు తెలియకుండా అప్పుడప్పుడు తల్లిని కలవడం తప్ప కిరణ్మై తల్లి ప్రసక్తి కూడా తెచ్చేది కాదు. చివరికి మనవడిని తల్లి చూడాలనుంది అన్నా పంపించలేదు. అలాంటి కిరణ్మైలో ఈ మార్పు ఏంటి?
1: మిమ్మల్ని త్వరగా తేవలండి అన్నట్లు టాక్సీ మాట్లాడండి. అత్తయ్యను ఆటోలో తీసుకొస్తే ఏం బాగుంటుంది?
0: కిరణ్మై వంటింట్లో నుంచి అరుస్తోంది. భార్గవ కిచెన్లోకి వెళ్ళాడు. భార్య ముఖంలోకి సూటిగా చూశాడు. నిజం చెప్పు కిరణ్మై, ఏంటిదంతా? నిజంగా నిజమేనా? భార్య సంగతి తెలిసి అడిగాడు. కిరణ్మై మౌనంగా హాల్లోకి నిలిచి ఆ వేల్డ్ పేపర్ తీసుకొచ్చి మొగుడు చేతికిచ్చి అందులో 6వ పేజీ తిప్పి మొగుడిని చదవమంది. అందులో ఆమె చదవమన్న చోట వాంటెడ్ బామ్మ లాలిపాట .com ఇచ్చిన ఉద్యోగ ప్రకటన పెద్ద పెద్ద అక్షరాలు, 10,000కు పైగా జీతం అన్న అండర్లైన్. ఇప్పుడు అర్థమైందా? అనవసరంగా

అత్తగారిని అపార్థం చేసుకున్నాం. ఓ విధంగా చెప్పాలంటే మీకన్నా నయం. మీ జీతం 8,000, నా జీతం 7,000. అత్తగారు కాశీమజిలీ కథలు చెప్పగలరు, లాలిపాటలు పాడగలరు. చిన్నప్పుడు బాబీగారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్ని కథలు చెప్పారని. అవును, మీకే పని పాట లేదా అంటూ నువ్వు అప్పుడు అమ్మని విసుక్కునేదానివి, గుర్తు చేశాడు భార్గవ. హబ్బా, అలాంటివి గుర్తు చేయకండి. మీరేం చేస్తారో తెలీదు, బాబీగాడికి కాస్త చెప్పండి. మా అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడ్చేయమని చెప్పండి. వాడంటే మీ అమ్మకు చాలా ఇష్టం. మీ అమ్మ ఖర్చు కూడా ఏమీ ఉండదు. సంవత్సరానికి ఎంత లేదన్నా 120,000 పైమాటే ఆదాయం. కిరణ్ మై ఆర్థిక శాస్త్రాన్ని తిరిగేస్తుంది. మానవతా అనుబంధాలను తీసివేస్తూ పాతరేస్తూ వాంటెడ్ bamalalipata.com ఆఫీస్. బామ్మలతో ఆఫీస్ కళకళలాడుతోంది. బామ్మల చేతుల్లో ఫైళ్లు లేవు. వాళ్ల ముఖాల్లో కొత్త ఉత్సాహం ఉంది. దగాపడ్డవాళ్ళు, పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, అనాథలు, బాధ సర్పదృష్టిలు అంతా హాల్లో ఉన్నారు. అందరికీ చల్లటి మజ్జిగ అందించారు నిర్వాహకులు. పెద్ద హాలులాంటి గదిలో 65 వైదేహి కూర్చునుంది. bamalalipata.com ఆమె చైర్మన్. ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లను యక్ష లక్ష ప్రశ్నలతో వేధించడం లేదు. వాళ్ల పేరు, వాళ్లున్న పరిస్థితి కనుక్కుంటున్నారు. పిల్లలకు ఏం కథలు చెప్పగలరు? లాలిపాటలు వచ్చా మొదలుగునివి అడుగుతోంది. ఎటువంటి రికమెండేషన్లు లేకుండా, ఎలాంటి అపార్థాలకు తావివ్వకుండా ఇంటర్వ్యూ జరుగుతోంది. ఆ ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లలో 55 జానకమ్మ కూడా ఉంది. కిరణ్ మై టాక్సీలోంచి కిందకి దిగింది. ఇంతవరకు తన అత్తగారు ఎక్కడుంటున్నారో తెలీదు. ఓల్డేజ్ హోంలోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది కిరణ్ మై. కారణం, ఆవేళ తనలాంటి చాలామంది కోడళ్ళొచ్చారు. కొడుకును దగ్గరకు పిలిచి చెప్పింది, ఒరే బాబీ, బామ్మను వదిలిపెట్టద్దు, నువ్వు రాకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను బామ్మ అని ఏడు. భార్గవ నవ్వుకున్నాడు. ఆ నవ్వులు ఎన్నో వేల వేల భావాలు. బాబు, రోజు ఈ ఓల్డేజ్ హోమ్లో ఇంత హడావుడు ఉంటుందా? వాచ్మెన్ అడిగింది కిరణ్ మై. అస్సలుండదు, ఓల్డేజ్ హోమ్ పెట్టినప్పటి నుంచి ఈవేళే హడావుడిగా ఉంది. దీనికి కారణం పేపర్లో పడ్డ ప్రకటనే. డబ్బెవరికి చేదు, బంధాలన్నీ గాలికి వదులు, వాచ్మెన్ నిర్వేదంగా చెప్పాడు. అతని వయసు 60 పైమాటే. జానకమ్మ కొడుకును కోడల్ని చూసింది. మనవడిని దగ్గరకు తీసుకుంది. బామ్మ, నువ్వు నాతోరా, లేకపోతే నేను కూడా ఇక్కడే నీతోనే ఉండిపోతాను. బాబీ తల్లి మాటల్ని వెళ్ళివేశాడు, కానీ మనస్ఫూర్తిగా వెళ్ళివేశాడు. బామ్మ ఒళ్ళో పడుకోవడం, బామ్మ చెప్పే కథలు వినడం వాడికిష్టం. కిరణ్ మై అత్తయ్య పాదాలకు నమస్కరించింది. తన తప్పులను క్షమించమంది, ఇంటికి వచ్చేయమంది. భార్గవ మౌన ప్రేక్షకుడే అయ్యాడు. ఆ రోజు ఆ ఓల్డేజ్ హోమ్ సగం ఖాళీ. ఆ ఖాళీలో జానకమ్మ కూడా ఉంది. వాంటెడ్ bamalalipata.com ఆఫీస్. ఓ సాఫ్ట్వేర్ చెంటొచ్చింది. వైదేహి వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మంది. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మైత్రేయి, ఇతను నా భర్త. మేము సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. మా 3 రోహిత్ రాత్రుళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతను మీ ప్రెజెన్సీ మిస్ అవుతున్నాడన్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే కాస్తంత యాక్టివ్ అవుతాడని చెప్పారు. మాకు పెద్దవాళ్ళెవరూ లేరు. మీ ప్రకటన చూశాం, మా పిల్లాడుకు బామ్మ కావాలి చెప్పింది మైత్రేయి. తప్పకుండా మీ వివరాలు రాసివ్వండి, మేము నెలకు 15,000 ఛార్జ్ చేస్తాం. ఉదయం నుంచి రాత్రి వరకు మీ అబ్బాయి నిద్రపోయే వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత మా కంపెనీ వెహికల్లో మేము ఆ బామ్మను పికప్ చేసుకుంటాం. నైట్ కూడా అవసరమైతే డబుల్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పింది. మైత్రేయి అన్నింటికీ ఒప్పుకుంది. తన బిడ్డ మానసికంగా ఎదగాలి, ఒంటరితనం నుంచి బయటపడాలి. వాంటెడ్ bamalalipata.com టాక్ ఆఫ్ ది టౌన్ కాదు, టాక్ ఆఫ్ ది స్టేట్, టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యింది. వృద్ధాప్యంలో బామ్మల ఉద్యోగాలు వృద్ధుల పాలిట చేయూతలయ్యాయి. ఇప్పుడు చాలామంది కోడళ్ళు, కొడుకులు తమ అత్తలను తల్లులను తరిమివేయడం లేదు, కల్పవృక్షంలా భావిస్తున్నారు. నిస్సహాయులైన బామ్మలు ఇప్పుడు

0: నిర్లిప్తంగా ఉండటం లేదు. కొత్త ఉత్సాహంతో బామ ఉద్యోగానికి వస్తున్నారు. ఒంటరిగా ఉన్న జంటలకు, పెద్దవాళ్లు లేని కుటుంబాలకు ఈ బామలు కల్పతరువులయ్యారు. కొత్త ఉద్యోగం, కొత్త ఉత్సాహం, ఓల్డేజ్ హోములు, వృద్ధ శరణాలయాలు బోసిపోతున్నాయి. ఇది శుభపరిణామమే. రోజులు గడిచిపోతున్నాయి. జానకమ్మ బామ ఉద్యోగానికి వెళ్తోంది. ఎవరికో తను బామ్మ. రక్త సంబంధం ఉంటేనే బామ్మన, అది లేకపోయినా తను బామ్మని. ఈవేళ ఒకరికి, రేపు మరొకరికి. ఎవరికి బామ్మ అయినా ఆమె చూపించే ప్రేమలు, లాలిపాటలు మార్పు లేదు. ఇంటికి వచ్చాక తన మనవడు బాబీకి కూడా బామ్మే. అత్తగారిచ్చే జీతం కవర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది కిరణ్మాయి. అత్తగారికి ఇష్టమైన పాయసం చేసింది అత్తగారు తెచ్చే కవర్ కోసం. జానకమ్మ ఓ కవర్ ఇచ్చి మౌనంగా మనవడిని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. కవరు తెరిచి అందులో కేవలం 5,000 మాత్రమే ఉండటం చూసి అత్తగారి గదిలోకి వెళ్ళింది కిరణ్మయి. నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. తల్లిగా నా కొడుక్కి అన్నీ చేశాను. ఇప్పుడు నా జీతం మీకు సాయమవుతుందని నా జీతంలో సగం ఇచ్చాను. మిగతా సగం నాలాంటి నిస్సహాయుల కోసం. దాన్ని అడిగే హక్కు మీకు లేదు. ఏ విధంగాను మీకిష్టం లేకపోతే ఈ క్షణమే వెళ్ళిపోతాను. అంతకు మించి చెప్పేదేమీ లేదన్నట్లు మనవడిని దగ్గరికి తీసుకుంది. కిరణ్మయి నిస్సహాయంగా వెనుతిరిగింది. ఈ డబ్బును కూడా వదులుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. వైదేహి భర్త ఫోటో దగ్గర నిలబడింది. తన భర్త చనిపోగానే కొడుకులు కోడళ్లతో కలిసి తరిమివేయడం, తన వృద్ధాశ్రమంలో తలదాచుకోవడం, ఓ శ్మశానాన్ని కొనుగోలు చేసి ఆశ్రమంగా తీర్చిదిద్దడం అన్నీ గుర్తొచ్చాయి. వృద్ధాప్యంలో వృద్ధుల నిస్సహాయత గుర్తొచ్చింది. అందుకే bamlalipata.com పెట్టింది. ఓవైపు ఇంట్లో పెద్దవాళ్లు లేక బామ్మ వడి, లాలిపాట అమ్మ ప్రేమలేని వారికి ఆ లోటును భర్తీ చేస్తూ, మరోవంక వృద్ధుల్లో కొత్త శక్తిని నింపడానికి కృషి చేస్తుంది. మార్పు వస్తోంది. అవసరంతోనూ పశ్చాత్తాపంతోనూ వైదేహి జానకమ్మను సాదరంగా ఆహ్వానించింది. జానకమ్మను చూస్తే ఒకప్పటి తనే గుర్తుకొస్తుంది. చెప్పండి అంది వైదేహి. జానకమ్మ తన చేతిలో ఉన్న కవరు అందించింది. మీరిచ్చిన జీతం తాలూకు సగం డబ్బు. నా బిడ్డకు సగం జీతం ఇచ్చాను. మిగతా సగం నాలాంటి వాళ్ల కోసం మీరు ఖర్చు చేయండి. మీరు స్థాపించిన ఈ బామ్మ లాలిపాట ఎందరో బామ్మలకు పూలబాట అయ్యింది. దీన్ని తాతయ్యల జోలపాటలకు విస్తరించండి. వేలాది మనవలకు, మనవరాళ్లకు బామ్మలమయ్యే అవకాశం మీ వల్ల వచ్చింది. ఈ వయసులో తృప్తితో పాటు స్వయం ఉపాధి, ఇది మీ వల్లే సాధ్యమైంది. చేతులు జోడించింది జానకమ్మ. ఇది నా ఆలోచన కాదు, ఓ రచయిత ఆలోచన. ఆ రచయిత స్ఫూర్తితో నిర్ణయం తీసుకున్నాను. ఆ స్ఫూర్తితో మరొకరు దీన్ని కొనసాగించాలి. వైదేహి చెప్పింది నిజాయితీగా. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశమంతా బామ్మ లాలిపాట వినిపిస్తోంది. మరి మీకు? మీరింతవరకు రేడివిష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో వాంటెడ్ bamlalipata.com కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడివిష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001.

0: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సంకటహార చతుర్థి సందర్భంగా గునుపూడి విద్యాగణపతి ఆలయంలో స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, విశేష పుష్పాలంకరణ, సహస్రనం పూజలు చేశారు. కొత్త బస్టాండ్ వెనుక ఉన్న వరసిద్ధి వినాయకుడు, పశువుల ఆసుపత్రి వెనుక ఉన్న గణపతి ఆలయాల్లోనూ పూజలు నిర్వహించారు. బాలల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ICDSPD శ్రీలక్ష్మి అన్నారు. భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలల కోసం కొత్తగా నవచేతన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా పిల్లల జీవితంలో మొదటి 1000 రోజులు అభివృద్ధిపై దృష్టి పెడతామని తెలిపారు. ఆ శాఖ RD సుజాతారాణి, AD స్వరాజ్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గృహగణనను 2 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె బుధవారం VC మాట్లాడారు. ప్రతి ఇంటి వివరాలు పక్కగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలికంగా అందుబాటులో లేని వారి వివరాలు పొరుగువారి సమాచారం ఆధారంగా పొందుపరచాలని సూచించారు. DRO శివనారాయణ రెడ్డి, MPDO మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె బుధవారం గూగుల్ మీట్లో మాట్లాడారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలుస్తోందని JCET రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం ఉండి నియోజకవర్గాల నుంచి 3 చక్రాల వాహనాల కోసం దరఖాస్తులు చేసుకున్న విభిన్న ప్రతిభావంతుల ధృవపత్రాల పరిశీలన బుధవారం కలెక్టరేట్లో జరిగింది. అర్హులైన వారికి స్కూటర్ను 3 చక్రాల వాహనంగా మార్పు చేసి పూర్తి రాయితీతో అందించనున్నట్లు తెలిపారు. అవి నియోజకవర్గానికి 10 చొప్పున మంజూరయ్యాయని వెల్లడించారు. విద్యార్థులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పలువురితో ఆయన స్వయంగా మాట్లాడి వారి వివరాలు నమోదు చేసుకున్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ AD రామ్కుమార్, జిల్లా రవాణాధికారి కృష్ణారావు, సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే విద్యా సామగ్రి వచ్చేసింది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే వీటిని అందిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర 2 పథకం కింద అందించే జిల్లాలోని విద్యార్థులకు బ్యాగులు, రాత పుస్తకాలు, బూట్లు, ఏకరూప దుస్తులు, బెల్టులు, నిఘంటువులు, పాఠ్య పుస్తకాలు ఆయా మండల స్టాక్ పాయింట్లలో సిద్ధంగా ఉన్నాయని సమగ్ర శిక్ష APC P.Shyamsundar తెలిపారు. రాత పుస్తకాలు 580,000, పాఠ్యపుస్తకాలు 475,000 చేరుకున్నాయని వివరించారు. పశ్చిమ గోదావరి అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో ఉంది. మడ అడవులు, అడవేతర ప్రాంతాల్లో చెట్లతో కలిపి జిల్లాలో 11% మాత్రమే పచ్చదనం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వనాల విస్తరణకు ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీని అమల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. జూన్5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి ప్రారంభిస్తారని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం కరుణాకర్

0: తెలిపారు.
1: తాడేపల్లిగూడెం మండలంలోని వెంకట్రామన్గూడెం డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయ ఆవరణలో ఈ నెల 5వ తేదీన రైత దినోత్సవం నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం పేరుతో 5,000 మంది రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని ఉద్యాన పంటల ఉత్పత్తిలో 1 ఆంధ్రప్రదేశ్ నుంచే ఉద్యాన పంటలు వస్తున్నాయని, ఆ పంటలను మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. 5,05,00,000 నిర్మించిన పరిపాలనా భవనం, 8,00,000,000 నిర్మించిన బాలికల వసతి భవన ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు. 100 కంపెనీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వేసవి అనంతరం కాలువలకు నీటిని ముందుగానే విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు సార్వా పనులు మొదలుపెట్టారు. ముందస్తుగా దుక్కు దున్నే పనులు చేపడుతూ ఉన్నారు. ఒకరోజు ముందుగానే నీటిని విడుదల చేయడంతో సాగునీరు పంట కాలువలకు చేరుతోంది. ఉండి మండలం ఎండగండి, చిలకంపాడు లాకుల నుంచి సరాసరి ఉండి పంట కాలువలోకి నీరు విడుదల చేశారు. చిలకంపాడు లాకుల నుంచి పిప్పర, కేశవరం, ఎండగండి, గరగపర్రు, మహదేవపట్నం, ఎన్ఆర్పి అగ్రహారం, ఉండి, కలిసిపూడి, చెరుకువాడ, థైలాండ్ వరకు సాగునీరు ప్రవహిస్తోంది. నీరు రావడంతో వాతావరణం కాస్త చల్లగా మారిందని అంటూ ఉన్నారు.
2: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐల జిల్లా ప్రధానాధికారి మోపిరేవి వెంకటేశ్వరరావు తెలిపారు.
1: ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ పోర్టల్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. ఆ తర్వాత సమీపంలోని ఉండి లేదా ఆచంట ప్రభుత్వ ఐటీఐల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించుకుని రసీదు పొందాలని సూచించారు. కౌన్సిలింగ్ సమయంలో ఆ రసీదు ఖచ్చితంగా చూపించాల్సి ఉందని వెల్లడించారు. జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె మురళీకృష్ణంరాజు అన్నారు. పెద అమీరంలోని పంచాయతీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీన గోదావరి నీరు కాలువలకు విడుదలైందని తెలిపారు. కాలువలు పరిశుభ్రంగా ఉన్న దృష్ట్యా రైతులు కలుషిత జలాలు వదిలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనల ప్రకారం సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తుందని ఉండి టీసీ చైర్మన్ తోట ఫండిబాబు అన్నారు. కలుషిత జలాలతో క్యాన్సర్ రోగాల సంఖ్య పెరుగుతోందని, ఇది దృష్టిలో ఉంచుకుని ఆక్వా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దోమల నిర్మూలనతోనే రోగాలు నివారణ సాధ్యమని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి అన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం మలేరియా నిర్మూలన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దీంతో పాటు డ్రైనేజీలో మురుగు నిల్వ లేకుండా చూసుకుంటూ తరచూ ఆయిల్ బాల్స్ ద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు. దోమల వల్ల మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు దోమలు కుట్టడం వల్లే వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to సిల్వర్ స్క్రీన్. లిజినెస్ మరీనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఈరోజు మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ మరి వారు పాడినటువంటి పాటలతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేసేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడి విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. లిజనెస్, మరి అతడి పాట మందార తోటలు మకరందపు ఊట, అతడి గానం చిరుగాలి సితార సంగీతం, అతడి స్వరం దేదీప్యమానంగా వెలికే దివ్యగీతం, అతడి గాత్రం ఉషోదయాన వీచే సుప్రభాత పరిమళం. అతడు 3 తరాల ప్రేక్షకులకు సుపరిచితుడు. రసప్రియులను రాగజలిదిలో ఓలలాడించిన

స్వరమాంత్రికుడు. అతడి విశిష్ట విలక్షణ గాయకుడు విమల గాంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అభిమానులు ముద్దుగా పిలుచుకుని ఎస్పీ బాలు. తొలకరి జెల్లంత స్వచ్ఛంగా, పూల పరిమళమంత మృదుమృదువుగా దక్షిణాది ప్రజల జీవితాల్లో అల్లుకుపోయిన ఆత్మీయ సుగంధ స్వరం, గళం విప్పిన స్వరం కూర్చిన తెరపై నవరసాలు అభినయించిన బుల్లి తెరపై తీయని పాటలతో పరవశింపచేసిన అది బాలుకే సాధ్యం, సుసాధ్యం. 75 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక హీరోని మరి కేవలం ఒక అధ్యాయాన్ని కోల్పోతాం, కానీ బాలుని మినహాయిస్తే తెలుగు సినిమా ఆత్మని విస్మరించినట్లు అవుతుంది. అంతటి విశిష్ట స్థానాన్ని స్వశక్తితో సాధించుకున్న పాటల నెలరేడు బాలు.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే మరి బాలుకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక స్వర మాంత్రికుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4 నెల్లూరు జిల్లా కోనేటంపేటలో జన్మించారు. మరి ప్రస్తుతం ఆ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు శకుంతలమ్మ సాంబమూర్తి, భార్య సావిత్రి, పిల్లలు పల్లవి చరణ్. నిరంతర కృషి బాలు జీవన సూత్రం. బాలు స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామం. తండ్రి సాంబమూర్తి వృత్తి హరికథాగానం. సంభావనలు కానుకలతోనే కుటుంబ పోషణ. అప్పుడప్పుడు ఆయన భక్తిరస నాటకాలు కూడా వేసేవారు. బాలు కూడా వాటిల్లో భాగమయ్యేవాడు. తండ్రి నుంచి బాలుకు సంగీతం అప్పింది. అయితే గానం పట్ల అనురాగాన్ని పెంచింది మాత్రం సోదరుడు లింగమూర్తి. మరి వారింట్లో రేడియో కూడా లేదు. పక్కింట్లో వారి రేడియో వింటూ ఉండేవారు బాలు. బాలు నాన్నగారు కచేరీలకు వెళ్ళినప్పుడు బాలుగారిని కూడా ఆయనతో వెళ్లడమే కాకుండా ఘటం కూడా వాయించేవారు. మరెవరైనా పాట పాడమని అడిగితే సభా పిరికి లేకుండా వెంటనే పాడేసేవారట బాలు. తండ్రి ఆశలకు అనుగుణంగా చదువుపై అధిక శ్రద్ధ చూపేవారు. ఇక తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో పియూసీ చదివేటప్పుడు ఓ నాటకంలో ఆడవేషం వేసి అందరి మెప్పు పొందారు. ఆల్ ఇండియా రేడియో నిర్వహించే లలిత సంగీత పోటీలకు బాలు స్వయంగా పాట రాసుకుని తానే ట్యూన్ కూడా కూర్చుకుని ఏకంగా 2వ బహుమతిని సొంతం చేసుకున్నారు. అలా విద్యార్థి దశలోనే బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించేవారు. అది 1962 గూడూరులో కాళిదాసు కళానికేతన్ సంస్థ నిర్వహించే పోటీల్లో ముఖ్య అతిథి మైక్ తీసుకుని ఈ అబ్బాయికి ప్రథమ బహుమతి ఇవ్వాలని వేదికపైనే చెప్పేశారు. ఇక సినిమాల్లో ప్రయత్నించమంటూ ఆమె ఇచ్చిన సలహా బాలు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆమె సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి గారు. అంతే, మద్రాసు వెళ్లి సంగీత దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అందరూ గొంతు బాగుంది అనేవారే కాని అవకాశం ఇచ్చేవారే లేరు. తండ్రి పట్టుబడటంతో మద్రాసులోని ఏఎంఐలో జాయిన్ అయ్యారు. అక్కడ చేరగాని తిరిగి సినిమాల్లో పాడాలని కోరిక కలిగింది. 1964 మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ పాటల పోటీల్లో ఘంటసాల గారు, పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి గారు న్యాయ నిర్ణేతలు. పాట పాడి వేదిక దిగుతుండగా ఓ అద్భుతం జరిగింది. మరి బాలు వద్దకు ఒక ఆయనొచ్చారు. చివరికి ఆ పెద్ద మనిషి హాస్యనటుడు పద్మనాభానికి పరిచయం చేశారు. వెంటనే బాలు హిందీ తెలుగు పాటలను పాడి వినిపించాడు. అంతే, పద్మనాభం బాలు పాటకి మెచ్చి ఓకే చెప్పేశారు. 1962 డిసెంబర్ 15 ఏమి వింత మోహము అనే పాట. మరి సుశీల గారు, పిబి శ్రీనివాస్, ఈలపాటి రఘురామయ్య గారు వంటి ఉద్దండులతో కలిసి బాలుగారు సహగాత్రాన్ని అందించారు. మరిప్పుడు ఈ చక్కని పాటను విందాం.

లిజ్నెస్ మరల బాలు జీవితాన్ని మలుపు తిప్పిన ఆ పెద్ద మనిషి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి. అది ఆరంభం మాత్రమే. ఆ తర్వాత అవకాశాలు బాలుకి వెల్లువెత్తాయి. అప్పటికే ఖ్యాతి గడించిన సుశీల, ఎల్లారీశ్వరి వంటి గాయనీమణులతో కలిసి పాల మనసులు, మా నాన్న నిర్దోషి, ప్రతీకారం వంటి చిత్రాల్లో పాటలు పాడారు. మరి పాటంటే ఘంటసాలదే అనుకునే రోజులవి. ఎవరైనా పాడాలని అనుకుంటే ఘంటసాలగారిలా పాడాలని అనుకునేవారు. అలాంటి సమయంలో బాలు స్వరం చిరుగాలి తరగల సెలయేటి గలగలలా సినీ సంగీతంలో ప్రవేశించింది. మేడంటే మేడా కాదు అంటూ లేతగా విచ్చుకుంది. కోదండపాణి సంగీత నిర్వహణలు సుఖదుఖాల్లోని ఆ గీతం తెలుగు సినీ సంగీతంలో కొత్త వసంతం ప్రవేశిస్తున్న సూచనలు అందించింది.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక సినిమాల్లోకి రాకముందు మరి ఘంటసాలను బాలు దైవ సమానులుగా భావించేవారు. అలాంటిది ఏకంగా ఆయనతోనే కలిసి పాటలు పాడే అవకాశం బాలు తలుపు తట్టింది. మరి అప్పటికీ బాలు సామాన్యుడే, ఘంటసాల శిఖర సమానుడు. అయినా ఆయన స్థాయికి తగ్గకుండా ఎటువంటి బెరుకు లేకుండా ప్రతి మాటను ప్రతి గమకంలో పట్టుదలను ప్రదర్శిస్తూ సాకి బాలు గళం తెలుగువారిని సైతం పైరుగాలిలా తాకి తన్మయులను చేసింది.

లిజ్నెస్ మరిలా బాలుగారు మరి మొదటి గీతాలను ఆలపిస్తూ బాలు గళం ప్రజలకు చేరువవుతున్న తరుణంలోనే కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్, రామకృష్ణ వంటి హీరోలకు పాడే అవకాశం వచ్చింది. మరప్పుడు కూడా బాలుగారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ పాటలను అద్భుతంగా గానం చేసి అందరి మన్ననలు పొందారు. సరిగ్గా ఆ సమయంలోనే బాలుకి ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. కానీ బాలు ఎప్పటిలానే ఏమాత్రం తొట్రుపడకుండా దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇక కేవలం సామాన్య సంగీత ప్రియులనే కాదు, సంగీతపు లోతులు తెలిసిన వారిని సైతం ఆశ్చర్యచకితలను చేస్తూ కఠినమైన పదాలను గుక్క తిప్పుకోవడానికి వీలు లేనంత వేగంగా ఉచ్చరిస్తూ అత్యద్భుతంగా రక్తి కట్టించాడు.

ఇక హుషారైన గీతాలు పాడమంటే వాళ్ళు నిరవెల్లా ఊగిపోతారు. కళ్లల్లో కాళ్లల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. హృదయం ఊగిసలాడుతుంది. అది ప్రేక్షకులను శ్రోతలను ఊపేస్తుంది. వయసు పిలిచింది చిత్రంలోని మబ్బే మసకేసిందిలే పాట వింటుంటే మరి బొగ్గల్లో మల్లె మొక్కలు విచ్చుకుంటాయి. ఇక బాలు పాడిన మరో పాట కూడా కుర్రాళ్లను ఉర్రూతలు ఊరేగించింది. ఇక బ్యాక్గ్రౌండ్ పాట. మరి ఒకవైపు ఇలా ఎన్నో అవకాశాలు వస్తున్నా బాలు ఎప్పుడూ తన గళ వైవిధ్యాన్ని చాటుకోవడానికి తాపత్రయపడేవారు. ఇక అంతులేని కథా చిత్రంలో తాళికట్టు శుభవేళ అనే గీతం బాలు ప్రతిభకు దర్పణం.

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో చక్కని

తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా. మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మా.

తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

ఇక పండిత పామర జనరంజక గీతాలతో పాపులర్ అవుతున్న బాలుకు సంగీత దర్శకులు వైవిధ్య గీతాలు పాడే అవకాశం ఇవ్వసాగారు. అల్లూరి సీతారామరాజులోని రగిలింది విప్లవాగ్ని ఈరోజు అనే గీతం వింటుంటే గుండెలు ఉద్రేకంతో ఊగిపోతాయనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక హాస్యనటులకు పాడిన గీతాలైతే తెలుగునాట ఒక సంచలనమే. రంజుబలి రామ్చిలక అన్న, ముత్యాలు వస్తావా అన్న, ఆంధ్రదేశమే పక్కపక్క నవ్వింది, ఇలా ఎన్నో అవకాశాలు బాలుకు చేరువవుతున్న ఒక అసంతృప్తి మాత్రం వెంటాడుతూ ఉండేది. తెలుగు చలనచిత్ర రంగంలో రెండు కళ్లుగా భాసిస్తున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు పాడే అపూర్వ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు. అదే సమయంలో ఘంటసాల గారు అనారోగ్య పాలవడం బాలుకు కొంత కలిసి వచ్చిందనే చెప్పాలి. అయినా చాలామంది నిర్మాతలు ఎన్టీఆర్కు ఏఎన్ఆర్కు పాడించడానికి జంకుతూనే ఉండేవారు. అది బాలుకు నిరుత్సాహపరిచిన పట్టుదలను కూడా రేకెత్తించింది. వారి గొంతుకలను అనుకరిస్తూ కఠోర సాధన చేశారు. బాలు శ్రమకు గుర్తింపు లభించింది. కోడలు దిద్దిన కాపురం చిత్రంలోని నిద్రపోరా పిల్ల అంటూ ఎన్టీఆర్కు, ఇద్దరమ్మాయిల చిత్రంలోని నా హృదయపు కోవెలలో అంటూ ఏఎన్ఆర్కు బాలు తొలిసారి గొంతుకలిచ్చారు.

లిజ్నెస్ ఇక అంతేనండి. ఇక అక్కడి నుంచి మరి వారి పాటలన్నీ కూడా వాళ్ళు గొంతు నుండి జాలువారేవి. అందరి హీరోలకు గొంతు

ఎత్తునివ్వడంతో బాలు ఎల్లలేని స్వరసామ్రాజ్య చక్రవర్తి అయ్యారు. ఏ నటుడికి పాడితే ఆ నటుడే పాడుతున్నాడా అనే రీతిలో బాలువారి గళాల్లోకి పరకాయ ప్రవేశం చేసేవారు. ఎప్పుడు ఏ పాట పాడినా జీవితంలో అప్పుడే తొలిసారిగా పాడుతున్నట్లు భావిస్తారు. అందుకే ఆయన గళం సోకిన గీతం ఎప్పుడూ తాజాగా శ్రోతల మదిని పలకరిస్తుంది. సెలయేరులా ప్రవేశించిన బాలుగారి గళం మహాసముద్రమయ్యింది. దానవీర సూరకర్ణ చిత్రంలోని మరి చిత్రం బళ్ళారే విచిత్రం అనే పాట కావచ్చు. అలానే అడవిరాముడిలోని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, ఇక అలానే బొబ్బిలి పులి చిత్రంలోని జనని జన్మ భూమిశ్చ, మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నాదేశం అంటూ పలికిన గీతాలు ఎన్టీఆర్కు బాలుకు విశేషమైన కీర్తిని ఆర్జించి పెట్టాయి.

నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పలు ఉర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిస్తు కట్టాలరా. అని ఫళ ఫళ సంకళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఇక అలాని మరి ఏఎన్ఆర్ ఆలు మగలు ప్రేమాభిషేకంలోని గీతాలు హీరో రొమాంటిక్ స్టైల్కు సరిగ్గా జతకలిశాయి. అక్కినేని హావభావాలకు బాలు స్వరాలు జతకలిసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి. ఆకాశమే హద్దుగా బాలు ప్రస్థానం సాగింది. అలా తెలుగు సినీ నేపథ్యంలో బాలు సర్వస్వం అయ్యారు. ఎలాంటి గీతాన్నైనా తన గళంలో అలవోకగా ఆవిష్కరించారు. అయినా ఉద్దండులైన సంగీత దర్శకులకు ఇంకా సందేహమే, శాస్త్రీయ సంగీతానికి బాలు గళం ఒప్పుతుందా? మరి శంకరాభరణం చిత్రంలోని గీతాలు ఆలపించాల్సి వచ్చినప్పుడు నిజానికి బాలు కూడా మొదట తన వల్ల కాదని భావించాట. ఇక తప్పు పాడతానేమోనని మళ్లీ మళ్లీ పాడనా అని అడుగుతూనే శంకరాభరణంలోని పాటలను పూర్తి చేశారట. ఇక చిత్రం విడుదలైంది. తల పండిన సంగీతజ్ఞులు బాలు ప్రతిభకు ఆశ్చర్యచకితులయ్యారు. అంతే, బాలు ఎవ్వరికీ అందనంత, ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయారు.

ఇక ఈ గీతాలతోనూ అద్భుతంగా ఆలపించడంతో దర్శకుడు కె విశ్వనాథ్తో బాలుకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక తర్వాత విశ్వనాథ్ గారి చిత్రాల్లో బాలు పాడిన పాటలన్నీ కూడా తెలుగు భాషలో శాస్త్రీయ పదం సుసంపన్నం చేస్తూ ప్రేక్షకులను మనోహర లోకంలో విహరింపచేశాయి. సాగర సంగమం చిత్రంలో హృదయ లయలని జతులుగా, గుండెలను అందలుగా చేసుకుని విషాద గీతాన్ని ఆలపించి పండితులను మెప్పించారు. ఇక స్వర మాంత్రికుడు బాలు అనేకసార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1979లో శంకరాభరణంలో పాడిన పాటకు తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు. 1981లో ఏక్ దూజే కే లియే హిందీ చిత్రం, 1983లో సాగర సంగమం చిత్రాల్లో పాడిన పాటలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక 1988లో తెలుగు చిత్రం రుద్రవీణ, 1995లో గానయోగి పంచాక్షరి కన్నడ చిత్రంలో పాడినందుకు జాతీయ అవార్డులు లభించాయి. ఏ పాత్రనైనా ఆకలింపు చేసుకుని ఏ భావానైనా పలికించే బాలుగారి పాట తెలుగింట జేగంట అయ్యింది. ఆలయాల్లో ఓంకారనాదం అయ్యింది. బాలు పాటల్లో తెలుగు హృదయాలు వెన్నెల జలకాలాడాయి. ఎంత విన్నా తనివి తీరని స్వర విన్యాసం, రసమయ కాంతి దారాల పరడవిల్లింది. బాలు గళంలో హాస్యం లాస్యం చేసింది, చిలిపిదనం చిందులు వేసింది, శృంగారం కొత్త సింగారాలను అందుకుంది, పొరపాక్ని ప్రజ్వరిల్లింది, విషాదం కన్న రులికించింది, విషాదం కన్నీరులికించింది, వైవిధ్యం వెళ్లి విరిసింది, తరతరాలకు తన్మయ తరంగమై పల్లవించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా అన్ని తరాలకు తన గళాన్నిచ్చి బాలు సత్తా చాటుకున్నారు.

0: ఇకలని భక్తి గీతాల విషయానికొస్తే బాలు స్వరం తన్మయత్వంతో నిండిపోతుంది. ఆ సర్వేశ్వరుణ్ణి దివి నుండి భువికి దించి శ్రోతల ముందు నిలిపిన అనుభూతి కలుగుతుంది. అన్నమయ్య శ్రీరామరాధ్యం శ్రీరామదాసు గీతాల్లోని బాలు గళంలోని నిత్య వసంతానికి తుణకిసలాడుతుంది. అలానే భక్తి తత్వాన్ని కూడా చాటుతాయి.
1: శ్రీరామ కోదండరామ.

ఇక అలానే సినిమాల్లోనే కాకుండా శివస్తుతి, శ్రీరామ గానామృతం, షిరిడి సాయి భక్తి గీతాలు, వెంకటేశ్వర భక్తి గీతాలు వంటి ఎన్నో ప్రైవేట్ రికార్డులను విడుదల చేసి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. బాలు గళ పరిమళం తెలుగు తెరకే పరిమితం కాలేదు. కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో సహా అనేక భాషల్లో మకరందాలు పంచింది బాలు గళం.

ఈ కళని మరి ఎవరికి పాడినా బాలు వారిలో పరకాయి ప్రవేశం చేస్తారు. గొంతులో గాంభీర్యం, ఉచ్చారణలో స్పష్టత బాలు ప్రత్యేకతలు. ఇక భాష ఏదైనా శృతిలయలు ఒక్కటే, ప్రేక్షకుల హృదయనాదం ఒక్కటే. అలా గాయకుడిగా విజృంభిస్తున్న దశలోని బాలు సంగీత దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తారు. ఎవరో కూర్చిన స్వరాలకు గొంతు ఇవ్వడం కంటే అసలు మూలమైన స్వరాలను కూర్చడం అంత సులువేం కాదు. కానీ కృషి పట్టుదల ఉన్న ప్రతిభావంతులకు అసాధ్యమనేది ఏదీ ఉండదు. బాలు ఎన్నో జనరంజకమైన గీతాలను స్వరపరిచారు. తెలుగు, తమిళం, కన్నడం కలిపి సుమారు 60 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. మరి వీటిలో బాపు దర్శకత్వం వహించిన తూర్పు వెళ్లే రైలు బాలుకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును తీసుకొచ్చింది. అందులోంచి చుట్టూ శృంగావి చీర అనే అత్యుత్తముగా నిలిచింది ఈ పాట.

ఇక అలానే మరి ప్రయోగాలు బాలుకు తొలినాటి నుండి కూడా అలవాటే. ప్రతి పాటను ఒక తపస్సుగా భావిస్తారు. ఇక తమిళంలో వచ్చిన కేరడి కణ్మణి చిత్రంలో 26 సెకండ్ల పాటు మరి గుక్క తిప్పుకోకుండా పాట పాడి సంచలనం సృష్టించారు. ఇలా గళాలని స్వరాలని మాత్రమే కాదు బాలు మాటలు కూడా ఇరివిచ్చారు. మిమిక్రీలో ప్రవేశం ఉండటంతో బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా డైలాగులు కూడా చెప్పారు. ఇక తెలుగునాట కమల్ హాసన్ ప్రాచుర్యాన్ని పొందడంలో బాలు గళం కూడా ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. తమిళ అనువాద చిత్రం మన్మథలీలలో మొదటిసారి కమల్కి డబ్బింగ్ చెప్పారు. ఒక్క కమల్కే కాదు, భాగ్యరాజ, విసు, టి రాజేందర్ వంటి ప్రముఖులెందరూ బాలు గళం ద్వారానే మనల్ని మురిపించారు. 1980లో వంశవృక్షంలో అనిల్ కపూర్ నుంచి అన్నమయ్యలో వెంకటేశ్వరుని పాత్రధారి సుమన్కు గాత్రదానం అందించిన బాలసుబ్రహ్మణ్యం ఓ డబ్బింగ్ కళాకారునిగా మెప్పించారు. అటెన్బరు రూపొందించిన గాంధీ చిత్రం తెలుగు అనువాదానికి డబ్బింగ్ చెప్పి తన గాత్ర వైవిధ్యాన్ని చాటారు. ఇలా అందరికీ బాలు గళానిస్తే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్కి కూడా గాత్రాన్నివ్వడం ఓ అపూర్వమైన విషయం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలు నిర్మాతగా కూడా అవతారమిత్తారు. శుభ సంకల్పం, బామని, సత్యభామనే చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక బాలు బహుముఖుడు, గాయకుడుగా గాయకుడు, గాత్రదారుడు, పాత్రదారుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, రచయిత, సమాజ సేవకుడు వెరసి ఒక పరిపూర్ణమైన వ్యక్తి. మానవత్వం ఆయన జీవితంలోని మరో కోణం. తాలినాడు వెన్నుదన్నుగా నిలిచిన మిత్రులకు నేడాప్తమిత్రుడయ్యాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాలుకు పోత్యలు, గాయకుడిగా జన్మనిచ్చిన కోదండపాణి ఆరాధ్యులు. ఆయన పేరుతో చెన్నైలో రికార్డింగ్ స్టూడియో నిర్మించారు. తనను ఆశీర్వదించిన ఘంటసాల అంటే బాలుకి అభిమానం. అందుకే నిలువెత్తు విగ్రహం హైదరాబాద్ నడిబొట్టును నిలబెట్టి తన గురుభక్తిని చాటుకున్నారు. సినీ గానంలో బాలుది ఓ ఉదయరాగం, ఓ ప్రత్యేక హృదయ రాగం. సుమారు 40,000కు పైగా పాటలు పాడి దక్షిణాదిన చెరగని ముద్రవేశారు. అతి గాత్ర మాధుర్యానికి, స్వర వైవిధ్యానికి ఎన్నో ప్రశంసలొచ్చాయి, ఎన్నెన్నో పురస్కారాలు లభించాయి. తారాస్థాయికి ఎదిగిన తానింకా సరిగమల స్థాయిని అనడం బాలు సుబ్రహ్మణ్యానికి చెల్లుతుంది. అతడిక శిఖరమంత కీర్తి, సముద్రమంత ఆర్తి. అందుకే బాలసుబ్రహ్మణ్యం నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు. లిజినెస్, మరీరోజు బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నాం కదండి. నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహా. వెల్కమ్ టు మహిళ. ఓ తల్లి ఆ బిడ్డను కాదనుకుంది. పుట్టగానే కనీసం బొడ్డు తాడు కూడా తీయకుండా పేపర్లో చుట్టి ప్లాస్టిక్ సంచిలో వేసి నిర్మిస్తున్న ఓ భవంతిలో వదిలేసింది. కనీసం కనికరం లేని ఆ కన్న తల్లి చేసిన ఆ పనికి మరో తల్లి కరిగిపోయింది. అమ్మగా ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, బెంగళూరు శివార్లోని ఓ పెద్ద భవంతి నిర్మాణం జరుగుతోంది. ఆ చుట్టుపక్కల కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. చెత్త ఏరుకుంటూ అటుగా వెళ్లిన వారికి కవర్లో చుట్టిన బిడ్డ రక్తం మరకలతో కనిపించింది. వెంటనే ఎలక్ట్రికల్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు ఆ బిడ్డను తీసుకుని స్టేషన్ కి వెళ్లారు. సంచిలో నుంచి బయటకు తీస్తే బాలుడు అని తెలిసింది. ఆ పసిగుడ్డును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రాథమిక పద్ధతి ఉంటుంది, కానీ దానికి సమయం పడుతుంది. మరోవైపు ఆ బిడ్డ శ్వాస తీసుకుంటున్నాడు కానీ ఉలుకు పలుకు లేదు. వాడికేమన్నా అవుతుందేమోనని అందరూ భయపడుతున్నారు. అదంతా గమనించిన అర్చన అనే మహిళా కానిస్టేబుల్ ఎవరి అనుమతి లేకుండానే బిడ్డను పక్కకు తీసుకెళ్లింది. ఆమె ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపటికి బాబు కెవ్వును ఏడవడంతో విషయం అర్థమైంది. ఆమె పాలు ఇచ్చింది, గుండెలకు హద్దుకుంది, తల్లి వెచ్చదనాన్ని అందించింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అర్చన 3 నెలల బాలింత, 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విధుల్లో చేరాల్సి వచ్చింది. అలా అమ్మగా స్పందించి బిడ్డను కాపాడింది. వెంటనే పోలీసులు ఆ బాబుకి దుస్తులు కొని తెస్తే శుభ్రం చేసి వేసింది. చివరకు అవసరమైన చికిత్స కూడా చేయించారు. ఇప్పుడు పోలీసులంతా వాడిని ప్రభుత్వ బిడ్డగా ప్రకటించి నూతన ముఖ్యమంత్రి కుమారస్వామి పేరునే పెట్టేశారు. ఇక మీదట ఆ సిబ్బంది వాడి బాధ్యతలను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మగా అర్చన చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. విన్నారు కథ లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
2: అమ్మా మన్ను తినంగనే చిచువును ఆకొంతినో వెదినో చూడున్నారు.
3: అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా,

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు,
1: వేసవి అంటేనే కాటన్ ముద్దు,
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4 సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. పిల్లలను గ్యాడ్జెట్స్కు దూరం చేయొచ్చటండి ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు చాలామంది పిల్లలు గ్యాడ్జెట్లకి అతుక్కుపోతున్నారు. అయితే వాటి ప్రభావం వారి ఆరోగ్యంపై మాత్రమే కాదు, ప్రవర్తనపై కూడా చాలా వరకు ఉంటుంది. అందుకే పిల్లల్ని గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. అసలు పిల్లలు గ్యాడ్జెట్స్ని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. వారందులో గేమ్స్ ఆడుతున్నారా, కార్టూన్స్ చూస్తున్నారా, లేదా చాట్ చేస్తున్నారా అనే విషయాన్ని గమనించాలి. అయితే చాలామంది తల్లిదండ్రులు ముద్దు చేయడం కోసం లేదా పిల్లల అల్లరి భరించలేక గ్యాడ్జెట్స్ ఇస్తున్నారు. అదే వారికి అలవాటుగా కూడా మారుతుంది. అందుకే పిల్లలకి గ్యాడ్జెట్స్ ఇవ్వడం, వారి ముందు ఉపయోగించడం వంటివి తగ్గించేయాలి. అయితే పూర్తిగా వారిని గ్యాడ్జెట్లకు దూరం చేయకూడదు. ప్రతిరోజు చదువుకోవడానికి, ఆడుకోవడానికి, గ్యాడ్జెట్స్ వాడడానికి ఒక టైం టేబుల్ వేయాలి. లేకపోతే గ్యాడ్జెట్స్లో ఆడడం, కార్టూన్స్ చూడడం వంటి అలవాట్లను మానిపించాలంటే శారీరకంగా ఆడే ఆటలపై మక్కువ పెంచడం ఒక మార్గం. అదే స్టాంప్, కాయిన్ కలెక్షన్, గార్డెనింగ్, స్విమ్మింగ్, ఇతర భాషలు నేర్చుకోవడం, డాన్స్, మ్యూజిక్ వంటి వాటిపై దృష్టి మరలేలా చేయాలి. అప్పుడప్పుడు పిల్లల్ని పిక్నిక్లకు, ట్రెక్కింగ్లకు తీసుకువెళ్తూ ఉండాలి. అలా చేయడం వల్ల వారు మరింత యాక్టివ్ అవుతారంటండి. విన్నారు కదా లిజినర్స్, ఇప్పుడు మీకోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. పండ్లతో చర్మాన్ని మెరిసేలా చేయొచ్చటండి, మరి అది ఎలాగో చూసేద్దాం. అంజూరా పండ్లు, ఈ పండ్లు కొన్నింటిని మెత్తగా చేసి దానిలో వాల్నట్ పేస్ట్, కొద్దిగా పాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని పావుగంట తర్వాత పచ్చిపాలతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుందట. నెక్స్ట్ యాపిల్స్. యాపిల్ ఒకదాన్ని నీళ్లలో ఉడికించి మెత్తగా చేయాలి. దీనిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే చర్మం మృదువుగా అవుతుంది. నెక్స్ట్ దానిమ్మ. దీని గింజల్లో వింటర్ స్క్రబ్ని తయారు చేయొచ్చు. ఒక దానిమ్మకాయ గింజల్ని పేస్ట్ చేసి దానిలో 2 టేబుల్ స్పూన్ల బాదం గింజల పొడి, 2 టేబుల్ స్పూన్లు పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని రుద్దుకొని ముందు పాలతో, ఆ తర్వాత

గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాబెర్రీ. వీటితో కూడా సీజన్కి సరిపడే స్క్రబ్ను తయారు చేయొచ్చు. స్ట్రాబెర్రీలను పేస్ట్గా చేసి దానిలో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేషన్ అవ్వకుండా చూడొచ్చు. నెక్స్ట్ నారింజ. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఇలా పొడిలో కొద్దిగా పాలు తేనె కలిపి

చర్చలు త్వరగా తగ్గిపోతాయి. విన్నారు కదా లిసినర్స్, ఇప్పుడు మీకోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శుభలక్ష్మి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇవాళ ప్రోగ్రాంలో ఒక వెరైటీ వంటకం గురించి తెలుసుకుందాం. ఆ వంటకం పేరేంటంటే సాత్వడి. వినడానికి చాలా వింతగా ఉంది కదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగపిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పాలపొడి 1 కప్పు, నెయ్యి

ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు, రెండు కప్పులు బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 4 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి, 1/2 టీ స్పూన్. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బొంబాయి రవ్వను కొంచెం నెయ్యిలో వేయించి తీయాలి. నెయ్యి కరిగించి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి కరిగించాలి. స్టవ్ మీద మందపాటి బాణలు పెట్టి శనగపిండి, కొబ్బరి తురుము వేసి 1 నిమిషం వేయించాలి. ఆ తర్వాత వేయించిన బొంబాయి రవ్వ వేసి కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలోనే కరిగించిన పంచదార నీళ్లు పోసి తిప్పుతూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. మిశ్రమ మంచుల నుంచి విడిపోకుండా బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలను, ఎండు ద్రాక్షను వేసి కలపాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి మిశ్రమాన్ని వంపి ఆరాక ముక్కలుగా కోయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉందే సాత్వడి తయారైపోతుంది. విన్నారు కదా లిజనర్స్, రేపు మళ్ళీ ప్రసారం అయ్యే మహిళా ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగము విత్ యువర్ ఆర్జే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ ఆయుష్మాన్ భవలో వరలక్ష్మి వ్రతంలో ముత్తైదువులకు వాయనంలో పసుపు కుంకుమలతో పాటు నానబెట్టిన శనగల్ని తప్పక ఇస్తుంటారు. గుడుల్లోనూ ఉడికించిన శనగల్ని ప్రసాదంగా పంచుతుంటారు. రోగాలు చుట్టుముట్టే ఈ కాలంలో శనగల్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నదే ఈ ఆహారం వెనుక ఆంతర్యం. అయితే గ్యాస్ వస్తుందనో తింటే పడదనో ఈ మధ్య చాలా మంది వీటి పేరు చెబితేనే భయపడుతున్నారు. కానీ పోషకాలు పుష్కలంగా ఉండే శనగల్ని దేశీ సూపర్ ఫుడ్ గా పేర్కొంటున్నారు ఆహార నిపుణులు. మరి ఆ శనగలతో వచ్చే ఉపయోగాల గురించి ఇవాళ ఆయుష్మాన్ బావలో తెలుసుకుందాం. శ్రావణం మొదలుకొని దేవి నవరాత్రుల వరకు దాదాపుగా అందరి ఇళ్లలోనూ తప్పక కనిపించే చిరుతిండి శనగ గుగ్గిళ్ళు లేదా తాలింపు శనగలు. శనగల్ని వాయనంగా ఇచ్చినా ప్రసాదంగా పెట్టినా దాని వెనుక పరమార్థం ఒకటే. పూజలు పునస్కారాల పేరుతో చేసే ఉపవాసాలతో నీరసించిపోకుండాను త్వరగా ఆకలి వేయకుండాను ఉండేందుకేనట. అందుకే ఈ కాలంలో శనగల వాడకం ఎక్కువ. ఆ తర్వాత వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. సీజన్ లో దొరికే పచ్చి శనగకాయల్ని ఒలుచుకుని తినడంతో పాటు వేయించిన శనగల్ని మధ్యాహ్నమో సాయంత్రమో తింటుంటారు. నిజానికి ఒకప్పటి పిల్లలకి గుప్పెడు వేయించిన శనగలు లేదా ఆ శనగపప్పు బెల్లాలే చిరుతిండి. ఉత్తరాదిన పూరి, రోటీల్లో చోలే చనా మసాలా వంటి కూరలు తప్పనిసరి. ఇక చాట్ మసాలాలు, సలాడ్లలోనూ వీటి వాడకం ఎక్కువే. ఇప్పుడు శనగల్ని కార్న్ఫ్లేక్స్ లానూ చేస్తున్నారు. డోక్లాలు చేసినట్లే శనగలతో ఇడ్లీలు, దోశలు కూడా వేస్తున్నారు. ఇక పిండి వంటల్లోనూ శనగపిండిదే పై చేయి. బూందీ లడ్డూ చుట్టాలన్నా, బేసన్ లడ్డూ చేయాలన్నా, కారపూసో కారబూందీనో వత్తాలన్నా, మైసూర్ పాక్ లేదా బర్ఫీ హల్వా వంటి వాటికైనా శనగపిండి ఉండాల్సిందే. వానాకాలం సాయంకాలలో వేడివేడిగా వండుకునే బజ్జీలు, పకోడీల్లో వాడేది ఈ పిండే మరి. అయితే శనగపిండితో చేసే స్నాక్స్ కి ఉప్పు, కారాలు, నూనె కాస్త ఎక్కువే పడతాయి. కాబట్టి పిండి వాడకాన్ని తగ్గించి వారానికోసారైనా శనగల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. మరి లిజనర్స్, శనగలతో వచ్చే ఉపయోగాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ బావలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemakalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modulana Vatiki, Vaidhyam Cheyabadanu.
2: EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: After a short break, welcome back to Ayushman Bhava. Senegal గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సెనగల్ ని మొదటిగా 9,000 సంవత్సరాల క్రితమే మధ్యధారా మధ్య తూర్పు దేశాల్లో పండించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీటిని అత్యధికంగా పండిస్తోంది మన దేశమే. పండించే ప్రాంతాన్ని బట్టి సెనగల రంగు రుచిలో కాస్త తేడాలున్నప్పటికీ ఇవి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి దేశవాళీ లేదా నల్ల శనగలు, రెండు కాబూలి.

శనగలుగా పిలిచే తెల్లని వీను. తెల్ల శనగల్ని ఎక్కువగా కూరల్లో వాడితే దేశవాళీ శనగల్ని స్నాక్స్ రూపంలోను పప్పు పిండి కోసము వాడుతుంటారు. అయితే మధుమేహం ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తెల్లవాటితో పోలిస్తే దేశవాళివే మేలు. పీచు ఎక్కువగా ఉండటంతో పాటు వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఇవి వాత, కఫ, పిత్త దోషాల్ని తగ్గిస్తాయని ఆయుర్వేదము చెబుతోంది. భావప్రకాశిక గ్రంథం ప్రకారం ఏ శనగలైనా నానబెట్టి, ఉడికించుకొని లేదా మొలకెత్తించి తినడమే మంచిదట. మరి శనగల్లోని పోషకాలు, లాభాల గురించి తెలుసుకుందాం. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు అన్ని పుష్కలంగా ఉండటంతో శాకాహారులకు శనగలు బలవర్ధకమైన ఆహారం. పెద్దవాళ్లకు ఒక రోజుకి అవసరమయ్యే ప్రోటీన్లో మూడో వంతు అంటే 28 గ్రాములు శనగల్లో ఉంటుంది. ఇది ఒక గుడ్డులోని ప్రోటీన్ తో సమానం. దేశవాళీ శనగల్లో ఏ, సి, B6, ఫోలేట్, నియాసిన్, థైమిన్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు, మాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. శనగల్లోని ప్రోటీను, పీచు కలిసి నెమ్మదిగా జీర్ణం కావడంతో పాటు ఆకలికి సంబంధించిన హార్మోన్ శాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా క్యాలరీల శాతం తగ్గడంతో శనగల్ని తినే వాళ్లలో బరువుతో పాటు నడుం చుట్టుకొలత కూడా తగ్గిందంట. శనగల్లోని పీచు వల్ల మలబద్ధకం ఉండదు. ఈ పీచు పొట్టలోని బ్యాక్టీరియాను ఆరోగ్యంగాను ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కాబట్టి శనగలు గుండె జబ్బుల్ని, బీపీని అడ్డుకుంటాయి. వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలన్నీ ఎముకలు, కండరాల వృద్ధికి తోడ్పడతాయి. అందుకే గుప్పెడు శనగలు కప్పు పాలతో సమానం అంటారు. శనగల్లోని ఫాస్ఫరస్ మూత్రపిండాల్లోని వ్యర్థాలు పోయేలానూ చేస్తుంది. శనగల్ని తినే వాళ్లలో డ్యూటిరేట్ అనే ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా విడుదలై మృత కణాలను తొలగించడానికి సాయపడతాయి. లైకోపీన్, సాపోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నిరోధిస్తాయి. శనగల్లోని కోలిన్ అనే పదార్థం మెదడు, నాడుల పనితీరును పెంచుతుంది. వీటిల్లోని అమైనో ఆమ్లాలు డిప్రెషన్, ఆందోళనలకి మందుల్లా పనిచేస్తాయి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఇవి మంచి పౌష్టికాహారం. నిద్రలేమిని తగ్గిస్తాయి. నల్ల శనగలతో చేసుకున్న రోటీని 1-2 నెలలు తింటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పెడతాయి. జాండీస్ తో బాధపడే వాళ్ళు రాత్రిపూట నల్ల శనగల్ని బెల్లంతో కలిపి నానబెట్టి తినడంతో ఆ నీళ్లను తాగితే దాహం తగ్గుతుంది. మొలకలు వచ్చిన నల్ల శనగల్ని 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణంతో కలిపి తినడం వల్ల చర్మం మీద వచ్చే తెల్ల మచ్చలు తగ్గుతాయట. మరి లిజనర్స్, శనగల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్న శనగలు తింటే గ్యాస్ ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తున్నారా? దాని గురించి కూడా తెలుసుకుందాం. సుదీర్ఘకాలంగా ఆహారంలో భాగమైన శనగలకి గ్యాస్ కారణంగా ఈ మధ్య కొందరు దూరంగా ఉంటున్నారనేది నిజం. అయితే దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే చిక్కిళ్ళు, బీన్స్ లో మాదిరిగానే శనగల్లో ఒలిగోసాకరైడ్లు అనే చక్కెరలు, పీచు ఎక్కువగా ఉండటం వల్లే గ్యాస్ ఏర్పడుతుంది. అదెలా అంటారా? సాధారణంగా మనం తీసుకున్న ఆహారంలోని తేలికపాటి కార్బోహైడ్రేట్లు చిన్న పేగులోకి వెళ్ళగానే జీర్ణమైపోతాయి. కానీ ఒలిగోసాకరైడ్లు వంటి సంక్లిష్ట పిండి పదార్థాలు జీర్ణం కాకుండా పెద్ద పేగులోకి వెళ్ళి అక్కడ అవి పులిసి బ్యాక్టీరియాకి ఆహారంగా మారడంతో గ్యాస్ విడుదలవుతుంది. ఇది పేరుకొని తేనుపులు

అపాన వాయువుగా బయటకు వస్తుంది. శనగల్లోని సొల్యుబుల్ ఫైబర్ కూడా ఈ గ్యాస్ కి కారణమే. కానీ అరకప్పు తెల్ల శనగల్లో ఈ పీచు కేవలం 1.2 గ్రాములు మాత్రమే. ఇది బీన్స్, రాజ్మా, పప్పు ధాన్యాలతో పోలిస్తే తక్కువే అంటున్నారు నిపుణులు. కాబట్టి మొలకెత్తించి వాడుకోవడం లేదా 18 గంటల పాటు బేకింగ్ సోడా వేసి నానబెట్టడం ద్వారా గ్యాస్ కు కారణమైన ఒలిగోశాకరైడ్ల శాతాన్ని 40% వరకు తగ్గించుకోవచ్చట. తగు మోతాదులో తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదా శనగల్లోని పీచును, చక్కెరల్ని జీర్ణం చేసే ఆల్ఫా గాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు అంటున్నారు. జీర్ణశక్తి అసలే లేని వాళ్ళు, ఇరిటబుల్ బవెల్ సిండ్రమ్ ఉన్నవాళ్ళు మాత్రం కాస్త దూరంగా ఉండటమే మంచిది. పాతకాలంలో శనగపిండితో నలుగు పెట్టుకుంటే ఇప్పుడు ఫేస్ ప్యాక్ల రూపంలో వేసుకుంటున్నారు. శనగపిండిలో గంధం కలిపి రాస్తే మొటిమల మచ్చలన్నీ తగ్గుతాయి అంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకే అచ్చంగా శనగపిండి సబ్బుల్ని తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. నల్ల శనగల్లోని B6, జింక్, శిరోజాల పెరుగుదలకి తోడ్పడే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తినే వాళ్ళకి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శనగపిండిలో నీళ్లు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు కూడా తగ్గుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర నట్స్ తో పోలిస్తే శనగల ధర తక్కువ కావడంతో పేదవాడి బాధం అని అంటుంటారు. అందుకే ఇటీవల ప్రభుత్వాలు పిల్లల కోసం తయారు చేసే బాలమృతాల్లోనూ పుట్లాన పొడినే వాడుతున్నాయి. అయితే ఏదైనా మితిమీరితే కష్టమే. ఇది శనగలకి వర్తిస్తుంది. కాబట్టి తగు మోతాదులో తింటే శనగలు నిజంగానే సూపర్ ఫుడ్. మరి లిజనర్స్, శనగల వల్ల కలిగే ఉపయోగాల గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇలాగే మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబాలో మరికొన్ని విశేషాలతో కలుద్దాం. అండర్లైన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్షి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9545111117
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु FM 90.4 పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనిక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని విడివిడిగా గాని తయారు చేస్తాము. కావలసిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం.

0: చేసుకున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్నొక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
1: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
0: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
1: 2 వారాల తర్వాత పచ్చి బోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్ అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ ని మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని ముస్లిన్ గుడ్డతో గాని దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
0: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
1: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ల చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని, బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటిని విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని, దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండటంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
0: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
1: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తుంది.

0: చేస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: మిగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
0: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
0: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: మీ చింతనే ఉంది మన రేడియో విష్ణు 90.4.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని వైజ్ఞానిక పరమైన విశేషాలు తెలుసుకుందాం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ముందుగా సృష్టికి ప్రతి సృష్టి క్లోనింగ్, దీని గురించి తెలుసుకుందాం. స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు గొర్రెపిల్ల డాలీని సృష్టించారండి. అచ్చుగుద్దినట్లు ఒక జీవిని పోలిన మరొక జీవి జన్మించేటట్లు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. డాలీలోని సర్వము పూర్తిగా తన తల్లిలాగే ఉంది. ఇది చిరకాల స్వప్నమో లేక భీతి కొలిపే సంఘటనో ఇంకా సమాధానం లభించని అంశం. స్కాట్లాండ్లోని రోజరిన్ ఇన్స్టిట్యూట్కు చెందిన పిండోత్పత్తి శాస్త్ర నిపుణుడు ఇయాన్ విల్మాట్ బతికి ఉన్న జీవిని పోలిన జీవికి పూర్తిగా నకలు లాంటి దాన్ని ఉత్పత్తి చేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నించేవారు. 1996 విల్మాట్ ఒక ఆడగొర్రె అండకణం నుంచి తీసి దానిలోని జంజి పదార్థాన్ని, DNA తొలగించారు. తర్వాత మరో గొర్రె పొదుగు భాగం నుంచి జంజి పదార్థం తీసి అండకణంలోకి ప్రవేశపెట్టి ఆ కణం విభజనకు గురయ్యేటట్లు చేశారు. ఆ తర్వాత ఈ కణజాలాన్ని మూడో గొర్రె గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 1996 ఈ పరాయి గర్భాన్ని మూసిన ఆ గొర్రె ఆరోగ్యవంతమైన పిల్లకు జన్మనిచ్చింది. అదే డాలీ. 1859 చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతానికి డాలీ జననం పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. సాల్మాండర్ పిండాన్ని సగానికి విభజించడం ద్వారా 1930 జర్మనీ శాస్త్రవేత్త హాన్స్ స్పిమాన్ మొట్టమొదటిసారి కృత్రిమ క్లోన్ను ఉత్పత్తి చేశారు. కేంద్రక ఆమ్లాలు జన్యు పదార్థాన్ని మూసుకెళ్తాయని 1944 శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫ్రాన్సిస్ హారీ కాంప్టన్ క్రిక్, జేమ్స్ డివే వాట్సన్ అనే శాస్త్రవేత్తలు DNA నిర్మాణ రహస్యాన్ని ఛేదించారు. దీనితో పాటు కణాలు జన్యు పదార్థాన్ని మోసుకు వెళ్లే రసాయనిక ప్రక్రియ ఏమిటో విడమర్చినందుకు 1962 వారికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. 2 విభిన్నమైన జీవుల DNAలను సంయోగపరచడంతో 1973 జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రారంభమైంది. పిండదశలో ఉన్న క్షీరదాల క్లోన్లను తయారు చేయడానికి ఈ ప్రక్రియ చాలా కీలకమైంది. అమెరికాలోని శాస్త్రవేత్తలు 1982 గోవు పిండాన్ని విభజించగలిగారు. అప్పటి నుంచి జంతువుల పిండాన్ని విడగొట్టడం సాధారణమైన అంశంగా తయారైంది. అయితే డాలీ మాత్రం ఒకే కణం నుంచి తయారైన మొట్టమొదటి క్లోన్. జన్యు శాస్త్రజ్ఞులు మానవులకు కూడా ప్రతిరూపాలను తయారు చేస్తారా? నిజానికి అందుబాటులో ఉన్న సాంకేతికతను బట్టి చూస్తే మనిషి ప్రతిరూపాన్ని తయారు చేయడానికి అడ్డంకి ఏమీ లేదు. అయితే ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న నైతికత గురించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. తాము మనుషులను క్లోన్ చేస్తామని అమెరికా, ఇటలీలోని శాస్త్రవేత్తలు 2001 మార్చిలో ప్రకటించినప్పుడు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు దీనికి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి. మానవుల ప్రతిరూపాల తయారీని నిషేధిస్తూ అమెరికా పార్లమెంట్ 2001 ఆగస్టులో చట్టం చేసింది. కానీ నవంబర్ 2001 కన్నా ముందే అమెరికా శాస్త్రవేత్తల వద్ద మూల కణాల కోసం సిద్ధం చేసిన మానవ పిండాలు సిద్ధంగా ఉన్నాయి. అనేక పారిశ్రామిక దేశాలలో ప్రస్తుతం వైద్య ప్రయోజనాల కోసమే క్లోనింగ్ను అనుమతిస్తున్నారు. అంటే అంతర్గత అవయవాలను పునరుత్పత్తి చేయవచ్చు. అయితే క్లోన్లు అనుకున్నంతకాలం మనలేవేమోనన్నది అనుమానం. డాలీ చిన్న వయసులోనే తన తల్లి తాలూకు వ్యాధులు కొన్నిటితో బాధపడి చనిపోవటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. శ్రోతలు ఇంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో సృష్టికి ప్రతి సృష్టి క్లోనింగ్, వీటి గురించి విన్నారు. మరికొన్ని వైజ్ఞానికపరమైన అంశాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఈ చక్కటి గీతం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజులు మన తోడు.
1: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
0: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
1: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంక్వెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
3: వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ విజ్ఞానదర్శిని. ఈనాటి విజ్ఞానదర్శిని కార్యక్రమంలో మరొక వైజ్ఞానిక పరమైన అంశం అవధుల్లేని విద్యుత్ ప్రసారం, సూపర్ కండక్టివిటీ గురించి తెలుసుకుందాం.

కొంతమంది శాస్త్రజ్ఞులు పదార్థాన్ని వేలాది లక్షలాది డిగ్రీల దగ్గర వేడి చేసి పరిశోధనలు కొనసాగిస్తూ ఉండగా, మరికొంతమంది శాస్త్రజ్ఞులు అత్యంత శీతలంగా ఉండే పదార్థాలు ఏమవుతాయి అని పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పుడు అత్యంత శీతలం అంటే ఎంత అన్న ప్రశ్న ఉదయించింది. 20వ శతాబ్దం ఆరంభంలో భౌతిక శాస్త్రవేత్తలు ఉదజనిని 20K డిగ్రీల కన్నా ఎక్కువ స్థాయిలో శీతలీకరించగలిగారు. కానీ ఆ ఉష్ణోగ్రతలో కూడా హీలియం అనే మూలకం పూర్తిగా గడ్డకట్టలేదు. 1908లో డచ్ పరిశోధకుడు హీక్ కమ్లరింగ్ 1S హీలియంను 42K వద్ద ద్రవంగా మార్చగలిగారు. దీనిని ఇతర పదార్థాలను చలబరచడానికి ఉపయోగించాడు. ఆ స్థితిలో ఇతర పదార్థాల తీరు విజ్ఞాన శాస్త్రంలో కొత్త శాఖ అవతరించడానికి దారితీసింది. పరమశూన్య డిగ్రీకి చేరినప్పుడు పదార్థాలకు విద్యుత్ నిరోధక శక్తి పెరుగుతుందని కెల్విన్ ఊహించారు. కమ్లరింగ్ 1S పరిశోధనలు దీనికి పూర్తిగా భిన్నమైన నిర్ధారణలకు దారితీశాయి. కొన్ని పదార్థాల్లో విద్యుత్ నిరోధం అనేదే లేకుండా పోయి అతి సూపర్ కండక్టర్లుగా మారుతున్నాయని తేలింది. కొన్ని పదార్థాలు జిగటగా ఉండే లక్షణాలను కోల్పోయాయి, కొన్ని ద్రవాలుగా మారిపోయాయి. ఈ పోకడకు కారణమేమిటో చాలా కాలం అందుబట్టలేదు. జాన్ బర్టీస్, జాన్ స్క్రేఫర్, లియన్ కోపర్ అనే ముగ్గురు అమెరికా భౌతిక శాస్త్రవేత్తలు 1950 చివరిలో ఈ ధోరణిని సిద్ధాంతీకరించారు. ఎలక్ట్రాన్లు వాటి క్వాంటం ధర్మాల ఆధారంగా జతకట్టడంతో సూపర్ కండక్టివిటీ ఏర్పడుతుందని వారు సిద్ధాంతీకరించారు. ప్రతి ఎలక్ట్రాన్ తన సహచర ఎలక్ట్రాన్ అణువులో జ్యామితీయ పద్ధతిలో తిరగడానికి సహాయపడుతుందని వారు తేల్చారు. సూపర్ కండక్టర్ల ఇతర లక్షణాలేమిటో 1911లో కమ్లరింగ్ 1S కనిపెట్టారు. కొన్ని విద్యుద్వాహక పదార్థాల ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు వాటి విద్యుత్ నిరోధం హఠాత్తుగా సున్నాకు పడిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న మూలకాల్లో పాదరసం ఒకటి. సూపర్ కండక్టర్లను వినియోగించడం అంత సులభం కాదు. ఆ పదార్థం ఉష్ణోగ్రత పరమశూన్యానికి దగ్గరగా ఉండాలి. ఈ స్థితికి రావడానికి ఆ పదార్థాలను హీలియం సహాయంతో చల్లబరచాలి. అయితే దీనికి విద్యుత్ పంపిణీ చేయడానికన్నా ఎక్కువ శక్తి అవసరమవుతుంది. 1933లో జర్మన్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రిడ్జ్ మెస్నర్ సూపర్ కండక్టింగ్ పదార్థాలు అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటాయని కనిపెట్టారు. 1986లో జోహాన్నెస్ బెడ్నాజ్ క్లార్క్, అలెగ్జాండర్ ముల్లర్లు జ్యూరిచ్ ఆక్సైడ్ కనుగొనడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. మట్టితో కలిసిన ఈ మిశ్రమ లోహం -32 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర సూపర్ కండక్టర్ గా మారుతుంది. ద్రవరూప నైట్రోజన్ వినియోగించి కూడా ఈ ఉష్ణోగ్రతకు తీసుకురావచ్చు. ఇది హీలియం విద్యుత్ వాడకం కన్నా తక్కువగా ఉంటుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతలో కొన్ని పదార్థాలు విద్యుత్ ప్రతిరోధాన్ని కోల్పోయి సూపర్ కండక్టర్లుగా మారుతూ ఉంటాయి. సూపర్ కండక్టర్ అయస్కాంత లక్షణాన్ని ఆసరాగా చేసుకుని అయస్కాంత వాయుస్తంభన ద్వారా రైళ్లు పట్టాలపై తేలుతూ పరిగెట్టేలా చేయడానికి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అది సఫలమైతే ఒరిపిడి వల్ల వేగం మందగించే సమస్య అంతరిస్తుంది. శ్రోతలు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అవధుల్లేని విద్యుత్ ప్రసారం, సూపర్ కండక్టివిటీ గురించి విన్నారు. మరికొన్ని వైజ్ఞానిక పరమైన అంశాలు తెలుసుకోబోయే ముందు మీ అందరి కోసం ఈ చక్కటి గీతం

0: skin and speciality clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
2: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
3: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
2: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
3: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక వైజ్ఞానిక పరమైన అంశం, జాతులు గుట్టు విప్పే కొత్త సాధనం, ప్రాచీన డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. లక్షలాది సంవత్సరాల క్రింద అవతరించిన జీవుల అవశేషాల నుంచి డిఎన్ఏని సేకరించడం సాధ్యం కాదు. జీవి మరణించిన తర్వాత కణాల్లోని డిఎన్ఏతో సహా అన్ని అణువులు త్వరితగతిన నశిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేల సంవత్సరాల నాటి జీవుల డిఎన్ఏలను సేకరించడం ఇప్పుడు సాధ్యమైంది. దక్షిణాఫ్రికాలో త్వగ్గా అనే కంచరగాడిద లాంటి ఒక జంతువుకు సంబంధించిన డిఎన్ఏ అవశేషాలను 1984లో సేకరించారు. ఈ జంతువు విపరీతంగా వేటకు గురైనందువల్ల అంతరించిపోయింది. రాక్షస బొల్లుల ఎముకల నుంచి సముద్ర తీర అవశేషాల్లో లభించే పసుపు, గోధుమ రంగు కల గట్టి పారదర్శక పదార్థంలో చిక్కుకున్న కీటకాల నుంచి డిఎన్ఏను సేకరించారని చెప్పుకునేవారు. మైకేల్ క్రిప్టన్ రాసిన జురాసిక్ పార్క్ నవల్లో కూడా ఇలాంటి వాదనలు బోలెడున్నాయి. అలాంటి డిఎన్ఏలను పునరుత్పత్తి చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలా సేకరించామంటున్న డిఎన్ఏ కలుషితమైంది. జీవి మరణించిన తర్వాత కణాల్లోని మాలిక్యూల్స్ త్వరితగతిన నశిస్తాయి. వీటిని అతి చల్లగా ఉండే చోటనో, వాటిలో నీరు లేకుండా చేయడం ద్వారానో భద్రపరిస్తే తప్ప అవి సజావుగా ఉండవు. ఇలాంటి ప్రక్రియలు ప్రకృతిలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేలాది సంవత్సరాల కిందటి జీవుల డిఎన్ఏలను సేకరించడం సాధ్యమైంది. మ్యూనిచ్లోని స్పాంటే పాటో నేతృత్వంలోని బృందం ఈ పద్ధతిలో డిఎన్ఏ సేకరించడంలో విజయవంతమైంది. త్వగ్గా డిఎన్ఏను సేకరించిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన అలెన్ సి విల్సన్ కు పాబో శిష్యుడు.

విల్సన్ సేకరించిన డిఎన్ఏ కంచరగాడిద డిఎన్ఏకు చాలా దగ్గరగా ఉంది. విల్సన్ నాయకత్వంలోని బృందం ఆధునిక మానవుల పుట్టుకను వివరించటానికి ఆఫ్రికన్ ఈవ్ అనే సైద్ధాంతిక ప్రతిపాదన చేసింది. వీరు ప్రపంచవ్యాప్తంగా సేకరించిన డిఎన్ఏ నమూనాలను బట్టి మానవులందరూ 200,000 ఏళ్ల కిందటి ఆఫ్రికా జాతి వారి నుంచే అవతరించారని తేలింది. ఆధునిక మానవులు ఎలా పరిణామం చెందారో తెలుసుకోవడానికి పాబో బృందం ఇప్పుడు ప్రాచీన డిఎన్ఏ మీద పరిశోధనలు చేస్తోంది. ఆస్ట్రియా, ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల దగ్గరలో మంచు మనిషి ఒట్టి డిఎన్ఏ ఇప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న మానవుల లక్షణాలతో దగ్గర పోలిక కలిగి ఉంది. ఒడ్జి డిఎన్ఏ 5,200 సంవత్సరాల క్రిందట జీవించిన వ్యక్తిది. 30,000 సంవత్సరాల క్రిందటి, 40,000 సంవత్సరాల క్రిందటి 3 నియాండర్తల్ డిఎన్ఏ నమూనాలు ఒకదానితో ఒకటి సరిపోతున్నాయి. కానీ ఆధునిక యూరప్ వాసుల డిఎన్ఏతో సరిపోలడం లేదు. దీనిని బట్టి ఆధునిక మానవుల పరిణామానికి నియాండర్తల్ మానవులకు సంబంధం లేదని తెలుస్తోంది. శ్రోతలు ఇంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో జాతులు గుట్టు విప్పే కొత్త సాధనం ప్రాచీన డిఎన్ఏ గురించి విన్నారు. మరెన్నో వైజ్ఞానిక పరమైన అంశాలతో రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారాలతో మీ హేమనాథ్.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే అవైష్ణవి. వెల్కమ్ టు అజే సంగతి. ఓకే అండి, ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులతో వచ్చేసా. మరి సంగతులు ఏంటో తెలుసుకుందామా? కాస్త లావుగా ఉండే వాళ్ళు యోగాసనాలు వేయడానికి ఉత్సాహంగా ముందుకు రారు. లావుగా ఉండడం వల్ల తమ శరీరం ఎలా కావాలంటే అలా వంగదని, ఒకవేళ కష్టపడి వేయడానికి ప్రయత్నించినా ఎదుటి వాళ్ళు తమను చూసి నవ్వుకుంటారేమోనని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకు స్ఫూర్తిగా నిలవడానికి శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వెలరి సుగున్ తన వంతుగా ప్రయత్నిస్తోంది. తాను లావుగా ఉన్నప్పటికీ 3 ఏళ్లుగా యోగా సాధన చేస్తూ అతి కష్టమైన ఆసనాల్ని కూడా సులువుగా వేస్తుంది. సుగన్ యోగాసనాల ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పెడితే 100,000 మంది వరకు వాటిని చూశారట. మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు ఇష్టపడడం మొదలు పెట్టండి. ఇది చేయడం మా వల్ల కాదు అనుకోకండి. సానుకూలంగా ఆలోచిస్తే ఎంత లావుగా ఉన్న వారైనా యోగాసనాలు వేయడం సాధ్యమే అంటోంది సగున్. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ సాంగ్ లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
0: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
1: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
0: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
1: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పెరుగుతున్న వయసు శరీరానికే కాని తన ఇష్టాలకు, అభిరుచులకు కాదని ఉత్సాహంగా నిరూపిస్తోంది 104 ఏళ్ల గ్రేస్ బెట్. చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులకే కాకుండా బంధువులకు, స్నేహితులకు స్వెటర్లు, శాలువాలు అల్లిచ్చేది. బాధ్యతలన్నీ తీరిపోయి 100 ఏళ్లు పైబడి విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులోనూ ఇంకా కుట్లు, అల్లికలను వదిలిపెట్టలేదు. పైగా తను అల్లిన వివిధ ఆకృతుల్లోని వస్త్రాలతో పట్టణంలోని పబ్లిక్ టెలిఫోన్ బూత్లు, బస్టాప్లు మరింత అందంగా కనిపించేలా చేస్తోంది. తను అల్లిన వస్తువులను గ్రేస్ ఓ స్థానిక సంస్థకు అందజేస్తోంది. ఆ సంస్థ సభ్యులు వాటితో వివిధ ప్రాంతాలను అందంగా అలంకరిస్తున్నారు. రేపు నేను లేకపోయినా ఈ చురుకానుకలు ఊరంతా ఉంటాయి. వాటిని చూసి అందరూ నన్ను గుర్తు చేసుకుంటారు. ఇంతకంటే నాకేం కావాలి అంటోంది గ్రేస్ ఆనందంగా. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీల

ഹീമോ, ഫൈബ്രോയിഡ്സ്, പി സി ബോഡി, ഓവറി ട്യൂമേഴ്സ്, ഫിറ്റ്സ്, പക്ഷവാതം, ഡയാബറ്റീസ്, തൈറോയ്ഡ്, സ്പോണ്ടിലൈറ്റിസ്, ഹെയർ ഫോൾ, മൊട്ടിമലു, സോറിയാസിസ്, ബൊല്ലി, ലിവർ, കിഡ്നി സമസ്യലു, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. హైటెక్ రెస్టారెంట్ అట, మరి దాని గురించి తెలుసుకుందామా? రెస్టారెంట్కి వెళ్తే మెనూ చూసుకుని ఏం కావాలో ఆర్డర్ చేసి అవి వచ్చేంత వరకు ఎదురు చూడాలి. తిన్న తర్వాత క్యాషియర్ దగ్గరికి వెళ్ళి బిల్లు చెల్లించి మెల్లగా బయటపడాలి. ఇందుకు పూర్తి భిన్నంగా పనిచేస్తోంది శాన్ ఫ్రాన్సిస్కోలోని కొత్తగా ప్రారంభించిన ఈట్స్ ఆ రెస్టారెంట్. దీంట్లో సిబ్బంది లేకపోయినా కావలసినవి తెప్పించుకుని చక్కగా ఆరగించవచ్చు. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన కస్టమర్లు అక్కడ అమర్చిన ఐప్యాడ్ల మీద తమకు కావాల్సిన పదార్థాలను ఆర్డర్ చేయాలి. ఆర్డర్ ప్రకారం ప్రత్యేకంగా అమర్చిన అరల్లో పదార్థాలను పెట్టేస్తారు లోపల వంటగదిలోని సిబ్బంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే మొత్తం పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఈ అనుభవం కొత్తగా కాస్త వింతగా ఉండి ఇక్కడకు వచ్చే కస్టమర్లు రోజు రోజుకు పెరగడంతో తెగ సంబరపడిపోతున్నాడు యజమాని టిమ్ యంగ్. ఓకే లిజనర్స్, మంచి విషయాన్ని అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

మంచి సాంగ్ అయితే వినేసాం కదండి. బరువు మోస్తూ పర్వతాన్ని ఆరోహించాడట. మరి ఆ సంగతి తెలుసుకుందామా? నలుగురు నడిచే దారిలోనే తానూ నడిస్తే అందరూ తన గొప్పతనం ఏముంటుంది అనుకున్నాడు రష్యా వెయిట్ లిఫ్టర్ ఆండ్రీ రోడిచెవ్. అందుకే సరికొత్తగా పర్వతారోహణ చేసి రికార్డ్ సృష్టించిన వారందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిపోయాడు. ఎలాగంటే యూరప్లోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎల్బ్రాస్ను ఆండ్రీ అందరిలా కాకుండా 75 కేజీల బరువును మోస్తూ ఎక్కాడు. జిమ్లో చేసే వ్యాయామాల్లో భాగంగానూ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బరువులు ఎత్తడం చూస్తుంటాం. ఆండ్రీ మాత్రం అందరికంటే భిన్నంగా 18,510 అడుగుల ఎత్తున్న పర్వతాన్ని భుజాల మీద 25 కేజీల బరువున్న ఇనుప కడ్డీ పెట్టుకుని దానికి అటు ఇటు 25 కేజీల బరువున్న ఇనుప బ్లేడ్లను తగ్గించుకుని ఎక్కాడు. ట్రెక్కింగ్ ని వెయిట్ లిఫ్టింగ్ ని కలగలిపి తాను అందరికంటే భిన్నమని అలా నిరూపించుకున్నాడు ఆండ్రీ. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ సాంగ్. Listen it and enjoy.

0: మంచి సాంగ్ అయితే వినేశాం కదండి, ఆఫీసులో కూడా పడుకోవచ్చట. మరి విషయం తెలుసుకుందామా? రాత్రినంతా నైట్ డ్యూటీ చేసినా అర్జెంటు పని మీద మన్నాడు కూడా ఆఫీసులోనే ఉండిపోవాల్సి వస్తే ఎవరి పరిస్థితి అయినా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఓ పక్క నీరసం, మరో ఒక పక్క నిద్ర ముంచుకొస్తూ ఉంటాయి. అప్పుడు కాసేపు కొనుక్కు తీసినా కాస్త అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అలాంటి వారి కోసం స్టూడియో ఎన్ఎల్ అనే గ్రీక్ డిజైనర్ కంపెనీ సరికొత్తగా రూపొందించినవే ఈ డెస్క్లు. అలసి సూచిన వాళ్ళు దీంట్లో పడుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మిగిలిన వాళ్ళు పడుకున్న వారికి ఏమాత్ ఇబ్బంది కలిగించకుండా ఓ పక్కగా తమ పనులు తాము చేసుకోవచ్చు. ఓకే లిజనర్స్, ఇవాళ కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం కదా. మరి ఇంకొన్ని టాపిక్స్ తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే వైష్ణవి.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1993. మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడటానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే తీర్థన్ అయితే వచ్చేసాండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్

0: 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyuna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bulli, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: After a short break, welcome back to Master Time Pass. Okay, listeners, మరి మన ఫస్ట్ లక్కీ కాల్ రైతే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: నమస్కారం మేడం.
2: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
3: శుభ గురువారం మేడం అందరికి, స్టాఫ్ అందరికి కూడా, విష్ణు రేడియో స్టాఫ్ అందరికి, డైరెక్టర్ గారికి, అధ్యక్షుడికి అందరికి నమస్కారాలు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
3: అందరు బాగున్నా మేడం. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి మేడం.
2: ఓకే అండి.
3: మేడం, ఈరోజు బాలసుబ్రహ్మణ్యం జయంతి రోజు మేడం.
2: అవునండి.
3: ఆయన 40,000 పాటలు కూడా అన్ని భాషల్లో పాడినాడు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మేడం, ఎందుకంటే ప్రతి పాట ఆయన అంత స్వరాల్లో ఇప్పుడు కానీ మనం వింటున్నామంటే ఆయన పాడిన పాటలే మేడం.
2: అవునండి.
3: చాలా మనం గుర్తుగా ఎప్పుడుకుంటాం మేడం. మనిషి 100 ఏళ్ళు బతికినా 1000 ఏళ్ళు ఉంటాయి మేడం ఆయన పాడిన పాటలు.
2: అవునండి.
3: ప్రతి మనిషి కూడా అంతే మేడం, మేలు చేసింది ఎప్పుడు మరిచిపోరు మేడం. ప్రతి మనిషి కూడా మేలు చేయాలి, మరిచిపోకుండా కూడా ఉంటారు మేడం. మేడం పక్కింటి అమ్మాయి మేడం సినిమా పేరు.
2: ఆ మూవీనండి
3: పక్కింటి టైటిల్ సాంగ్ మేడం. పక్కింటి అమ్మాయి పరువాల పాప అయిన పాట ఉంటుంది మేడం.
2: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: మా ఫ్రెండ్స్ కి మేడం, మా వింటున్న శ్రోతలందరికి, మా కుటుంబ సభ్యుల కోసం కూడా పాట మేడం, మీకోసం మేడం.
2: ఓకే అండి. మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా బాగున్నా మేడం.
0: మరి ఈ రోజు బాలు గారి పుట్టినరోజు కదండి.
1: బాలు గారి జయంతి.
0: మరి ఆయన పాడిన పాటల్లో మీకే పాట అంటే ఇష్టం?
1: నాకు వచ్చేసి శుభ సంకల్పం మేడం.
0: చెప్పండి.
1: శుభ సంకల్పం, శుభ సంకల్పం మేడం.
0: అవునండి.
1: స్మరంతి సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, లఘు రామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు, ఏకమైనామంటే ఎన్ని యాత్రలో, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమై

0: గోతాలు రామయ్య గోతాలు రఘు రామయ్య వైనాలు సీతమాండాలు.
1: చాలా బాగా పాడారండి.
0: థ్యాంక్ యూ మేడం. ఈ పాట బాలకి ఇష్టమైంది, అందరికి కూడా ఇష్టమైంది పాట, చాలా బాగుంటుంది.
1: ఓకే అండి. మరి బాలు గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కదా, ఆయన చెప్పిన ఆయన బాలు గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కదండి?
0: అవును మేడం.
1: అలాగే ఆయన చాలా సినిమాల్లో కూడా నటించారు, మరి ఏ సినిమా అంటే మీకు చాలా ఇష్టం?
0: నాకు ఏ సినిమా అంటే పవిత్ర బంధం మేడం. పవిత్ర బంధం కానీ, గొప్పింటెను కానీ, ప్రేమికుడు కానీ.
1: ఆ మూవీ
0: ప్రేమికుడు మేడం?
1: అవునండి, ప్రేమికుడు.
0: దాంట్లో కూడా తన నటన చాలా బాగుంటుంది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే ఆ పాట మేడం, ఆ పాట కూడా బాగుంటుంది.
1: అవునండి,
0: అన్ని చాలా సినిమా నటించి అన్ని సినిమాలు కూడా బాగుంటాయి.
1: అవునండి, చాలా బాగుంటాయి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: అదే మేడం, ఇందాక చెప్పిన కదా శుభ సంకల్ప పాట, అదే పాట నేను అడిగిన పాట.
1: ఓకే,
0: సంబంధాలు రామాయ గోత్రాల పాట.
1: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందన్పేట మండలం చీర్చివాల గ్రామం జమ్మూది వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు బాలుగారి జయంతి కదండి.
1: బాలుగారి జయంతి శుభాకాంక్షలు మేడం.
0: తప్పకుండా అండి. మరి ఆయన పాడిన పాటల్లో మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం?
1: ఓ అమ్మా, ఆయన పాడిన పాటలు కోటి పాటలు. ఏ పాట అని అన్ని పాటలు అనిపించాలి మేడం.
0: మరి మీ జీవితానికి దగ్గరగా అనిపించే ఏ పాటైనా ఉందా అండి?
1: నోములు మనసే జతగా పాడిందిలే అనే పాటల్లో ఓ పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి.
1: నోము చిత్రంలో మనసే జతగా పాడి.
0: తప్పకుండా అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి,
1: మీరు మాట్లాడుతూ
0: హలో అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: కాదర్ భాషర్ మేడం.
0: కాదర్ భాషర్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం, అందరూ బాగున్నాం, దేవుడి దయ వల్ల. మీరు బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
2: ఏంటి మేడం ఇవాళ సబ్జెక్ట్?
0: మరి ఈరోజు బాలు గారి జయంతి అండి.
2: అవును మేడం.
0: ఆయన చాలా పాటలు పాడారు, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే చాలా సినిమాలు కూడా చేశారు కదా. మీకు ఆయన పాడిన పాటల్లో ఏ పాట అంటే బాగా ఇష్టం?
2: ఆయన పాటలు అన్ని ఇష్టం మేడం నాకు.
0: అన్ని పాటలు ఇష్టమా అండి?
2: అన్ని వింటాం. ఇప్పుడైతే ఒక ట్రాజెడీ సాంగ్ చెప్తాను మేడం.
0: చెప్పండి.
2: మహారాజులు
0: ఆ మూవీ.

0: శోభన్ బాబు గారికి సుహాసిని చనిపోయిన తర్వాత ఒక సాంగ్ పాడారు మేడం ఆయన, అద్భుతమైన సాంగ్ అది.
1: ఆ పాట అంటే మీకు బాగా ఇష్టమా అండి?
0: ఎన్ని సార్లు వింటాను మేడం. ఓహో రమణి
1: పాటను పాడగలరా అండి మీరు?
0: అదే మేడం, తెలివో తెలివో ఓహో రమణి సహా బ్రహ్మచారిని.
1: అవునా అండి?
0: ఆ పాట చాలా బాగుంటుంది మేడం, కానీ ఆ సినిమాలో ఆ పాట అందరికి పెద్ద గుర్తుండదు. హైలైట్ సాంగ్ మేడం అది.
1: అవునా అండి, మీకు అంత ఇష్టం ఆ పాట అంటే?
0: అంత ఇష్టం అండి మేడం, అది కన్ఫామ్. ఎంతో బాగుంటది రచన గాని, ఆ సంగీతం, ఆ పాటలు, భావాలు, మాటలు ఎన్ని బాగుంటాయి తెలుసా పదాలు.
1: అవునండి.
0: నా హృదయంలో సమదీప్తే ఆశ్రమమై అని ఉంది.
1: అవునండి. మరి ఆయన నటించిన సినిమాలో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం?
0: ఎవరు నటించింది మేడం?
1: బాలు గారు చాలా సినిమాల్లో నటించారు కదండి.
0: అన్ని ఇష్టం మేడం. ఒకటి లక్ష్మీ గారితో నటించారు చూడండి, ఒకటి లక్ష్మితో నటించారు.
1: మిథునమా అండి?
0: అది ఎంత బాగుంటుందంటే మేడం, అసలు రియల్ గా మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటాయి మా నటన గాని మాటలు గాని.
1: అవునండి,
0: చాలా బాగుంటది మేడం అది. అసలు జనరల్ గా మా ముందు చేసినట్టే ఉంటది, అది యాక్టింగ్ లాగా అనిపిదు అసలు.
1: మరి బాలు గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు?
0: అద్భుతమైన గాయకుడు మేడం ఆయన. ఆయనకి ఆయన ఎన్నో పాడాడు, ఇమిక్రీ పాటలు పాడారు, ట్యాజిడీ పాడారు. మన నాగేశ్వరరావు గారిని అసలు ఘంటసాల లేనట్టుగా ఆ కొరతను తీర్చారు మేడం చివరిలో అతను.
1: అవునండి,
0: నాగేశ్వరరావుకి ఘంటసాల చనిపోయిన తర్వాత ఏఎన్ఆర్ గారు చాలా బాధపడ్డారు, అయినా ఆ కొరతను తీర్చారు మేడం ఆయన బాలసుబ్రహ్మణ్యం. ఇంకా పల్లెదు అన్నట్టుగా ఆ గాయకుడే చాలు అన్నట్టుగా పాడారు మేడం.
1: అవునా అండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ఏ మేడం,
1: ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: అదే మహారాజులు చెప్పాను కదా.
1: ఏ సాంగ్ అండి మహారాజులు?
0: తెలివో తెలివినివో ఓహో రమణి.
1: తప్పకుండా అండి, మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనేట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడండి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తారు మాట్లాడుతున్నారమ్మా. తీర్థ గారు తిట్టుదల్లి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నానండి.
1: కానీ ఎండలుగా మాత్రం చాలా బాధపడుతున్నారు. అది మాత్రం నిజవాదం అంశం తట్టుకోలేకపోతున్నాయి ఎండలో.
0: అవునండి, భీమవరం కూడా చాలా ఎండగానే ఉంది.
1: 4వ తారీఖు మరి బాలుగారి జయంతి రోజున ఎప్పుడు నైరుతి ఋతుపవనాలు తాగుతాయి మరి, కానీ ఇంకా తాగలేదు, వానలు రాలేదు మనకి.
0: కానీ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడుతున్నాయంటండి.
1: పడుతున్నాయండి. అది మాత్రం వాస్తవం అండి, మనకి ఇంకా రాలేదంటున్నానండి.
0: అవునండి,
1: మనకు కూడా బాలుగారి దేవుడు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలుగారు దేవుడే కలిసిపోయారు కాబట్టి ఆయనే దేవుడే మనకి.
0: తప్పకుండా అండి.
1: బాలుగారు అంటే మాటలు ఏంటంటే అమ్మా, ఆయన 40,000 సుమారు పాటలు పాడారు, అనేక భాషల్లో పాడారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గాత్రధారణ చేశారు. తన గురువు గారి పేరుని ఎస్పి కోదండపాణి గారు వారికి అవకాశం ఇచ్చిన వారిలో నిర్మాత పద్మనాభం గారు, సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు. కాబట్టి ఎస్పి కోదండపాణి పిలుపు తెలుసుకుంటే చెప్పేసి వారి స్టూడియో పేరు పెట్టుకున్నారు.
0: అవునా అండి?
1: పాట అంటే వారికి చాలా ఇష్టం కాబట్టి కూతురు పేరు పల్లవి అని, కొడుకు పేరు శరణ్ అని పెట్టుకున్నారు.
0: అవునండి.
1: హలో.
0: అవునండి.
1: తర్వాత ఏమో మంచి మంచి సినిమాలు తీశారు, అద్భుతమైన నటన కనపరిచారు. మన శుభ సంకల్పం సినిమా ఎంత ఎక్సలెంట్ సినిమా అండి అది.
0: చెప్పండి.
1: శుభ సంకల్పం సినిమా ఎంత బాగుంటుంది?
0: చాలా బాగుంటుందండి.
1: ఆయన నిర్మాత అండి ఆ సినిమాకి.
0: అవునా అండి?
1: నిర్మాత ఏమో బాలు గారు, దానికి డైరెక్టర్ ఏమో విశ్వనాథ్ గారు, వాళ్ళ అన్నయ్య గారు అండి.
0: అవునా అండి?
1: కే విశ్వనాథ్ గారు డైరెక్షన్, బాలు గారు ఏమో నిర్మాత అండి ఆ సినిమాకి. ఎస్పి కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్ అని ఉంటుంది ఆ సినిమాకి మాట.
0: అవునండి.
1: కమల్ హాసన్ గారికి ప్రతి సినిమాకి వారే గాత్రధారణ చేస్తారు, పాటలు పాడే కాకుండా మాటలు కూడా వారేనండి.
0: అవునండి. మరి
1: కమల్ హాసన్ గారి ఆయన తమిళం కదా, ఆయన తెలుగు పూర్తిగా రాదు. బాలు గారే ఆయనకి గాత్రధారణ చేస్తారండి, డబ్బింగ్ చేస్తారు.
0: అవునండి.
1: అదే విధంగా బాలు గారి పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. మీకు ఏ పాట ఇష్టం అని అడిగారు కదా.
0: అవునండి.
1: నాకు శంకరాభరణం సినిమాలో

0: దొరకున ఇటువంటి సేవ ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి.
1: తప్పకుండా అండి. మరి ఆయన చెప్పండి, ఆయన నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం?
0: వాడు నటించిన సినిమాలో నాకు ఇష్టమైన సినిమా చెప్పమంటే, నాకు ప్రేమికుడు సినిమాలో ఎల్ఐసి ఏజెంట్ గా ప్రభుదేవ గారు తండ్రిగా నటించిన సినిమాలో ఆయన నటన అంటే చాలా ఇష్టం అండి. సరదాగా ఉంటుంది.
1: అవునండి.
0: తర్వాత పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ గారు తండ్రి విశ్వనాథ్ గారి పాత్రలో, ఆయన పేరు విశ్వనాథ్, క్యారెక్టర్ పేరు విశ్వనాథ్ పాత్రలో సౌందర్య గారు నాకు అర్థం చేసుకున్న మామయ్యగా కొడుకు బుద్ధిజా నా కొడుకు నేను బుద్ధి చెప్పలేకపోతారమ్మా అని చెప్పి కోడల దగ్గర ఆయన అన్న మాటలు చాలా ఆశ్చర్యస్తాయి, పులకరిస్తాయి అండి మాటలు.
1: అవునండి.
0: వెంకటేష్ గారు అమెరికాలో చదివి మోడల్ గా తయారై వస్తారు. తెలుగు సాంప్రదాయం భారత సాంప్రదాయం వారికి తెలియదు. ఒక సంవత్సరం మాత్రం పెళ్లి చేసుకుంటారు, ఇలాగే అలాగని మాట్లాడతారు. అతగా నా కొడుకునే బుద్ధి చెప్పుకోలేకపోతారమ్మా అసమర్థుంటమ్మా నేను అలా కోడలతో అంటారండి సౌందర్య గారితో.
1: అవునండి.
0: ఇలాంటి పాత్రలు ఎన్నో చేశారు వారు. అమ్మా నా 1 గంట నుంచి 2 గంట పెట్టినారు వరకు మన విజయ బంగారు తల్లి చేసినటువంటి బాలయ్య గారి ప్రశంసలో చాలా బాగుంది. అందులో తెలియపరిచినట్టే వారి మొదటి సినిమా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అండి.
1: అవునండి.
0: సంగీత దర్శకుడుగా ఆయన మొదటి సినిమా దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించినటువంటి కన్యాకుమారి సినిమా అండి. వారు తొలిసారిగా మ్యూజిక్ చేసిన పాట ఇది తొలి పాట నా చెల్లి పాట, ఆ పాట మొట్టమొదటిసారిగా ట్యూన్ చేశారు వారు.
1: అవునండి.
0: బాలయ్య గారి దగ్గర ఇంకా ఆయన గురించి చెప్పాలంటే షో అంతా నేనే మాడేస్తానేమో అని భయమేస్తుంది. హలో.
1: అవునండి, పర్వాలేదు. మరి ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: నేను ఏ సాంగ్ వింటానంటే నాకు మా అక్కయ్య గారికి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులకి నా ఫ్రెండ్స్ కి అందరికి ఇష్టమైన పాట శంకరాభరణం సినిమాలో నేను ఇందాక అన్న పాటేనండి. శంకరాభరణం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట. గీతశ్రీ వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం కేవి మహాదేవన్.
1: తప్పకుండా అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎదుగంటి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నారు మేడం.
0: మరి ఈరోజు బాలు గారి జయంతి కదండి?
1: అవునండి, మహాన్ భావుడు ఆయన జయంతిని పురస్కరించుకొని ఎంత చెప్పినా పనివి తీరదు తరగదు అండి. ఆయన పాడిన పాటలు కోటానుకోట్లు, అంటే కోటానుకోట్లు కాదు, వేల సంఖ్యలో ఉన్నాయండి. లెక్క పెట్టలేదండి, లెక్కకు మిక్కుటమైనటువంటి పాటలు పాడాడు. అద్భుతమైన గాత్రం, ఆయన నవ్వుతూ ఉన్న భవిష్యత్ అన్నట్టు ఆయన చుక్కల్లో ఒక తారలాగా ఎలిగిపోయాడండి బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే ఆయన గురించి నేను, నాకు అన్నమయ్య సినిమాలో ఒక పాట కావాలండి, దొరకు అన్నమయ్య సినిమాలో అంతర్యామి అలసితి సులసితి అనే పాట. తర్వాత వారిని గురించి రెండు ముక్కలు మాటలు చెప్తాను.
0: తప్పకుండా అండి.
1: గాన గంధర్వుడు ఎలుకులు చిందించే ధృవతారై గగనానికేగిన ప్రతి నిత్య స్వరూపుడే, స్వరమధురిమల ప్రతి మనసును రంజింపజేసే పాటల ప్రవరాక్యుడు, స్వరార్చనలో ప్రతిరోజు ఎనలేని వారి స్ఫూర్తి స్మృతి పాదాల పాదాలకు సుమాంజలీలు చెప్పినా ఏమిచ్చి మనము ఆయన రుణం తీర్చుకోలేము. కొందరు కారణ జన్మలు అలాగనే పుడతారండి, వారి జన్మ సార్థకం చేసుకోవటానికి ఈ భూమి మీదకి వస్తారనేది నా ప్రగాఢ వాంఛ. ఆయనకి మనస్ఫూర్తిగా ఘన నివాళులు నివాళులు జయంతి వేడుకలు జరుపుకుంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి.
0: చాలా బాగా చెప్పారండి
1: మేడం.
0: మరి ఆయన నటించిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం?
1: నాకు బాగా ఇష్టమైంది అన్నమయ్య సినిమా, బాగా ఇష్టం అండి. ఎందుకంటే భక్తి రసమైనటువంటి చిత్రంలో ఆయన పాడిన పాటలు బాగున్నాయి. ఆయన నటించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఆ మిథునం అయితే చాలా, ఇక మనసు తతుక్కుపోయింది. మిథునం సినిమాలో నాకు చాలా ఇదండి, అందరూ చూసి నేర్చుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కన్న పిల్లలు అలా చూసి నేర్చుకోవాలి. మిథునం చాలా, నాకు ఆయన నటించిన సినిమాల్లో మిథునం చాలా అద్భుతమైన సినిమా.
0: అవునండి, ఆయన కొంతమందికి

0: దర్శకులు కూడా.
1: అవును, చాలా మార్గదర్శకులు అండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆయన మార్గదర్శకుడే.
0: అవునండి,
1: ఆయన్ని చూసి నేర్చుకోవాలి. భాష పరిజ్ఞానం కూడా ఆయన మాటల మధురిమా అట్లుంటదండి. వాక్చాతుర్యం ఆయన చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ గౌరవింపులో చాలా సంస్కారం ఉండదండి. చిన్నలు కానీ పెద్దలు కానీ చాలా సంస్కారంగా గౌరవించేవాడు. ఆయన గురించి ఇక చెప్పాలంటే చాలా మాటలు తెలిపేవాడు.
0: అవునండి
1: మేడం.
0: మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనేట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.

0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగారి నుంచి పాలెంపల్లెలో మాట్లాడుతున్నా మేడం.
0: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
1: నేను సూపర్ గా ఉన్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఈరోజు మేడం మన స్వర్గీయ గాన గంధర్వుడు పండిత ఆరాధ్యుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తాను.

0: ఏ పాటంటే బాగా ఇష్టం?
1: ఆయన దాదాపు 40,000 పాటలు పాడాడు మేడం. ఆయన
0: అవునా?
1: ప్రతి పాట ఇట్టే ఆయన పాడిన పాటలు. అందులో ఏ సింగర్ కూడా ఏదో అంత నసనసగానో ముక్కుతో మాట్లాడినట్టు ఉంటది. ఈయనది మాట పాట గాని మాట గాని స్పష్టంగా ఉంటది మేడం.
0: అవునండి.
1: అలా ఆయన ఫేమస్. ఆయన 40,000 ఫైనాన్షియల్ పాటలు వేశాడు కాబట్టి ప్రతి పాట ఇట్టే.
0: అవునండి.
1: ఒకటని చెప్పలేము.
0: అంటే మీరు ఎప్పుడు వింటున్న పాట ఆయనది?
1: ఆయన పాట, ఆయన గొంతు స్పష్టంగా మనం కనుక్కోగలిగిన పాట వచ్చేసి మేడం ఓ పాప లాలి మూవీ నుంచి మాటే రాని చిన్నదాని కళ్ళలోనే ఊసులు అనే పాట మేడం.
0: అవునండి, నాకు కూడా పాట అంటే చాలా ఇష్టం.
1: గొంతు కూడా స్పష్టంగా తెలుస్తుంది మేడం. మిగతా పాటలలో ఏఎన్ఆర్ పాడినాడనో ఎన్టీఆర్ పాడినాడో చిరంజీవి పాడినాడో వాయిస్ కొద్దిగా మార్చి పాడతారు.
0: అవునండి.
1: ఆ పాట మాత్రం ఎస్పి బాలు గారి గొంతులో ఉన్నట్టే ఉంటది మేడం.
0: అవునండి. మరి ఆయన చాలా సినిమాల్లో నటించారు కదా, మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం?
1: ఆయన నటించిన సినిమాలలో ఆయన క్యారెక్టర్ బాగా, ప్రేమికుడు ఒకటి, పవిత్ర బంధం ఒకటి మేడం. ఆ రెండు సినిమాల్లో మాత్రం ఆయన చాలా బాగా యాక్షన్ చేశాడు. ఒక తండ్రిగా మంచి సౌందర్య గారికి సపోర్ట్గా, మామగారుగా పవిత్ర బంధంలో, ప్రేమికుల్లో కొడుక్కి సపోర్ట్గా మంచి భరతనాట్యం చేస్తూ కూడా పాట ఉంది.
0: అవునండి.
1: అలా ఆయన ఆ రెండు సినిమాల్లో యాక్షన్ సూపర్ మేడం.
0: అవునండి. ఓకే అండి, మీరు కొరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనేట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక ప్రత్యేక శుభ సాయంత్రం అమ్మ తీర్థ.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. తీర్థతో మాట్లాడి చాలా రోజులైపోయింది. మరి ఈవేళ అందుకనే ప్రత్యేక శుభ సాయంత్రం తీర్థ అన్నానమ్మా నీకు.
0: అవునండి.
1: అలాగేనమ్మా, చాలా సంతోషం. నాకు కూడా శుభ సాయంత్రం అంటున్నా అంతే కదమ్మా.
0: అవునండి.
1: నీ శుభ సాయంత్రాన్ని స్వీకరించారమ్మా తీర్థ.
0: చెప్పండి.
1: అప్పుడెప్పుడు నువ్వు తీర్థం అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు గుర్తుంటది కదా, ఆ పేరే నా పేరు అన్నా నువ్వు. శ్వాస విన్నాను నేను, అందుకనే నేను స్వీకరించానమ్మా తీర్థ.
0: థాంక్స్ అండి.
1: అలాగేనమ్మా. మరి నిజంగా కార్యక్రమం పూర్తిగా వింటున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మహాగాయకులు, అటువంటి గాయకులు అంత త్వరగా ఏమి వస్తుంటారు. చాలా చక్కగా గానం ఎవరికి ఎలా కావాలంటే అలాగే పాడుతుంది వారమ్మా మన బాలసుబ్రహ్మణ్యం గారు.
0: అవునండి.
1: ఏ నటులకు పాడితే ఆ నటులకు పాడినట్లుగా ఉండేది మనకి.
0: అవునండి.
1: అది కాకుండా తీర్థ, ఈ పాశ్చాత్య ఇలాంటి కార్యక్రమాలు కొన్ని టీవీలో కార్యక్రమ నిర్వహణ చేసేవారు కదా ఆయన.
0: అవునండి.
1: మరి అందులో పాత పాటల గురించి వివరాలు గట్టి చెప్తుంటే ఇంకసలం మేము ఎంత ఆనందపడిపోయి వాళ్ళు. ఎవరో చెప్పలేని విషయాలు, కొత్త విషయాలు ఎన్నో చెప్తుండేవారమ్మా. పాటకు సంబంధించిన వెనుక విషయాలు ఉంటాయి కదా, తెర వెనుక విషయాలు.
0: అవునండి.
1: నిజంగా చాలా ఆనందపడ్డాం. నిజంగా ఆయన అప్పట్లో అలా జరగడం చాలా బాధ కలిగింది. ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండి ఇంక ఎన్నో పాటలు పాడి అలరిస్తారనుకునే సమయంలో అలా జరిగిందమ్మా అప్పుడు.
0: అవునండి.
1: మరి అటువంటి గాయకులు ఇప్పుడు అలాగా ఇలకాలం మన మనసులో అలాగే ఉండిపోతారమ్మా. మరి మరి ముఖ్యంగా ఇప్పుడు నేను కోరబోయే పాట నాకు చాలా ఇష్టమైన పాట. నేను నిన్న సారం కోరిన పాట, మా మిత్రులు బండారు తిమ్మతులు గుప్తా గారు ఏంటి, జగన్నాథరావు మాస్టర్ ఏంటి, మణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, పిన్ని బాబాయ్ గారు, ఆర్ఎంపి డాక్టర్ గారు ఉన్నారు కదమ్మా వారి బీమారాన్ని. ఇలాగా ప్రతి ఒక్కరికి శాసిరావు గారికి, అలాగే మా తీర్థ కూడా వింటుంది మీ పూట. సరదాగా చెప్తున్నారమ్మా, నీకు కూడా ఈ పాట వినాలని కోరుకుంటున్నాను. ఆ పాట ఏంటంటే అమ్మ తీర్థ
0: చెప్పండి,
1: ముక్తయిలువ చిత్రం పేరు ముక్తయిలువ.
0: ఆ మూవీ నుండి.
1: ఏ గీత గీసినా నీరపమే, సంగీతం సాహిత్యం గానం మొత్తం అన్ని కూడా బాగుంటాయి అమ్మా, అందుకని అడుగుతున్నాను. మరి సెలవు తీసుకుంటానమ్మా తీర్థ.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కొరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి మన లైవ్ అయితే ఎండ్ అయ్యే టైం వచ్చేసిందండి. ఈరోజు మన బాలు గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి మళ్ళీ ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే తీర్థ.

0: Vishnu FM 90.4.
1: Hi listeners, good evening. Welcome to Career Choice. Listeners, ఏడాది టెక్ ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులపై ల్యాప్స్ ప్రభావం పడుతుండగా, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో కంపెనీలు కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. 2026లో ఇప్పటికీ 100,000కు పైగా టెక్ ఉద్యోగాలు కోతకు గురైనట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో AI ఆధారిత జాబ్ రోల్స్ కు భారీ డిమాండ్ పెరుగుతోందని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి దీంతో ఉద్యోగార్థుల్లో ఏ రంగంలో కెరీర్ నిర్మించుకుంటే భవిష్యత్ భద్రంగా ఉంటుంది, ఏ స్కిల్స్ నేర్చుకుంటే అవకాశాలు పెరుగుతాయి అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాట్ జాబ్ ప్రొఫైల్స్ గా నిలుస్తున్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, కెరీర్ అవకాశాలపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి ఉద్యోగ మార్కెట్ లో కేవలం డిగ్రీ ఒక్కటే సరిపోదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న వారికి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా AI టూల్స్ వినియోగం, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా హ్యాండ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులను సంస్థలు ఎంపిక చేస్తున్నాయి. ఒకవైపు లేఆఫ్స్, మరోవైపు హైరింగ్ ను పరిశీలిస్తే AI ఇంటిగ్రేషన్ దీనికి ముఖ్య కారణం చెప్పచ్చు. ప్రతి విభాగంలోనూ AI ఆధారిత కార్యకలాపాలు వేగం అందుకున్నాయి. మరి దీంతో ఆయా విభాగాల్లోని AI టెక్నాలజీని వినియోగిస్తూ పనిచేసే వారి కోసం సంస్థలు కూడా అన్వేషిస్తున్నాయి. ఇక AI ఇంజనీర్స్ అండ్ స్పెషలిస్ట్ విషయానికొస్తే, ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో AI ఇంజనీర్స్ అండ్ స్పెషలిస్ట్ జాబ్ ప్రొఫైల్ ముందంజలో ఉంది. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధ వినియోగం పెరుగుతూ ఉండటంతో కంపెనీలు భారీగా AI నిపుణులను నియమిస్తున్నాయి. ముఖ్యంగా జనరేటివ్ AI, ఆటోమేషన్, స్మార్ట్ చాట్ బాట్స్, డేటా ఆధారిత సేవలపై సంస్థలు దృష్టి సారించడం వల్ల ఈ జాబ్ రోల్స్ కు డిమాండ్ మరింత పెరిగింది. ఈ విభాగంలో AI ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, AI రీసెర్చ్ స్పెషలిస్ట్, ML ఆపరేషన్స్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ AI టూల్స్, ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోర్, స్మార్ట్ అప్లికేషన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ జాబ్ రోల్స్ కు ఎంపికయ్యేందుకు పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాంప్ట్ డిజైనింగ్ వంటి స్కిల్స్ తప్పనిసరి. ఫ్రెషర్స్ కు సైతం మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అనుభవం, నైపుణ్యాలను బట్టి ప్రారంభ వార్షిక వేతనం 8,00,000కు పైగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక డిజిటల్ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో వెబ్ అప్లికేషన్స్, మొబైల్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ సైట్స్, AI ఆధారిత పోర్టల్స్ అభివృద్ధికి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. మరి ప్రస్తుతం సంస్థలు కేవలం కోడింగ్ తెలిసిన వారిని కాకుండా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ వరకు పూర్తి అప్లికేషన్ రూపొందించగల నిపుణులను ఎక్కువగా నియమించుకుంటున్నాయి. దీంతో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అత్యంత హాట్ కెరీర్ ఆప్షన్ గా మారింది. ఈ విభాగంలో ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వీరు వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్స్ రూపకల్పన, డేటాబేస్ నిర్వహణ, AI టూల్స్ ఇంటిగ్రేషన్, యూజర్ అనుభవం మెరుగుదల వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ రంగంలో కెరీర్

కోసం HTML, CSS, JavaScript, React, Node.js, Python, Java, డేటాబేస్ మేనేజ్మెంట్, క్లౌడ్ టెక్నాలజీస్ పై నైపుణ్యం అవసరం. ప్రస్తుతం AI కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతున్నందున ప్రోగ్రామింగ్ తో పాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకతకు ప్రాధాన్యం లభిస్తోంది. ఇక స్టార్టప్ల నుంచి అంతర్జాతీయ టెక్ సంస్థల వరకు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కు అవకాశాలు అనేవి పెరుగుతున్నాయి. ఇక డేటా స్పెషలిస్ట్ అండ్ అనలిస్ట్ విషయానికొస్తే, నేటి డిజిటల్ యుగంలో డేటా సంస్థల విజయానికి ప్రధాన బలంగా మారింది. వినియోగదారుల అభిరుచులు తెలుసుకోవడం నుండి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం వరకు ప్రతి విభాగంలో డేటా కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో డేటా స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్లకు దేశ విదేశాల్లో భారీ డిమాండ్ అనేది ఏర్పడుతోంది. ప్రస్తుతం టెక్, బ్యాంకింగ్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో డేటా ఆధారిత ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, డేటా ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరి ప్రధాన బాధ్యతలు డేటాను విశ్లేషించడం, భవిష్యత్ ట్రెండ్స్ ను అంచనా వేయడం, సంస్థల వ్యూహాలకు అవసరమైన సమాచారం అందించడం. ప్రస్తుతం అనేక సంస్థలు AI ఆధారిత డేటా అనాలిసిస్ విధానాలను అమలు చేస్తూ ఉండటంతో డేటా రంగంలో AI స్కిల్స్ కు కూడా ప్రాధాన్యం పెరిగింది. ఈ జాబ్స్ రోల్స్ లో రాణించాలంటే పైథాన్, ఎన్క్యూఎల్, పవర్ బిఐ, టెబ్ల్యూ, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, AI టూల్స్ పై అవగాహన అనేది అవసరం. ముఖ్యంగా డొమైన్ నాలెడ్జ్ తో పాటు AI స్కిల్స్ ను కలిపి నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. ఇక క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ విషయానికొస్తే, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తూ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ టెక్నాలజీ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం చిన్న స్టార్టప్ల నుంచి భారీ అంతర్జాతీయ సంస్థల వరకు దాదాపు అన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వంటి ప్లాట్ఫామ్స్ పై తమ డేటా అప్లికేషన్స్, ఆన్లైన్ సేవలను నిర్వహిస్తున్నాయి. దీంతో క్లౌడ్ ఇంజనీర్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కు జాబ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఈ విభాగంలో క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, డెవోప్స్ ఇంజనీర్, సైట్ రియబిలిటీ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, డేటా భద్రత, ఆటోమేషన్, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ పనితీరు మెరుగుదల వంటివి వీరి ప్రధాన బాధ్యతలు. ప్రస్తుతం AI సేవలు, డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ విస్తరణతో క్లౌడ్ నిపుణుల అవసరం మరింత పెరుగుతోంది. మరి రంగంలో కెరీర్ నిర్మించుకోవాలంటే AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, లినక్స్, డాకర్, కుబర్నెట్స్, డెన్వోప్స్ టూల్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై పట్టు అనేది అవసరం. క్లౌడ్ సర్టిఫికేషన్స్ పొందిన అభ్యర్థులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలు, AI ఆధారిత కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మరెందుకంటే ప్రస్తుతం అన్ని రంగాల్లో సైబర్ దాడుల ముప్పు పెరుగుతోంది. దీంతో బ్యాంకింగ్, ఐటీ, హెల్త్ కేర్, ఈ కామర్స్, ప్రభుత్వ సంస్థలతో సహా దాదాపు అన్ని నెట్వర్క్స్, డేటా, డిజిటల్ వ్యవస్థలను రక్షించే సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, సెక్యూరిటీ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సైబర్ దాడులను గుర్తించడం, డేటా భద్రతను కాపాడటం, సెక్యూరిటీ సిస్టమ్స్ ను పర్యవేక్షించడం, హ్యాకింగ్ ముప్పును ముందుగానే అంచనా వేయడం వంటివి వీరి ప్రధాన బాధ్యతలు. ఇక స్కిల్స్ ను పెంచుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా AI, ML కు సంబంధించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టూల్స్ వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఆన్లైన్ లెర్నింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. మరి అదేవిధంగా డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విషయంలోనూ యుడెమీ, ఒరాకిల్, IBM వంటి సంస్థలు ఆన్లైన్ లెర్నింగ్ టూల్స్ ను అందిస్తున్నాయి. లిజినెస్ మరింత వరకు మనం కెరీర్ చాయిస్ కార్యక్రమంలో హాట్ జాబ్ ప్రొఫైల్స్ గా నిలుస్తున్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, కెరీర్ అవకాశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
4: నల్లని గింజలు, చల్లని గుణాలు,
3: నీటిలో నానితే ముత్యాల హారాలు.
4: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే.
3: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్.
4: సబ్జా నీళ్లు, చల్లని బాటలు.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. లిసనర్స్, మరి ఈనాటి కెరియర్ చాయిస్ కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ HCL రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలు సీనియర్

మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 70. పోస్టుల వివరాలు సీనియర్ మేనేజర్ 16, మేనేజర్ 16, డిప్యూటీ మేనేజర్ 38. ఇక అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వేతనం వచ్చేసి నెలకు 50,000 నుండి 2,00,000 వరకు. బేసిక్ పే అంటే గ్రేడ్ని బట్టి నెలకు 93,400 రూపాయల నుండి 130,760 రూపాయల వరకు. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ జూన్ 5, 2026. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 25, 2026. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 299 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఆసక్తి గలవారు జూన్ 6 తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలి. మొత్తం పోస్టులు 299. ప్రిన్సిపల్ 16, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పిజిటీలు 98, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్జీలు 133, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పిఎటీలు 52. ఇక అర్హత విషయానికి వస్తే, మరి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఈటీ పోస్టులకు యూజీ డిపిఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ అర్హతలు అవసరం. అదనంగా ఏపీ టెట్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. ఇక వేతనాల విషయానికి వస్తే, ప్రిన్సిపల్ పోస్టులకు నెలకు 34,138 రూపాయలు, పీజీటీ, సీఆర్టీ, పీఈటీ పోస్టులకు నెలకు 26,759 చొప్పున వేతనం లభిస్తుంది. ఇక ఎంపిక విషయానికి వస్తే, రాత పరీక్ష అనేది ఉండదు. అభ్యర్థులు అకాడమిక్ ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్కులకు వెయిటేజ్ ఇచ్చి 100 మార్కులకు మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ధృవపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఇక దరఖాస్తు విధానం విషయానికి వస్తే, అర్హులైన మహిళా అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన విద్యార్హత ధృవపత్రాలు, టెట్ అర్హత పత్రాలు, ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి దరఖాస్తు ప్రారంభ తేదీ మే 27, 2026. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 5, 2026. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ లాజికల్ మ్యూజియం రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 12. పోస్టుల వివరాలు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4, జూనియర్ స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ అసిస్టెంట్ 3, టెక్నీషియన్ 3, ఆర్టిస్ట్ 1. ఇక అర్హత విషయానికి వస్తే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10వ తరగతి లేదా డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు జూన్ 15, 2026 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. వేతనం నెలకు 35,270 రూపాయల నుండి 61,240 రూపాయల వరకు ఉంటుంది. ఇక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం అనేది ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 15, 2026. ఇకరని మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఒప్పంద ప్రాతిపదికన కోల్కతా డాక్ సిస్టమ్ హల్దియా డాక్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 26. క్రీడల వారీగా ఖాళీలు హాకీ 5, ఫుట్బాల్ 5, బాస్కెట్బాల్ 3, వాలీబాల్ 3, క్రికెట్ 5, టేబుల్ టెన్నిస్ 2, బ్యాడ్మింటన్ 3. అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. మార్చి 31, 2026 నాటికి ముగిసిన మునుపటి కాలంలో కనీసం ఒక్కసారైనా సంబంధిత క్రీడలు జాతీయ స్థాయిలో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించుండాలి. వయసు 18 నుండి 26 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు 50,000. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ సెక్రటరీ 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతా 700001 అనే చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15, 2026. లిసనర్స్ మరింత వరకు కెరీర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు

0: రకాల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్రా, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం పెద్ది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట్ సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. మరి సందర్భంగా చిత్ర దర్శకుడు బుచ్చబాబు సానా మాట్లాడుతూ, విజయనగరం నేపథ్యంలో సాగే ఫిక్షనల్ స్టోరీ పెద్ది. ఆగతాయిగా క్రికెట్ ఆడే పెద్ది జర్నీ సీరియస్ గా ఎలా మారుతుంది అనేది సినిమాలో చూడాలి. ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో స్పోర్ట్స్ ప్రస్తావనే కాదు, మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. పెద్ద కోసం చరణ్ గారు అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఇక ఆడియన్స్ స్క్రీన్ పై చరణ్ గారిని కాదు, ఎక్కువగా పెద్దనే చూస్తారు. మరి సినిమాను ఇప్పటి వరకు చూసిన వారంతా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని చెప్పారు. మా గురు సుకుమార్ గారు చూసి సెకండ్ హాఫ్ తన ఫేవరెట్ అన్నారు. ఇక నేను ఫైనల్ కాఫీ అయితే చూసుకున్నా, మంచి సినిమా తీశాను అనే ఫీలింగ్ కలిగింది. వార్తల్లో ఉన్నట్లు పెద్ది కథను ఎన్టీఆర్ గారికి చెప్పలేదు, మరి ఆయన కోసం రాసిన కథ వేరు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి నిర్మాత సతీష్ గారికి నేను తెలుసు. ఆయన సపోర్ట్ తోనే పెద్దిని గ్రాండ్ గా తీయగలిగా. ఇక నా తర్వాతి సినిమా కోసం కథ రెడీగా ఉంది. ఎన్టీఆర్ గారు పిలిస్తే పరిగెత్తుకు వెళ్లి కథ చెప్తా అంటున్న బుచ్చిబాబుతో పుష్ప సినిమా 10 kgf లతో సమానం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి పెద్ది గురించి ఏం చెప్తారన్న ప్రశ్నకు బదులిస్తూ పుష్పరాజ్ మైండ్ లో ఉంటే పెద్ది గుండెల్లో ఉంటాడు అని అన్నారు. లిజనెస్, మరి పెద్ది మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం కొత్త మలుపు. శివ వరప్రసాద్ కేసనకుర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీలో భైరవి ఆర్య కథనాయిక. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న విడుదల చేయనుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సి కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమ కథా చిత్రమిది అని తాటి బాలకృష్ణ తెలిపారు. లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం అని శివ వరప్రసాద్ పేర్కొన్నారు. మరి సినిమాతో ఆకాష్ మంచి స్థాయికి చేరుకోవాలి అన్నారు సునీత. లిజనెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూలుకి సెలవులు సరదాల వెల్లువలు,
1: ఫోన్లకు కాస్త దూరంగా ఆటలకు కాస్త దగ్గరగా,
0: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు తాతయ్య మాటలు,
1: ఈ సంబంధి మెమరబుల్ గా మార్చుకోండి,
0: జ్ఞాపకాలను దాచుకోండి,
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001.
1: నా కెరీర్ లో 38 చిత్రాలకు సంగీతం అందించిన దర్శకుడిగా నా పుట్టినరోజున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారి నుంచి మెమెంటో అందుకున్నాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? నేను తీసిన వ్యాధవ్యాస్ సినిమాను కూడా సక్సెస్.

చేయాలని కోరుకుంటున్నా అని ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం వేదవ్యాస్. ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్ హీరోగా, కొరియన్ నటి జూన్ హ్యూన్జీ హీరోయిన్గా, మంగోలియన్ నటుడు షరణ్ బోల్డ్ సెగ్మెంట్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. నిర్మాత కె అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. జూన్ 1న ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు. మరి సందర్భంగా జరిగిన వేడుకల్లో వేదవ్యాస్ మూవీ మేకింగ్ వీడియోను లాంచ్ చేశారు. ఇక అచ్చిరెడ్డి మాట్లాడుతూ, 4-5 ఏళ్లుగా వేదవ్యాస్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ వచ్చాం అని పేర్కొన్నారు. వేదవ్యాస్ అవుట్పుట్ చాలా బాగుంది అని చెప్పారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. మరి వేడుకల్లో నటులు మురళీమోహన్, శ్రీకాంత్, జడి చక్రవర్తి, అలీ, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. లిసనర్స్, ఇప్పుడు మరి మరొక మూవీ గురించి తెలుసుకుందాం అండి. రాజు వేట్స్ రాంభాయ్ చిత్రం మేకర్స్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు మధుకర్ రెడ్డి, కొమిరెడ్డి దర్శకత్వంలో. రాజు వేట్స్ రాంభాయ్ సినిమా మేకర్స్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు మధుకర్ రెడ్డి, కొమిరెడ్డి దర్శకత్వంలో. వేణు ఉడుకుల, సంధ్యాభాను చెల్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ తెలంగాణలోని జమ్మికుంట రాత్రి ఎలా మార్చింది? రామాయణంలో రామలక్ష్మణ్లా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు మహాభారతంలో సోదరుల్లా గొడ్డళ్లు ఎందుకు పట్టుకున్నారు అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని యూనిట్ పేర్కొంది. లిజినెస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117 ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ హీరో ప్రభాస్ థియేటర్ కు వెళ్లారు అయితే సినిమా చూసేందుకు కాదు తన లేటెస్ట్ మూవీ స్పిరిట్ షూటింగ్ కోసం అన్నమాట సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు మరి సినిమా కోసం ఇటీవల ప్రభాస్ పై కాలేజ్ పోలీస్ స్టేషన్ వంటి సన్నివేశాలను చిత్రీకరించారు తాజాగా ఓ థియేటర్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో చిత్రీకరించారు ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటిస్తున్నారు ఇక భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంక కృష్ణ్ కుమార్ ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్న స్పిరిట్ చిత్రం 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. లిజనెస్, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. వాళ్ళెప్పుడు వార్తల్లో నిలవలేదు, ఈరోజు వారే ఓ కథగా మారిపోతున్నారంటూ తన రాబోయే కొత్త చిత్రం భారత భాగ్య విధాత ప్రపంచాన్ని పరిచయం చేసింది బాలీవుడ్ కథానాయిక కంగనా. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. మరి చిత్రాన్ని కంగనా, శైలేష్, ఆర్ సింగ్ తదితరులతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సందర్భంగా తాజాగా సామాజిక మాధ్యమాల్లో అధికారిక ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. మరి చిత్రంలో ఓ నర్స్ పాత్రలో కనిపించనుంది కంగనా. లిజనర్స్, మరింతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் ஹலோ, குட் ஈவினிங் லிஸ்னர்ஸ். மீரு விட்டுதாரு ரேடியோ விஷ்ணு 90.4. இது விஜ்ஞான விகாசம். இன்னும் தல சங்கம் வித் மீ ஆஜே காயத்ரி. ஸோ லிஸ்னர்ஸ், வெல்கம் டு தீன்மார். మరి ఇవాళ తీన్మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ దెన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. సో లిజనర్స్, మరి ఇవాళ తీన్మార్ కార్యక్రమంలో ఫస్ట్ సాంగ్ ఏంటంటే విజయ్ తలపతి నటించిన మాస్టర్ మూవీ నుంచి చిట్టి స్టోరీ సాంగ్ అయితే మీకు ప్లే చేసేయబోతున్నాం. మరి ఈ మూవీకి మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అందించగా, అనిరుద్ధ్ పాడిన మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారు. మరి ఈ చక్కని సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: No tension, baby.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
2: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే, ఇదేదో బాగుందే చలి ఫ్రమ్ ద మూవీ మిర్చి. ప్రభాస్ అండ్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, కార్తిక్ పాడిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగి శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరు కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ అయితే మీకు ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
1: సో లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే రాప్తా ఫ్రమ్ ద మూవీ.

వి ఏజెంట్ వినోద్ సైఫ్ అలీ ఖాన్ అండ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ కలిపి నటించిన ఈ ఫిల్మ్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అర్జిత్ సింగ్ అండ్ శ్రేయా ఘోషల్ కలిపి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమిత భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. సో లిజనర్స్, ఇప్పుడు వరకు తెలుగు సాంగ్ విన్నారు, హిందీ సాంగ్ విన్నారు, మరి తమిళ సాంగ్ అయితే వెళ్ళలేదు కదండి. మరి మీకోసం ఇవాళ తిని మార్గంలో ఫస్ట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్, ఇప్పుడు వరకు ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబే సాంగ్ ఏంటంటే ఆకాశం అమ్మాయి అయితే ఫ్రమ్ ద మూవీ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్కి లిరిక్స్ అయితే చంద్రబోస్ అందించారండి. మరి చక్కని సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబే మాస్ హిందీ సాంగ్ ఏంటంటే కాలా చష్మా ఫ్రమ్ ద మూవీ బార్ బార్ దేఖో. సిద్ధార్థ్ మల్గోత్రా అండ్ కత్రీనా కైఫ్ కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే బాద్షా గారు అందించగా, అమర్ అర్షి అండ్ నేహా కాకర్ కలిపి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ మాస్ హిందీ సాంగ్ అయితే మీకు అసలు ప్లేసెస్ ఇబ్బంది. ప్లీజ్ నెట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే ఇంకేం కావాలి ఫ్రమ్ ద మూవీ గీతా గోవిందం. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే గోపి సుందర్ అందించగా, సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారండి. మరి చక్కని సాంగ్ అండ్ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకు ప్లే చేసిపోతున్నాం. ఎంజాయ్.

0: మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: మరి ఇప్పుడు వరకు ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదండి, ఇప్పుడు ఒక తమిళ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం, విని ఎంజాయ్ చేయండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదండి, మరి ఇప్పుడు రాబోయే లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే వింటున్నావా ఫ్రమ్ ద మూవీ ఏమాయ చేసావే. నాగ చైతన్య అండ్ సమంత రూత్ ప్రభు కలిపి నటించిన ఈ విడువల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, కార్తిక్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఈ ప్రారంభం
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9101-91193.
2: లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ అయితే నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అన్ని ల్యాన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్, మీ అజయ్ గాయత్రి.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.